ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 17వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 8వ తేదీ శనివారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం. ఈనాటి మా కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55 అవుతుంది. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 8వ తేదీ భారతదేశ చరిత్రలో స్వాతంత్ర పోరాటానికి నూతన ఊపిరి పోసిన రోజు. అలాగే సాహిత్య రంగంలో చెరగని ముద్ర వేసిన మహానుభావుడు భీష్మ్ సాహ్ని జన్మదినం. మరోవైపు భారతీయ సంస్కృతిలో సోదర సోదరీమణుల అనుబంధాన్ని ప్రతిబింబించే నరోళి పూర్ణిమ పర్వదినం కూడా ఈరోజే. ఇక ఈరోజు విశేషాలను తెలుసుకుందాం. 1942 8న ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మహాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. చేయండి లేదా చనిపోండి అనే గాంధీజీ సందేశం దేశవ్యాప్తంగా స్వాతంత్ర సమరయోధుల్లో అపారమైన ఉత్తేజాన్ని నింపింది. బ్రిటిష్ పాలనను పూర్తిగా అంతమొందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ ఉద్యమం భారత స్వాతంత్ర చరిత్రలో అత్యంత కీలక ఘట్టంగా నిలిచింది. ఉద్యమం ప్రారంభమైన మరుసటి రోజే గాంధీజీతో పాటు అనేక మంది జాతీయ నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసినప్పటికీ ప్రజల ఉద్యమాన్ని ఆపలేకపోయింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రతి భారతీయుడిలో స్వేచ్ఛాజ్యోతిని వెలిగించిన ఉద్యమంగా క్విట్ ఇండియా ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇక ఈరోజు నరోళి పూర్ణిమ కూడా. ముఖ్యంగా మహారాష్ట్ర, గోవా, గుజరాత్ తీర ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్ర దేవుడిని ప్రార్థిస్తూ సముద్రంలో కొబ్బరికాయలను సమర్పిస్తారు. వర్షాకాలం అనంతరం చేపల వేట ప్రారంభించే ముందు ప్రకృతి ఆశీర్వాదం కోరుతూ ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. సముద్రంతో మానవుని అనుబంధాన్ని, ప్రకృతి పట్ల కృతజ్ఞతను తెలియచేసే పండుగగా దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 1915 ప్రముఖ రచయిత, నవల రచయిత, నాటకకర్త భీష్మ్ సాహ్ని జన్మించారు. సామాజిక వాస్తవాలను తన రచనల్లో అద్భుతంగా ఆవిష్కరించిన ఆయన విభజన నేపథ్యంలో రచించిన థమస్ నవలతో విశేష ఖ్యాతి పొందారు. ఈ రచనకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. రచయిత

వ్యక్తిగా మాత్రమే కాకుండా సామాజిక చైతన్యవేత్తగా కూడా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయాలు. ఆగస్టు 8న భారత చరిత్రలో చోటు చేసుకున్న మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచిన అనేక సంఘటనలకు ఈరోజు సాక్ష్యంగా నిలిచింది. దేశభక్తి, ఐక్యత, త్యాగస్ఫూర్తి వంటి విలువలను భావితరాలకు అందించిన రోజు ఇది. అలాగే క్రీడారంగంలో కూడా భారతీయ క్రీడాకారులు ఆగస్టు నెలలో అంతర్జాతీయ వేదికలపై ఎన్నో విజయాలు సాధించి దేశ గౌరవాన్ని పెంచారు. యువత క్రమశిక్షణ, కఠోర సాధన, పట్టుదలతో ముందుకు సాగితే ప్రపంచ వేదికపై విజయాలను అందుకోవచ్చని భారత క్రీడాకారులు నిరూపిస్తున్నారు. స్వాతంత్రం అనేది కేవలం ఒక హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తిద్దాం. ఇవి ఈరోజు చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు. సమయం 5:58 దాటి 20 సెకండ్లు అవుతుంది. ఈ ప్రభాత సమయాన ఒక మంచి దేశభక్తి గీతం విందాం.

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు ఇప్పటి వరకు దేశభక్తి గీతం విన్నారు. సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 ప్రసారమయ్యే అర్చన కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు, ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విన్నారు. సమయం 6:32 అవుతుంది. ఇప్పుడు విందాం సుందర రామశర్మ గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా.
1: జ్ఞానం అనే మాట తరచుగా అందరూ లోకంలో వాడుతూ ఉంటారు. ఎలాగంటే ఆ మాత్రం జ్ఞానం లేదా, అంటే తెలుసుకోనక్కర్లేదా అని అర్థం వస్తుంది. అంటే చేయవలసినది చెయ్యకపోవటం, తెలుసుకోవలసింది తెలుసుకోకపోవటం, ఆలోచించవలసింది ఆలోచించకపోవటం అనే అర్థంలో జ్ఞానం అనే మాటను ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని బట్టి జ్ఞానం అంటే వాస్తవాన్ని తెలుసుకోవటం అని సామాన్యమైన అర్థం. కానీ వేదాంత పరంగా చూస్తే జ్ఞానం అనే మాటకు ఆచార్యుల వారు తన వివేక చూడమణిలో చాలా విస్తృతంగా విచారణ చేశారు. ఎలాగంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని గీతలో చెప్పినట్లుగా శ్రద్ధ చేతనే జ్ఞానము లభిస్తుంది అనేది స్పష్టం. మరొక మాట కూడా అంటారాయన, బ్రహ్మం సత్యం జగన్ మిథ్య అని తెలుసుకోవటం కూడా జ్ఞానమేట. బ్రహ్మ అంటే ఇక్కడ పరబ్రహ్మ మాత్రమే, చతుర్ముఖ బ్రహ్మ మాత్రం కాదు. ఆ పరబ్రహ్మ సత్యమైనది, అది శాశ్వతమైనది, త్రికాలముల వలన బాధింపబడనిది, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో కూడా నిలిచేటువంటిది. దానినే పరబ్రహ్మము అని వ్యవహరిస్తూ ఉంటారు. అదే సర్వ జగత్తుకు మూలాధారమైనది అని కూడా అంటారు. అదే విశ్వమంతా ప్రతి వస్తువులో నిండినది అనేది స్పష్టం. అది ఒక చైతన్యం కావచ్చు, తేజస్సు కావచ్చు, అంతేకాదు అది సర్వవ్యాపకత్వము కలది కూడా. నిరంజనము, అది నిర్వికారము, నిరాకారము.

0: చెప్పాము నిత్య సత్యము. ఇది పరబ్రహ్మను గురించి చెప్పే మాట. కానీ జగత్తు అనేటువంటిది అసలు లేదు, ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే జగత్ అనేది దృశ్యం, మన కంటే కనిపిస్తోంది. ఒక మాట ఉంది, ఏ దృశ్యం తన్నశ్యతి అని వాక్యం స్పష్టంగా మనకు తెలుసు. అంటే ఈ జగత్ అంతా అసత్యమే, అనిత్యమే, వినాశ లక్షణం కలది. కానీ కనిపిస్తోంది. కనిపిస్తున్నది అంటే అది రజ్జు సర్ప భ్రాంతి అని వేదాంతంలో చెప్తారు. ఒక తాడును చూసి దాని ప్రాముగా భ్రమించటం, అదే భ్రాంతి. అక్కడ పాము లేదు, ఉన్నది తాడే. పాములాగా కనిపిస్తోంది, అలాగే జగత్తు కనిపిస్తోంది, అది భ్రాంతి. కానీ ఉన్నది పరబ్రహ్మమే. అలా కనిపించడమే మాయ అని వేదాంత పరంగా ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఈ జగత్ అంతా మిథ్య అని, బ్రహ్మ మాత్రమే సత్యమని తెలుసుకోవటమే జ్ఞానం. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే వేదాంత వాక్యాల శ్రద్ధ వల్ల, విచారణ వల్ల అని తెలుస్తుంది. వేదాంతాలు అంటే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల విచారణ వల్ల ఏం తెలుస్తుంది అంటే, ఒకటి, నిత్య అనిత్య వస్తు వివేకము, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవటం. ఇహ అముత్ర ఫలభోగ విరాగము, ఈ లోక పరలోకములు మిథ్య అని భావించడం. శమదమాది షట్క సంపత్తి, శమము దమము అని ఇంద్రియ నిగ్రహం, మోక్షమునందు ఇచ్చ. ఈ విధంగా పై విచారణ వల్ల బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అనే జ్ఞానము లభిస్తుంది. ఆ జ్ఞానము లభించడం చేతనే మోక్షం లభిస్తుంది. ఆ జ్ఞానం పై వాటి శ్రద్ధ వలన లభిస్తుంది. ఇది ఉపనిషత్తు నిర్ణయం. ఈ జ్ఞానం వలనే కైవల్యం సిద్ధిస్తుంది అనేది వేదవాక్యం. మొత్తం మీద మానవుడు తెలుసుకోవలసిన తెలుసుకోవటము జ్ఞానం, అలా తెలుసుకోకపోవటం అజ్ఞానం. అయితే ఈ జ్ఞానం అనేది కేవలం ఉపనిషత్తు చర్చల వల్లనే కాక ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, సత్సాంగత్యం, సాధు సేవనం, సంప్రదాయ గౌరవం, సంస్కృతి అభిమానం, వీటి పరిశీలన వల్ల కూడా ఉపనిషత్తుల్లో చెప్పిన జ్ఞానం వంటిది మనిషి పొందడానికి అవకాశం ఉంది. ఇటువంటి జ్ఞాన సంపన్నులు అందరూ కావాలని ఆశిద్దాం.
1: శ్రోతలు, ఇప్పటి వరకు సుందర రామశర్మ గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ విన్నారు. సమయం 6:36 దాటింది. పొలం కబుర్ల కార్యక్రమానికి స్వాగతం.
2: వేసవి కాలంలో పాడి పశువుల సంరక్షణ. వేసవి కాలం మొదలైన వెంటనే పశువుల సంరక్షణలో కొంత జాగ్రత్త అవసరము. ముఖ్యంగా పాడి పశువుల విషయంలో మరింత శ్రద్ధ అవసరమవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో పశువులు తన ఆరోగ్యంతో పాటు గర్భంలో ఉన్న దూడ ఎదుగుదలను కూడా చూసుకోవాలి. వేడి ఎక్కువగా ఉండడం వల్ల పశువులు మేతను తక్కువగా తీసుకుంటాయి, నీరు ఎక్కువ అవసరమవుతుంది. ఈ పరిస్థితుల్లో సరైన జాగ్రత్తలు గనక తీసుకొనకపోతే పశువు బలహీన పడడము, వడదెబ్బకు గురికావడము, దూడ బలహీనంగా పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే వేసవిలో కొన్ని ముఖ్యమైన మెళకువలు తప్పకుండా పాటించాలి. వేసవిలో పశువులకు నీడ చాలా ముఖ్యం. షెడ్డులో గాలి బాగా ఆడేలా ఉండాలి. పైకప్పును గడ్డి లేదా తాటాకులతో కప్పితే లోపల వేడి తగ్గుతుంది. షెడ్డుపై నీళ్లు చల్లడం వల్ల చల్లదనంగా కూడా ఉంటుంది. మధ్యాహ్న సమయాలలో పశువులను బయటకు పంపకపోవడమే మంచిది. చెట్ల నీడలో లేదా షెడ్డులో ఉంచాలి. వీలైతే షెడ్లో ఫ్యాన్లు లేదా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. షెడ్డుకు ఒకవైపున తడి గోనె సంచులు కట్టి వాటిపై నీళ్లు చల్లడం ద్వారా కొంతవరకు చల్లదనాన్ని కల్పించవచ్చు. ఇవి పశువుల శరీర వేడిని తగ్గించి వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వేసవిలో పశువుల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి నీరు చాలా కీలకం. అధిక వేడి వల్ల పశువులు ఎక్కువగా చెమట పట్టి శరీరంలోని నీరు మరియు లవణాలు తగ్గిపోతాయి. ఈ లోటును భర్తీ చేయడానికి సరిపడా నీరు అందించడం తప్పనిసరి. ఒక గర్భిణీ పశువుకు సాధారణంగా రోజుకు సుమారు 70-90 లీటర్ల నీరు అవసరమవుతుంది. కాబట్టి రోజులో చాలాసార్లు తాగడానికి అవకాశం ఉండాలి. ఒకేసారి ఎక్కువగా నీరు ఇవ్వడం కంటే మధ్య మధ్యలో తాగేందుకు అందుబాటులో ఉంచడమే మంచిది.

0: నీరు ఎప్పుడు శుభ్రంగా చల్లగా ఉండాలి. ఎండలో ఉంచితే నీరు వేడిగా మారి పశువులు త్రాగడానికి ఇష్టపడవు. కాబట్టి నీటి తోటలను నీడలోనే ఉంచి ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో పశువుల శరీరంలో లవణాల లోటు ఎక్కువగా ఉంటుంది. అందుకే నీటిలో కొద్దిగా ఉప్పు లేదా ఎలక్ట్రోలైట్ పొడిని కలిపితే పశువుల శరీర సమతుల్యత నిలబడుతుంది. దీనివల్ల పశువుకు అలసట తగ్గి మేత తినే ఆసక్తి కూడా మెరుగుపడుతుంది. నీరు సరిపడా అందితే పశువులు చల్లగా ఉంటాయి, వడదెబ్బ ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే గర్భంలోని దూడ ఎదుగుదల కూడా సజావుగా ఉంటుంది. వేసవిలో గర్భిణీ పశువుల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అధిక వేడి కారణంగా పశువులు సాధారణంగా తక్కువ మేతను తీసుకుంటాయి, కానీ ఈ సమయంలో గర్భంలోని దూడ ఎదుగుదల కోసం అదనపు శక్తి పోషకాలు అవసరమవుతాయి. కాబట్టి ఎంత తింటుంది అన్నదానికంటే ఏం తింటుంది అన్నదే ముఖ్యంగా చూసుకోవాలి. పశువుల మేతను చల్లని సమయాల్లోనే ఇవ్వడం మంచిది. ఉదయం తొందరగా మరియు సాయంత్రం మాత్రమే మేతకు వదలాలి. మధ్యాహ్నం ఎండలో మేతకు పంపితే పశువు అలసిపోయే ప్రమాదం ఉంది, మేత కూడా సరిగ్గా తీసుకోదు. పచ్చి మేత గర్భిణీ పశువులకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో నీరు ఎక్కువగా ఉండడం వల్ల శరీర వేడి తగ్గుతుంది, అలాగే జీర్ణం కూడా సులభంగా జరుగుతుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో పచ్చి మేతను ఎక్కువగా అందించాలి. రాత్రి వేళల్లో పొడిగడ్డి ఇవ్వడం మంచిది. ఇది మెల్లగా జీర్ణమై శరీరానికి నిరంతరంగా శక్తిని అందిస్తుంది. అయితే పొడిగడ్డి నాణ్యత బాగుండాలి. గర్భం చివరి దశలో ఉన్న పశువులకు కొద్దిగా మిశ్రమ ఆహారం ఇవ్వడం వల్ల దూడ ఎదుగుదలకు మరియు తర్వాత పాలు ఇవ్వడానికి సహాయపడుతుంది. పాడైపోయిన పులిసిన లేదా చెడిపోయిన మేత ఎప్పుడూ ఇవ్వకూడదు. ఇది పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది మరియు గర్భంపై కూడా ప్రభావం చూపుతుంది. తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు మేతను గనక ఇస్తే గర్భిణీ పశువులు సులభంగా తీసుకుంటాయి. ఇలా జాగ్రత్తగా మేత ఇవ్వడం వల్ల పశువు ఆరోగ్యంగా ఉండి దూడ కూడా బలంగా ఎదుగుతుంది. గర్భిణీ పశువుల ఆరోగ్యం, గర్భంలోని దూడ సరిగ్గా ఎదగడము రెండు ఖనిజాలపై చాలా వరకు ఆధారపడి ఉంటాయి. సాధారణంగా ఇస్తున్న గడ్డి మేతలో అన్ని అవసరమైన లవణాలు సరిపడా ఉండకపోవచ్చు. అందుకే ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వడం అవసరమవుతుంది. ఈ మిశ్రమంలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు దూడ ఎముకలు కండరాలు అభివృద్ధికి సహాయపడతాయి. అలాగే పశువు శరీర బలం నిలబడడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి సరిపడా లేకపోతే దూడ బలహీనంగా పుట్టే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రసవ సమయంలో ఇబ్బందులు కూడా రావచ్చు. వేసవిలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల పశువులు చెమట ద్వారా సోడియం, పొటాషియం వంటి లవణాలను కోల్పోతాయి. ఈ లోటు వల్ల అలసట, ఆకలి తగ్గడం, నీరు ఎక్కువగా తాగడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో ఖనిజ లవణాలు ఇవ్వడం మరింత అవసరమవుతుంది. ఒక గర్భిణీ పెద్ద పశువుకు రోజుకు సుమారు 50 నుంచి 60 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమాన్ని ఆహారంలో కలిపి ఇవ్వడం సరైన పద్ధతి. పశువు యొక్క బరువు, గర్భదశను బట్టి ఈ మోతాదులో కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు. గర్భం చివరి దశలో కూడా ఖనిజాలు ఆపాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ సమయంలో మోతాదును ఒక్కసారిగా పెంచకుండా రోజు అదే పరిమాణంలో క్రమంగా ఇస్తూ ఉండడం మంచిది. ప్రతి పశువు అవసరం ఒకేలా ఉండకపోవచ్చు, కాబట్టి పశు వైద్యుని సూచనల ప్రకారం ఇవ్వడం ఇంకా మంచిది. ఇలా క్రమంగా ఖనిజ లవణ మిశ్రమం ఇస్తే పశువు బలంగా నిలబడి గర్భంలోని దూడ కూడా బలంగా ఎదుగుతుంది. గర్భిణీ పశువుకు ఏ దశలో ఎలా ఆహారం ఇస్తామన్నదే పుట్టే దూడ ఆరోగ్యం ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది. గర్భకాలం మొత్తం ఒకేలా ఉండదు. దూడ ఎదుగుదల కూడా దశల వారీగా మారుతుంది. అందుకే ప్రతి దశలో కొంచెం జాగ్రత్తగా ఆహారం మార్చుకుంటూ వెళ్ళాలి. మొదటి 6 నెలల ప్రారంభ ఎదుగుదశ సమయంలో గర్భంలోని దూడ ఎదుగుదల మెల్లగా జరుగుతుంది. కాబట్టి ఈ దశలో పశువును బలహీనంగా కాకుండా, అలాగే ఎక్కువ లావుగా కూడా కాకుండా మధ్యస్థంగా ఉంచడమే ముఖ్యమైన విషయం. రోజువారీగా పచ్చిగడ్డి, పొడిగడ్డి సరిపడా ఇస్తే చాలా వరకు సరిపోతుంది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు ఉమాదేవి గారి వ్యాఖ్యానంలో పొలం కబుర్లు విన్నారు. సమయం 6:44 అవుతుంది.

ఈనాటి పొలం కబుర్లు ఇంతటితో సమాప్తం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:00 తిరిగి మనం ప్రసార విశేషాలతో కలుద్దాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. తీర ప్రాంత వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రాభివృద్ధి వేగవంతమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయం పెంపుకు కృత్రిమ మేధ ఆధారిత ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వందే మాతరం గేయం దేశభక్తి ఐక్యతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఈ నెలాఖరు కల్లా కృష్ణా జలాలు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. తీర ప్రాంతాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్లవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిన్న జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సూర్యలంక నుంచి చీరాల వరకు ఉన్న 15 కిలోమీటర్ల దూరాన్ని ప్రత్యేక కారిడార్గా ప్రకటిస్తామని చెప్పారు. చీరాల సూర్యలంక బీచ్లను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అన్నీ అనుకూలిస్తే చీరాల సమీపంలో ఒక చిన్న ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటికే సూర్యలంక తీరంలో స్వదేశీ దర్శన్ కింద పనులు జరుగుతున్నాయని, కేంద్రం నుంచి మరిన్ని నిధుల సాధనకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు కృత్రిమ మేధను వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ఉన్నతాధికారులతో ఆయన నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంలో ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లడంపై ముఖ్యమంత్రి చర్చించారు. జీఎస్టీ ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చర్చించారు. కృత్రిమ మేధ ప్రక్రియతో వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. భారీ భవనాలు, కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామాగ్రి అవసరాలను, దానికి అనుగుణంగా పన్నుల అంచనాల వివరాలను నమోదు చేయాలని అన్నారు. ఈ డేటాతో పాటు మీసేవ, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి వివరాలను సైతం సమీకృతం చేస్తే పరిపాలనలో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. నిత్యావసర సరుకుల ధరల స్థిరీకరణే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కాకినాడలోని సూపర్ బజార్లలో ప్రత్యేక బియ్యం కౌంటర్లను ఆయన నిన్న స్థానిక శాసనసభ్యులతో కలిసి ప్రారంభించారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో మార్కెట్లో బియ్యం ధరలు పెరిగాయని, వీటిని నియంత్రించడంలో భాగంగా ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా కాకినాడ జిల్లాలో రేషన్ కార్డుదారులకు 10% నూకలతో కూడిన నాణ్యమైన స్టీమ్ రైస్ పంపిణీని రానున్న 2 నెలల్లో చేపడతామని మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చౌకధరల దుకాణాలను మీ మార్చులుగా మారుస్తున్నామని, వీటిలో 64 రకాల నాణ్యమైన సరుకులు విక్రయిస్తారని ఆయన తెలిపారు. రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా ఆధార్ ద్వారా తక్కువ ధరకే బియ్యం అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద సేవలు అందిస్తున్న 721 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు 162.72 కోట్ల రూపాయలను విడుదల చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుతో కుదిరిన ఒప్పందం మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ఏప్రిల్ నుంచి ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిల చెల్లింపులు జరుగుతున్నాయని నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు బిల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ద్వారా 1108 కోట్ల రూపాయలు ప్రైవేటు ఆసుపత్రుల ఖాతాలకు జమ అయ్యాయని, ఇవి కాకుండా ప్రభుత్వం ద్వారా

0: లో 396 కోట్ల 40 లక్షల రూపాయలు ఆసుపత్రులకు అదనంగా విడుదల చేసిందని ఆ ప్రకటనలో వివరించారు. ఈ రెండు పద్ధతుల్లో కలిపి ఇప్పటి వరకు మొత్తం 1,504 కోట్ల 88 లక్షల రూపాయల వరకు ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించినట్లు మంత్రి వివరించారు. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఇంజనీరింగ్ ఇన్ చీఫ్లు పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నీటి అవసరాలు, శ్రీశైలం, నాగార్జున సాగర్లో అందుబాటులో ఉన్న నీటి కేటాయింపులపై కమిటీ చర్చించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ గేయం వందే మాతరానికి చట్టబద్ద రక్షణ కల్పించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో నిన్న స్పందించారు. వందే మాతర గేయానికి జాతీయ గీతం జనగణమనకు ఉన్న గుర్తింపు దక్కిందని, పార్లమెంట్ చేసిన ఈ చట్ట సవరణను ఆహ్వానిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఈ గేయం ఎంతో స్ఫూర్తినిచ్చిందని, భవిష్యత్తులోనూ తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఉండాలని ఆకాంక్షించారు. వందే మాతరం గేయానికి చట్టబద్దత కల్పించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెలాఖరు కల్లా వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాజెక్టులో మిగిలిన పనుల పురోగతిపై ఆయన నిన్న విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించి నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని వివిధ పనులు 90 నుంచి 99% వరకు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. వెలిగొండ టన్నెల్లో ఉన్న టీబీఎం మిషన్ను ఇప్పటికే 70% వరకు తొలగించామని, నీటి మళ్లింపుకు అవసరమైన పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయని మంత్రి తెలిపారు. మరికొందరు నిర్వాసితుల కుటుంబాలకు త్వరలో 900 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు మంత్రి రామానాయుడు వివరిస్తూ,
1: వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితుల జిల్లాకు 3 దశాబ్దాల కళ, ఆ కళను నెరవేర్చాలని ఉద్దేశంతో 2026 ఆగస్టు కల్లా పూర్తి చేయాలని, ఆ వెలుగొండకు ఆ కృష్ణా జలాలను తీసుకొచ్చేటువంటి విధంగా ఈ నెలలోనే ప్రారంభించేటువంటి విధంగా అధికారులు, ఏజెన్సీలతో కూడా సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కృష్ణా జలాలు టన్నెల్కు వచ్చేటువంటి అప్రోచ్ ఛానల్ కూడా క్లియర్ చేయడం జరిగింది. టీబీఎం అవాంతరాల అడ్డంకులన్నిటి కూడా తొలగించి 70% వరకు క్లియర్ చేశాం.
0: తెలంగాణ వ్యాప్తంగా 15 ఆగస్టున కోటి మందికి పైగా లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆయన నిన్న హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో ప్రారంభిస్తారని, అదే రోజు రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లాల్లోనూ ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. దీని ద్వారా తెలంగాణలోని 3,42,00,000 మంది అర్హులైన లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారని మంత్రి తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోలు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందించనుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున జరిగే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సంబంధిత అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
2: ఉత్తరపాస ఆంధ్రప్రదేశ్ మరియు యానాములో ఈ రోజు తేలికపాటు మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోనూ రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ

ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీర ప్రాంత వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రాభివృద్ధి వేగవంతమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయం పెంపునకు కృత్రిమ మేధ ఆధారిత ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. వందే మాతరం గేయం దేశభక్తి ఐక్యతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఈ నెలాఖరు కల్లా కృష్ణా జలాలు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: भारतं भारतीयानां जलपोतानां नाविकानां च सुरक्षां संरक्षां च प्रति अत्यधिकं प्राधान्यं ददाति। विदेश मंत्रालयस्य प्रवक्ता रणधीर जयसवालः ह्यः नवदिल्ल्यां वार्ताहरान् एतत् संसूचितवान्। सः अवोचत् यत् खाती क्षेत्रेषु स्थिताः सर्वे भारतीयोपक्रमाः सम्बद्ध देशानां पत्तन पोत परिवहन जलमार्ग मंत्रालयेन सह निरन्तरं सम्पर्के सन्ति। सः अवोचत् यत् भारतम् अन्ताराष्ट्रिय जलमार्गेषु सुरक्षितस्य निर्बाधस्य च नौसञ्चालनस्य तथा वाणिज्यस्य अबाधित प्रवाहस्य निरन्तरं समर्थनं करोति इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7 గంటలు దాటింది. ఈనాటి మా ప్రసార విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసార విశేషాల అనంతరం 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన వింటారు. సమయానుకూలంగా కొన్ని లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:35 మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 2:15 దోపహార్ సమాచార్ న్యూస్ ఇన్ హిందీ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 5:00 ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 వనితవాణి కార్యక్రమంలో హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రత్యేకించి మహిళల కోసం. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటారు. ఇంకా కొన్ని తెలుగు సినీ గీతాలు కూడా వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోనూ ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు, వాతావరణ నివేదిక మొన్నగు విషయాలు తెలుసుకుంటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ అభిదోసెన్, నిర్వహణ తమనం నాగేశ్వరరావు గారు. కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు కూడా వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి. ఎల్ నినో వలన దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు మరియు నివారణ మార్గాల గురించి పరిచయ కార్యక్రమం శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి, మండల వ్యవసాయాధికారి గిద్దలూరు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో కొన్ని తెలుగు సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 పార్లమెంట్ సమావేశాల వారాంతపు సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 దేశభక్తి గీతం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు వింటారు. 11:10 ఈనాటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఫిన్టెక్ రంగం మన ఆర్థిక పరివర్తనకు చోదక శక్తిగా ఆవిర్భవించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసోంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 587 మంది పీహెచ్డీ స్కాలర్లతో సహా మొత్తం 3000 మందికి పైగా పట్టభద్రులు లేని విద్యార్థులను ఆయన ఉద్దేశించి ప్రసంగిస్తారు. పరిశోధన, నూతన ఆవిష్కరణ రంగాలకు ఐఐటి ఢిల్లీ ఎల్లప్పుడూ గొప్ప సహకారం అందించిందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఐఐటి విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉండేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ మాట్లాడుతూ, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ 10 గోల్డ్ మెడల్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని తెలియజేశారు. అలాగే ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యమైన పరం ప్రజ్ఞను ప్రధానమంత్రి రిమోట్ ద్వారా ప్రారంభిస్తారని, ఇది కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో సంస్థ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని బెనర్జీ పేర్కొన్నారు.
1: In this convocation, 587 PhD, record PhD numbers. Convocation mein hamari nayi jo super computer hai, Param Pragya, AI-based super computer, 250 petaflops, one of the most powerful super computers in an academic environment, supported by the National Computing Mission, is going to be launched by our Prime Minister.
0: దేశవ్యాప్తంగా ఉన్న 18 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడం ద్వారా ఐఐటి ఢిల్లీ జాతీయ విద్యా పరిశోధన సహకార నెట్వర్క్ను ప్రారంభించిందని, దీనివల్ల అకాడమిక్ ఎక్స్చేంజ్, సంయుక్త పరిశోధనలకు అవకాశాలు మెరుగుతాయని ఐఐటి డైరెక్టర్ తెలియజేశారు. అదనంగా 30 దేశాల నుంచి మొత్తం 88 అంతర్జాతీయ ఒప్పందాలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పరిశోధనలకు మార్గం సుగమం చేస్తున్నాయని కూడా రంగన్ బెనర్జీ చెప్పారు. భారత్ కేవలం 3 సంవత్సరాల్లోపే 1000 కిలోమీటర్లకు పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ సాధించి ప్రణాళికాబద్దమైన కాలం కంటే చాలా ముందే ప్రగతిని ప్రదర్శించిందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఫెస్టివల్ను ఉద్దేశించి ఆయన ఈ మాట్లాడారు. బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్ల మధ్య సన్నిహిత సహకారం ద్వారా భారత్ ఫిన్టెక్ రంగం దేశ ఆర్థిక పరివర్తనకు కీలకమైన చోదక శక్తిగా అవతరించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా భారత్ ఒక సురక్షితమైన, విశ్వసనీయమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, విశ్వసనీయమైన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా దేశ ఫిన్టెక్ అభివృద్ధి తదుపరి దశ రూపుదిద్దుకుంటోందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. మన దేశంలో సాంకేతిక ప్రగతి గురించి ప్రస్తావిస్తూ, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ అనే 4 వర్టికల్స్ ద్వారా క్వాంటమ్ టెక్నాలజీపై పెట్టుబడులు పెడుతున్న ఎంపిక చేసిన దేశాల జాబితాలో మన దేశానికి సముచిత స్థానం లభించిందని వెల్లడించారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్ట్రకు చెందిన స్టేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్

0: ఫెడరేషన్లు, జిల్లా సంఘాల ప్రతినిధులతో కూడా హోంమంత్రి సమావేశం అవుతారు. ఈ కార్యక్రమంలో NUCFTC నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదురుతుంది. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత, సాంకేతిక సామర్థ్యాలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అమిత్ షా బీఎస్ఐ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో సమావేశానికి హాజరవుతారు. పట్టణ సహకార బ్యాంకుల సైబర్ భద్రతను బలోపేతం చేసేందుకు ఆయన ఒక సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ కూడా ప్రారంభిస్తారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్కు సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. లోక్సభలో నిన్న లిఖిత పూర్వక సమాధానంలో డాక్టర్ జయశంకర్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద విధానాన్ని భారత్కు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానంగా ఉపయోగించే పద్దతిని కొనసాగిస్తోందని అన్నారు. పుల్వామా ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం MFN హోదాను భారత్ ఉపసంహరించుకుందని, పాకిస్తాన్ నుంచి ఉత్పత్తి అయినా లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువులపైనా కస్టమ్స్ డ్యూటీని 200% పెంచిందని మంత్రి చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ చెక్పోస్టు మూసివేయడం, వీసాలను పరిమితం చేయడం, రాయబార కార్యాలయాల్లో దౌత్యపరమైన అధికారుల సంఖ్యను తగ్గించడం వంటి అనేక చర్యలను కూడా మన దేశం తీసుకుందని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు ప్రస్తావించిన అభ్యంతరాలను మన దేశం తిరస్కరించింది. దీనికి సంబంధించి భారత పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని, శాసనపరమైన విషయాలు మన అంతర్గత విషయాలని దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. విదేశీ నిధులకు సంబంధించి నియంత్రణ విధించే దేశాలు అమెరికాతో సహా అనేక దేశాలున్నాయని రణధీర్ జైస్వాల్ అన్నారు.
1: While we are coordinated with Ministry of Shipping and local authorities in West Asia in the Gulf region, we continue to call for safe and unimpeded navigation and free flow of commerce through international waterways. We also call upon all parties to refrain from targeting civilian infrastructure and civilians, especially commercial vessels and seafarers.
0: రణధీర్ జైస్వాల్ భారతీయ నౌకలు, నావికుల భద్రత, రక్షణ విషయంలో భారత్ దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ రాయబార కార్యాలయాలని షిప్పింగ్ మంత్రిత్వ శాఖతో, సముద్ర అధికార యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన స్కాన్ అండ్ షేర్ సేవ 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది. 2022 అక్టోబర్లో ప్రారంభించిన ఈ సేవ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను డిజిటల్గా పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 756 జిల్లాల్లోని 30,800 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో స్కాన్ అండ్ షేర్ సేవ అందుబాటులో ఉంది. వీటిలో 24,000కు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, 6,481 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సగటున ప్రతిరోజు దాదాపు 4 లక్షల మంది రోగులు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం స్కాన్ అండ్ షేర్ సేవను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ శ్రీలంక దేశాలు విద్యుత్ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై నిన్న ఢిల్లీలో సమావేశం నిర్వహించాయి. మన దేశ ప్రతినిధి బృందానికి కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ నేతృత్వం వహించగా, శ్రీలంక ప్రతినిధి బృందానికి ఆ దేశ రేవులు, పౌర విమానయాన, ఇంధన శాఖ మంత్రి అనూర కరుణతిలకే నాయకత్వం వహించారు. ప్రతిపాదిత భారత శ్రీలంక HVDC ఇంటర్ కనెక్షన్ సోలార్ పవర్ ప్రాజెక్టుతో సహా వివిధ ద్వైపాక్షిక కార్యక్రమాల పురోగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఈరోజు కూడా వర్షం హెచ్చరిక కొనసాగుతోంది. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 7 రోజులకు పైగా వర్షానికి సంబంధించిన హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కాసర్గోడ్, కన్నూరు, వయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలపుళ పతనంతిట్ట జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. అస్సాంలో వరద పరిస్థితి ఈవేళ కూడా తీవ్రంగానే ఉంది. ఇంతవరకు వరదలు, వర్షాల వల్ల మరణించిన వారి సంఖ్య 98కి చేరుకుంది. వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 13కి తగ్గగా వరద బాధితుల సంఖ్య 155,000కు చేరుకుంది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం తాజాగా చరోడియా జిల్లాలో ఒక మరణం నమోదైనట్లు తెలుస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఈరోజు ప్రసంగిస్తారు. ఫిన్టెక్ రంగం మన ఆర్థిక పరివర్తనకు చోదక శక్తిగా ఆవిర్భవించిందని శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 అవుతుంది. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం మీకు అందిస్తుంది నరసింహ. టెన్నిస్ బాల్ క్రికెట్ జట్టుకు ఎంపిక. దుర్గామిట్టలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్కు చెందిన 14 మంది బాలురు బాలికలు రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారని ప్రధాన ఉపాధ్యాయులు సిస్టర్ లూవిస్ తెలిపారు. విద్యార్థులను శుక్రవారం అభినందించారు. బాపట్ల జిల్లాలో ఈ నెల 8 మరియు 9వ తేదీన నిర్వహించనున్న పోటీల్లో వీరు పాల్గొననున్నారని చెప్పారు. ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ. ఎస్పీ అజిత, నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారానికి అన్ని శాఖల సమన్వయంతో దశలవారీ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్లుగా ఎస్పీ అజిత వేజండ్ల తెలిపారు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ ఆర్టీసీ, ఆర్ఎన్బి, విద్యుత్ తదితర శాఖల అధికారులతో నగర ట్రాఫిక్ సమస్యలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలను గుర్తించడం, సిగ్నల్స్ క్రమబద్దీకరణ, పార్కింగ్, నో పార్కింగ్ జోన్ల నిర్వహణ, ఆక్రమణల తొలగింపు, ప్రత్యామ్నాయ పార్కింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలు, కమర్షియల్ కాంప్లెక్స్ లో తప్పనిసరిగా పార్కింగ్ సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు సర్వేపల్లి రోడ్డును ప్రత్యామ్నాయ మార్గంగా వినియోగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కనకమహల్ సెంటర్ గాంధీబొమ్మ మార్గంలో సమస్యల పరిష్కారానికి చట్టబద్ద చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ సమస్యలపై ప్రజలు తమ సూచనలు, ఫిర్యాదులను నెల్లూరు నగరపాలక సంస్థ వాట్సాప్ నంబర్ 9494018118 కు పంపాలని కోరారు. సమావేశంలో ఏఎస్పీ సిహెచ్ సౌజన్య, మున్సిపల్ కమిషనర్ ఓవే నందన్, జిల్లా ప్రజా రవాణాధికారి షమీం, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చిట్టమూరు మండల పరిధిలోని మల్లాం గ్రామంలో స్వయంభూగా కొలువై ఉన్న వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఆడి కృతిక మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఉదయం గణపతి పూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి. నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల శాంతి కళ్యాణాన్ని పురోహితులు కన్నుల పండుగగా నిర్వహించారు. పొదలకూరు పట్టణంలో శుక్రవారం విద్యుత్ శాఖ సిబ్బంది కరెంటోళ్ల చెనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లూజ్ లైన్ కారణంగా వేగంగా గాలి వీచినప్పుడు ఫేస్ టు ఫేస్ టచ్ అయి విద్యుత్ అంతరాయం కలిగే ప్రదేశాలను గుర్తించి అనంతరం ట్రీస్ను కటింగ్ చేసి లూజ్ లైన్లను సరిచేసినట్లు పొదలకూరు విద్యుత్ ఏఈ జయరఘు పేర్కొన్నారు. పట్టణంలో విద్యుత్ అంతరాయాలు లేకుండా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గూడూరు స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి డాక్టర్ రోహిణి, ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు నిర్మల తల్లిపాల విశిష్టతను తెలియజేశారు. శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటున్నారు. ఆదుర్పల్లిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆత్మకూరు శశికళ సహకారంతో నిర్వహించిన ఈ క్యాంపులో పలువురు రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల్లో తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించారు. అనంతరం రక్తదాతలను సత్కరించారు. నిర్వాహకులు కామంచి వెంగబాబు, వంశీ, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరికుంటపాడు మండలంలోని రామాపురం వరికుంటపాడు గ్రామ సచివాలయాలను కావలి డీడీఓ డి నగేష్ కుమారి శుక్రవారం సందర్శించారు. రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది పనితీరు, హాజరును పరిశీలించారు. వెంట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఆవులు రమేష్ రెడ్డి, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ గోల చంద్రశేఖరరావు, ఆర్ మధుసూదన్ రావు, మాధవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్తంగం స్థానిక చౌడమ్మ ఆలయం వద్ద చేనేత కార్మికులు జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చేనేత బంధువు ప్రగడ కోటయ్య జయంతిని ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం, ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల విక్రయాలను ప్రోత్సహిస్తూ అండగా నిలవడంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు మహగంగిరిబాబు, దండే పెంచలయ్య, కుండ సుబ్బారావు, మోహన్, వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రోతలు సింహపురి సమాచారం వింటున్నారు. నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం రాహుకాల ఉద్దీపన పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. 52 మంది పాల్గొని అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, 108 నిమ్మకాయల మాలలు సమర్పించి పూజలు విశేషంగా నిర్వహించారు. శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పటి వరకు సింహపురి సమాచారం విన్నారు. ఇప్పుడు స్వరార్చనలో భాగంగా విందాం ఈ చక్కని గీతం.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
4: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకు తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
4: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
5: మీరెక్కడి నుంచి నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
6: శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9:00 మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు, ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు స్వరార్చన లోపకంగా ఒక చక్కని గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమానికి బైబై చెప్పేద్దాం. మరికొద్దిసేపట్లో శ్రోతలు ఎంతగానో ఎదురు చూస్తున్న మీ ఉత్తరాలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: పొటాపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084154 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే ఎఫ్ఎం రేడియో నెల్లూరు 4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం. సమయం 7:31 అయింది. అండ్ మీరు మీ అభిప్రాయాలు ఈ వారంలో జరిగిన కార్యక్రమాలపై మాతో పంచుకోవాలనుకుంటే నెంబర్ తెలుసు కదా, 7901084154 అనే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అండ్ 8 గంటల వరకు అయితే మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగించబోతున్నాం. ఈరోజు కార్యక్రమం ఒక మంచి పాటతో మొదలు పెడదాం. గుణ చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ ఆలపించారు, రాజశ్రీ రచన, ఇళయరాజ సంగీతం.
2: రాయి.
3: ఏం రాయాలి?
2: లెటర్.
3: ఎవరికి?
2: నీకు.
3: నాకా?
2: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
3: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
2: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
3: ఐ లైక్ ఇట్. చెప్పు.
2: నేను రాసే
3: ఉత్తరం
2: లేక కాదు ఉత్తరమే అని రా. పాటలో మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
2: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
2: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
2: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత, కవిత.

0: తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోక నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారాలు. మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పుడు మనం ఉన్నాం మీ ఉత్తరాలు కార్యక్రమంలో. మీ ఉత్తరాలు కార్యక్రమంలో మీరు కూడా పంపించాలనుకుంటే మీ మెసేజెస్ మా వాట్సాప్ నంబర్ 7901084415. సో లేట్ చేయకుండా ఈ వారంలో ప్రసారమైన కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. 8 గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమంలో మీ మెసేజ్ నేను చదివి వినిపిస్తా, ఓకేనా? అండ్ ఎస్, ముందు మనం మొదటి శ్రోత పంపినటువంటి వాట్సాప్ మెసేజ్ అయితే చదివేద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపుర నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, ఇంకా వారి కుటుంబ సభ్యులు అయితే వారి అభిప్రాయాన్ని మనతో పంచుకుంటున్నారు. అదేంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆకాశవాణి సింహపురి నెల్లూరు కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభోదయం. మీ ఉత్తరాలు కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు అంటున్నారు. మన కేంద్రం నుంచి ప్రతిరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి. ఉదయం వందే మాత్రం, అనంతరం మంగళధ్వని, చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమం అయితే మహాద్భుతం. ప్రతిరోజు ఎందరో మహానుభావులు పుట్టారు, అందుకని ప్రతిరోజు మంచి రోజే. రోజుకు 24 గంటలు మాత్రమే దయచేసి అందరు గమనించాలంటున్నాను. ఏంటి కొత్త విషయం చెప్పినట్టుగా మీరు సతీష్ గారు? సో రోజుకు 24 గంటలే అండి. సో మన కార్యక్రమాలు సూపర్, ఎందుకంటే కార్యక్రమాల ప్రోమోలతో హైప్ క్రియేట్ అయింది. అర్చన, శుభోదయం సింహపురి, ఈ సంగతి మీకు తెలుసా? ఈ వారం మన నెల్లూరు విహారి, ఈ ప్రోమోలు అభిరుచి, ఈ హలో అభిరుచి, ఈ ప్రోమోస్ అన్నీ కూడా సూపర్ సూపర్. సముద్ర తీరకథలు, మనోరంజని, మీ ఉత్తరాల కార్యక్రమాల ప్రోమోలు కూడా బాగున్నాయి. అందరికీ ఏ కార్యక్రమం ఎప్పుడు వస్తుందో ఇట్టే చెప్పేస్తారు మన శ్రోతలు అంటున్నారు. సింహపురి ఎఫ్ఎం అభిమానులు ఇలాగే సో ఇన్ఫర్మేషన్ ఇస్తుండండి అంటూ మనకు తెలియజేస్తున్నారు. అలాగే ఇక ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమంలో మన కళ్ళు గురించి చాలా విషయాలను తెలియజేశారు. సొరచాప కళ్ళు, కార్నియా, మన కార్నియా ఒకేలా ఉంటుందని ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా కళ్ళు దానం చేయాలని చాలా చక్కగా తెలిపారు. మన దేశంలో 2 లక్షల కార్నియా అవసరమని చెప్పారు. కానీ రోజు చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా ఎవరూ నేత్ర దానం చేయడం లేదని మేడం గారు చాలా చక్కగా వివరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేయండి అంటున్నారు. డెఫినెట్గా అండి. ఆ తర్వాత పెళ్లి పందిరి చిత్రంలో నేస్తమా ఇద్దరి లోకం ఒకటే అనే సందర్భానుసారంగా పాట వినిపించారు. ఇంత చక్కటి కార్యక్రమం అందించిన

కావ్యశ్రీ గారికి, నెల్లూరు ఎఫ్ఎం వారికి, డైరెక్టర్ నాగేశ్వరరావు గారికి, వ్యాఖ్యాతలకు, సాంకేతిక సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు మన సతీష్ గారు. అలాగే ఈ వారంలో ప్రసారమైన డాక్టర్ గారి సలహాల కార్యక్రమంలో డాక్టర్ యశోధరా గారితో పరిచయం చేసినటువంటి పరిచయకర్త అభిద్ హుస్సేన్ గారి తల్లిపాల వారోత్సవాల సందర్భంగా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే శ్రోతలకి తెలియజేసేలాగా తెలియజేశారు. అలాగే శ్రోతల సందేహాలకు డాక్టర్ గారు చాలా చక్కని సమాధానాలు ఇచ్చారు. మేడం గారికి ధన్యవాదాలు. సో ఈ కార్యక్రమం సమర్పించినందుకు కూడా వ్యాఖ్యాత గారికి, డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు అంటున్నారు. అలాగే విహారి యాత్రా సహాయకారి కార్యక్రమంలో శ్రీ భజేశ్వరీదేవి ఆలయ విశేషాలు, విశిష్టత, స్థల పురాణం గురించి 51 శక్తిపీఠాలలో ఒకటిగా ఉన్న ఆలయమని చాలా చక్కగా వివరించారు. పాండవులకు కలలో అమ్మవారు కనపడిందని, పాండవులు ఈ గుడిని నిర్మించారని, నవరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, ఉత్సవాలు, శరణ్ నవరాత్రి ఉత్సవాలు, హోమాలు, భజనలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారని, ప్రాచీన కాలంలో నిర్మించిన అద్భుతమైన ఆలయమని, అమ్మవారి విగ్రహ రూపంలో కాకుండా సహజంగా వెలువడే జ్వాల రూపంలో దర్శనమిస్తారని చెబుతుంటే గూస్ బంప్స్ వచ్చాయంటున్నారు సతీష్ గారు. సతీష్ గారు సూపర్. సో చాలామంది ఆ రోజు కార్యక్రమం వినని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈరోజు మీ మెసేజ్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి అందినట్టే. సో అద్భుతమైన ఆలయం గురించి మేడం గారు, కాంగ్రకోట గురించి, దర్శనీయ స్థలాలు, ఆలయాల గురించి చాలా చక్కగా వివరించారు. మేడం గారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే మనోరంజని శ్రోతల ఉత్తరాలు ఏదైతే ఉందో, ఒక్కోసారి ప్రత్యేక కార్యక్రమాలు ఉన్న సందర్భంలో ఆ కార్యక్రమాన్ని 9 గంటలకు ప్రసారం చేయండి అంటున్నారు. దయచేసి మా విన్నపం అంటూ, ఎందుకంటే ఉత్తరాలు డబ్బులు పెట్టి కొంటాం. వాట్సాప్ మరియు టెలిఫోన్ ద్వారా ఆఫ్ కోర్స్ ఆదాయం ఉంటుంది, కాదనట్లేదు. కానీ ఉత్తరాల పాటలకు ఉత్తరాల కోసం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, కొనాలి. సమయం వీలు చెక్కినప్పుడల్లా ఉత్తరాలు రాయాలి, రాసిన వాటిని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ పోస్ట్ బాక్స్లో వేయాలి. ఇలా ఆకాశవాణికి చేరిన ఉత్తరం చదివితే, మా పాట వినిపిస్తే అప్పుడు కలిగే ఆనందం ఉంటుంది. చూసారు, వెలకట్టలేనిది, చాలా విలువైనది ఈ ఉత్తరం అంటున్నారు మన కట్ల సతీష్ గారు. చాలా చక్కగా తెలియజేశారండి సతీష్ గారు. అండ్ సముద్ర తీర కథలు కూడా చాలా అద్భుతంగా కొనసాగుతుంది అంటూ చిన్న కాంప్లిమెంట్ అయితే మనకి సతీష్ గారి ద్వారా వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. సో చాలా లెంతీ మెసేజ్ మీరు పంపించారు. ఎంత కష్టపడి ఉంటారో మీరు ఈ వాట్సాప్ మెసేజ్ రాయడానికి. అండ్ ఎస్, మనం నెక్స్ట్ మెసేజ్కి అయితే వెళ్దాం. ధన్యవాదాలు అండి సతీష్ గారు మరొకసారి మీకు. మనం నెక్స్ట్ మెసేజ్ పంపిన వారు రేడియో నాగేశ్వరరావు, ఏనుకంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరితనందన్, వేదాంశ్, కార్తీక, మోహిత్, సిద్ధార్థ్, భద్రాద్రి కొత్తగూడెం, నెహ్రూ బస్తి నుంచి అయితే ఈ మెసేజ్ మనతో పంచుకుంటున్నారు. వీరేమంటున్నారంటే, ఈ వారంలో ప్రసారమైన మీ కార్యక్రమాలపై మా అభిప్రాయాలు అంటూ, 8వ తేదీ అంటే ఈరోజే సుప్రభాత శుభోదయాన్ని వినిపించిన చరిత్రపుటల్లో ఈరోజు, భారతదేశ చరిత్రలో స్వాతంత్ర సమరానికి ఊపిరి పోసిన రోజని, అలాగే సాహిత్య రంగంలో చెరగని మరువని ముద్ర వేసిన మహనీయుడు బేష్ సహామి జన్మదినమని, భారతీయ సంస్కృతిలో విడదీయని ఆప్యాయతల అనుబంధానికి చిహ్నంగా జరుపుకునే నరోళి పౌర్ణమి, మహారాష్ట్ర, గుజరాత్, గోవా దేశవాసులు, సముద్ర తీర ప్రాంతాలలో మత్స్య కార్మికులు జరుపుకునే పూజా వేడుక ఉత్సవాన్ని, సముద్రుని, సముద్రదేవుని ప్రార్థిస్తూ ప్రకృతి మాత కరుణా కటాక్షాల ఆశీర్వచనాన్ని కోరుతూ జరుపుకునే వేడుక ఉత్సవాన్ని కూడా తెలుసుకున్నాం అంటున్నారు. సూపర్ అండి, నేను చెప్పినట్టుగా మొత్తం రాశారు మీరు, అద్భుతం నాగేశ్వరరావు గారు. ఇంకా ఎందరో గొప్ప గొప్ప మహానుభావుల జన్మదినాలు దేశ చరిత్రలో భాగంగా తెలిపిన వ్యాఖ్యాత గారికి ధన్యవాదాలు అంటున్నారు. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి. అలాగే 8వ తేదీ సాయంత్రం ప్రసారమైనటువంటి, ఎస్, విజయవాడ కేంద్ర సౌజన్యంతో ప్రసారమైన కిసాన్ వాణి కార్యక్రమంలో వినిపించిన జానపద గీతం, గాజు గాజులని మోసుగా అమ్మేవు, చిన్నప్పుడు గాజుల సెట్టి గాజుల మలారాలు భుజాన వేసుకుని. సో ఈ పాట నాకు ఆ రైమింగ్ అయితే రాలేదు, కానీ మొత్తానికి శ్రోతలకైతే అర్థమై ఉంటుంది ఆ పాట ఏంటో అనేసి. సో వీధులంటే తిరుగుతూ అమ్ముకునే వారి మాటల పాటల జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నాం. మంచి గాత్రంతో శృతిబద్ధంగా రకరకాల ఊర్ల పేరుతో పాడిన పాట చాలా బాగుంది అంటున్నారు. అలాగే తర్వాత వికసిత్ భారత్ జలశక్తి అభియాన్ జలసరి భాగంగా వర్షపు నీటిని వడిస పట్టుకొని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించుకోవలసిన విధానాలు, కేంద్ర రాష్ట్రాలు చేపట్టి నిర్వహిస్తున్న కార్యక్రమాలు చక్కగా వివరించారంటూ తెలియజేస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. అలాగే 7వ తేదీ శుభోదయాన రోజువారీ చరిత్రపుటల్లో వినిపించే కార్యక్రమంలో భాగంగా ప్రపంచ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకునే విధానాన్ని, తన చేతుల మీదుగా భారత చేనేత లోగోని ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించి ఆవిష్కరణను పరిగణించిన రోజని, అలాగే ప్రపంచ తల్లిపాల వారోత్సవం 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరుపుకున్న విశేషాలను, ప్రతి తల్లి పుట్టిన తమ పిల్లలకు తొలిసారిగా ఇచ్చే మురుపాల విశిష్టత విశేషాలను చక్కగా తెలుసుకున్నామంటున్నారు మన నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత

డాక్టర్ మధుసూదన్ గారి వ్యాఖ్యానంలో వెన్నునొప్పి వస్తుంది కారణాలు చికిత్స విధానం గురించి అందరూ తెలుసుకుని ఆచరణ రీతిలో వివరించిన ప్రాయోజిత కార్యక్రమం, ఆ తర్వాత వినిపించిన లలిత గీతాలు, ఒక్కడే ఒక్క రాముడే కౌశల్యకు అంటూ అందరూ దేవతామూర్తుల విశిష్టతలను తెలుపుతూ వచ్చినటువంటి ఆ కార్యక్రమం చాలా బాగుందంటూ తెలియజేస్తున్నారండి. ఎంతో ఆకట్టుకుంది అంటూ కూడా మీరు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. అండ్ చక్కటి గీతం అంటున్నారు నాగేశ్వరరావు గారు. అండ్ మంచి మాట చెప్పకుండా నాగేశ్వరరావు గారు అయితే వెళ్ళారు కదా, ఎదురుగా వచ్చినప్పుడు పలకరిస్తే పగవారు కూడా మనవారు అవుతారు, కలిసినప్పుడు ముఖం తిప్పుకుంటే మనవారు కూడా పగవారు అవుతారు అంటూ మంచి విషయం అయితే తెలియజేశారండి. సో ఎదురుగా ఎవరైనా వచ్చినప్పుడు అది మన శత్రువు అయినా సరే ఒక చిన్న చిరునవ్వు నవ్వితే డెఫినెట్గా అంటే మిత్రులయ్యే అవకాశం ఉంటుంది. ఒక చిన్న చిరునవ్వు ఎంతో ఎంతో ఎంతో చేంజ్ అయితే తీసుకొస్తుందని అయితే సో ఈ విషయం ద్వారా మనకు నాగేశ్వరరావు గారు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి నాగేశ్వరరావు గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం చూసుకుంటే, ఈ మెసేజ్ మనకి నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ బీసీ రాయుడు, మా అభిప్రాయం అంటూ ఈరోజు ఉదయం సూక్తి సుధలో జ్ఞానాన్ని గురించి సుందర రామశర్మ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ప్రతి మనిషి ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే దానం చేసే గుణం వస్తుంది అన్నట్టు చాలా గొప్పగా చెప్పారంటున్నారు. ఈ ప్రతిరోజు మన కార్యక్రమాలు అన్నీ వింటున్నాం, ఇంత మంచి కార్యక్రమాలు అందిస్తున్న స్టేషన్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. అండ్ ఇంకా తల్లి ప్రేమ గురించి చెప్తున్నారు. తల్లి ప్రేమ జీవితానికి తొలివరం, తల్లి దీవెనలే ప్రతి విజయానికి బలం, తల్లి పాదాలే పిల్లలకు పవిత్ర తీర్థం, తల్లిని గౌరవించిన జీవితమే నిజమైన అదృష్టం అంటూ సూపర్బ్ కొటేషన్ అయితే పంపించినందుకు ధన్యవాదాలండి సర్దార్ గారు. నెక్స్ట్ మెసేజ్కి వస్తే మనం, ఈ మెసేజ్ మనకు ఎస్ చాలా మెసేజెస్ పంపించున్నారు సారు. రఘుబీర్ సింగ్ సుగుణాభాయ్ రాధమున్న ఏలూరు నుంచి, సింహపురి కేంద్ర సంచాలకులకు, సిబ్బందికి, శబ్దమిత్రులకు, దేశ విదేశాలలో ఉంటున్న ప్రజలకు అతి త్వరలో వస్తున్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా శుభాకాంక్షలు అందిస్తున్నాం అంటున్నారు. సో ఆగస్ట్ 15th అండి, ఇంకా నెక్స్ట్ వీక్, మేబీ ఆ వీక్ కూడా నేనే ఉండొచ్చేమో డ్యూటీలో, 15 కరెక్ట్గా ఈరోజు 8 అవుతుంది, సరిగ్గా వారం తర్వాత రాబోతుంది. సో మేరా భారత్, జై భారత్, మేరా దేశ్, మేరా భారత్ అంటే చాలా మంచి విషయం అయితే పంపించారు. ఇక గత శనివారం ఉదయం ప్రసారమైన మీ ఉత్తరాలు శీర్షికన శ్రోతలు ప్రేమతో ఆప్యాయతతో పంపిన అభిప్రాయాలను ఎంతో చక్కగా అందించిన మేడం గారికి అంటున్నారు. ఆ రోజు శ్రీవత్సల గారు వచ్చారండి, నిర్వహించిన నాగేశ్వరరావు గారికి, సాంకేతిక సిబ్బందికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ ఒక మంచి మాట అయితే చెప్తున్నారు. కోపం వచ్చిన వారికి వచ్చిన కోపం మంచి వారికి వచ్చినా చెడ్డ వారికి వచ్చినా నష్టాన్ని కలిగిస్తుంది. మీరు ఎంత మంచి వాళ్ళైనా కోపం అనేది ఉందంటే సో ఏదో ఒక నష్టం అయితే కలుగుతుందంటూ తెలియజేస్తున్నారు. అది గంధపు చెక్క అయినా తుమ్ము చెక్క అయినా అగ్ని ఒకే విధంగా దహిస్తుంది, ఇదే లోకం తీరుసుమా అంటూ మంచి విషయం అయితే చెప్పారు. ఇక అభిప్రాయాల విషయానికి వస్తే, 3వ తేదీ సోమవారం ఉదయం ప్రసారమైన అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో శివకీర్తనలు అద్భుతం, 8:35 ప్రసారమైన ఈ సంగతి మీకు తెలుసా శీర్షికన మన శరీరంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి కళ్ళు గురించి, కంటి నిర్మాణం, కంటిలో కార్నియాతో పాటు నల్లగొడ్డు, ఇంకా పలు భాగాల పనితీరు గురించి, ముఖ్యంగా కళ్ళు రంగులను ఏ విధంగా గుర్తుపడతాయో, ఇటువంటి ఎన్నో విషయాలను చక్కగా తెలియజేశారు అంటున్నారు. ధన్యవాదాలండి. అలాగే 6వ తేదీ గురువారం ఉదయం ప్రసారమైన అర్చన భక్తి గీతాల కార్యక్రమం అద్భుతం, భక్తి గీతాలు వినితరించాం, ఇంకా విహారీ దర్శనీయ స్థలాలు శీర్షికన హిమాచల్ ప్రదేశ్లో సతీశ్వరి దేవాలయం యొక్క స్థల పురాణం, ఇంకా అచ్చట చాముండేశ్వరి దేవాలయంతో పాటు ఉపాలయాల గురించి, అచ్చట జరిగే పూజా కార్యక్రమాల వివరాల గురించి శ్రీవత్సల గారు చాలా చక్కగా అందించారంటూ తెలియజేస్తున్నారు. అలాగే 8వ తేదీ జూలై నెల కదా, ఇది జూలై నెల అని చెప్పి పంపించినారు మీరు, 8/7 అని పంపించారు కాదు, ఇది ఆగస్టుకు వచ్చేసాం రఘుబీర్ గారు. మనం శుక్రవారం సాయంత్రం ప్రసారమైన యువతరంగం కార్యక్రమంలో జీకే ప్రశ్నలు మా మెదడుకు బాగా పదును పెట్టి మంచి సమాధానాలు రాబట్టారు అంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఆ రోజు సాయంత్రం ప్రసారమైన సముద్ర తీరకథలు శీర్షికన ఈరోజు చేపల వేట ఆట కాదు ప్రాణాలతో చెలగాటం కథ, చాలా బాగుంది అంటున్నారు. సో చేపల వేట అనేది ఆట కాదు ప్రాణాలతో చెలగాటం అనే కథ బాగుంది అంటున్నారు. అలాగే చెంగయ్య, మరుడయ్య మొదలైన పాత్రలు మా కళ్ళ ముందు కదలాడే విధంగా కథను అల్లిన, కథను అంటే ప్రజెంట్ చేసినటువంటి మంజుల పాలేటి గారికి, అలాగే మీరు అన్నట్టుగా కథను అల్లింది అంటే రచించింది శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారికి, నిర్వహించిన నాగేశ్వరరావు గారికి, వీరందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అంటూ రఘుబీర్ సింగ్ గారు అయితే ఈ కార్యక్రమాన్ని, అది ఈ మెసేజ్ని అయితే ముగించారు. అలాగే ఈరోజు
కార్యక్రమంపై కూడా వీరి అభిప్రాయం మనతో పంచుకుంటున్నారు. అదేంటంటే, చక్కటి సమాచారం తెలుసుకున్నాం ఈరోజు శీర్షికన చరిత్ర పుటల్లో అంటున్నారు. అలాగే అర్చన కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విని తరించాం. సూక్తి సుధలో జ్ఞానం గురించి, జ్ఞానం అంటే ఏమిటో వివరంగా తెలియజేసిన శ్రీ సుందర రామ శర్మ గారికి ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందిస్తూ ఈ వారానికి సెలవు అంటూ సర్వే జన సుఖనే భవంతు అంటూ మెసేజ్ అయితే ముగించారు. సో ధన్యవాదాలు అండి, చాలా ఎంత మెసేజ్ అయితే పంపించారు మీరు. సో మెసేజ్ మొత్తం కవర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. హా, రాజశేఖర్ రాజు గారు బీవి నగర్ నుంచి పంపిస్తున్నారండి మెసేజ్. బీవి నగర్ నెల్లూరు నుంచి, ఉరుము మెరిస్తేనే ఆకాశంలో చినుగు పడుతుందా? కరెక్టే, నరసింహ గారు వస్తేనే ఆకాశవాణిలో శనివారం రోజున కార్యక్రమం బాగుంటుంది అంటున్నారు. డెఫినెట్గా అండి. సో ఇంకా మంచిగా చేయాలని మా తాపత్రయం. డెఫినెట్గా ముందు ముందు ఇంకా చక్కగా కార్యక్రమం కొనసాగాలని అయితే కోరుకుందాం. సింహప్రి ఎఫ్ఎం వారికి పేరు పేరున శుభోదయం. ఆణిమిత్యాలు లాంటి కార్యక్రమాలతో అలరిస్తున్న సింహప్రి కార్యక్రమాలు, అలాగే ఈ వారంలో ప్రసారమైన కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ నమస్కారాలతో అంటున్నారు రాజశేఖర్ రాజు గారు. ధన్యవాదాలు అండి రాజశేఖర్ గారు. మీరు ఎంత కష్టపడతారో అండి కొటేషన్స్ ఇవన్నీ ఎత్తుకోవడానికి, ఎక్కడ తీసుకొస్తారో కానీ ప్రతి వారం కొత్తగా అయితే పంపిస్తూ ఉంటారు. నిజంగా ధన్యవాదాలు. అండ్ నమస్తే, శుభోదయం. ఎప్పటి వల్లే మనసింహపురి కేంద్రంలో మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి. ముఖ్యంగా గత నెల 27వ తేదీన ఉదయం శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఈతకోట సుబ్బారావు గారి మన నెల్లూరులో కళాకారులు అనే ప్రసంగం ప్రసారం చేశారు. కార్యక్రమం అయితే అద్భుతంగా ఉంది. ప్రసారం చేసిన ఆకాశవాణి సింహపురి వారికి మా అభినందనలు, ధన్యవాదాలు అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు ఈ మెసేజ్ మనకైతే పంపించారండి. సో మంచిదండి, ఈ కార్యక్రమం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఇంకొక మెసేజ్ కూడా సార్ నుంచి అయితే మనకుంది. విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలైన ఈ సంగతి మీకు తెలుసా? శుక్రవారం సాయంత్రం ప్రసారం అయ్యే క్విజ్ కార్యక్రమం, అలాగే ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ ఇల్లు దాటి బయటకు వెళ్ళలేని వారి కోసం ప్రసారం చేస్తున్నారా అనిపిస్తుంది. అలా అనిపించే అర్చన, విహారి, ఈ కార్యక్రమాలు మాకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యం సరిగా లేని వారికి ఎంతో ఉపయుక్తంగా, ఎంతో సాంత్వన చేకూరుతుంది వీటి ద్వారా అంటున్నారు. అలాగే వైద్యులు రాసే మందులు ఎంత ఉపయోగపడతాయో కానీ వాటితో పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా మాకు అంత ఉపశమనాన్ని, మానసిక ఆనందాన్ని మాకు అందిస్తున్నాయంటూ బండారు త్రిమూర్తులు గుప్తా గారు ఈ మెసేజ్ అయితే మనతో పంచుకుంటున్నారు. సో ఇంత మానసిక ఆనందాన్ని కలిగించే కార్యక్రమం హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్, అలాగే హలో అభిరుచి వాట్సాప్ లైవ్ కార్యక్రమాలు నా మనసును హత్తుకుంటున్నాయంటున్నారు బండారు త్రిమూర్తులు గుప్తా గారు. సో సింహపురి ఆకాశవాణి ప్రోగ్రామ్ హెడ్ అయినటువంటి తమనం నాగేశ్వరరావు గారికి, వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు. అభినందనలు, శుభాకాంక్షలు అయితే కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలి అంటున్నారు. సో డెఫినెట్గా అండి, నేను దాదాపుగా నెల రోజుల నుంచి కాల్ చేయడం లేదు, ఎందుకంటే హలో అభిరుచి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేసి. సో మీలాగే అందరూ ఆలోచిస్తారు, చాలా బాగుంటుంది. సో శ్రోతలు, వినే శ్రోతలు అందరూ కూడా చాలా చాలా అర్థం చేసుకునే మనస్తత్వం కలిగిన వారు కాబట్టి, సో కొత్త వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు కూడా కొత్త శ్రోతలు కాల్ చేయాలని అయితే మనం ఆశిద్దాం. ఓకే, ధన్యవాదాలండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు. మెసేజ్ చాలా చక్కగా ఉంది. సో నెక్స్ట్ మెసేజ్ మనకి పంపిన వారు శ్యామల ప్రకాష్ చిన్న తిరుపతి నుంచి అండి. చిన్న తిరుపతి నుంచి మెసేజ్ అయితే పంపించారు. వీరు ఏమంటున్నారంటే, మీ కార్యక్రమంలో ఓకే మెరుపులు మార్పులు చేస్తారా వివరించండి. అర్థం కాలేదు, కొంచెం అర్థమయ్యేటట్టుగా మళ్ళీ పంపిస్తే చదివే ప్రయత్నం చేస్తానండి శ్యామల ప్రకాష్ గారు. ముందుగా అయితే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంకొక వారం అయితే ఉంది. సో మీరు ఇంకా ముందుగా తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు శ్యామల ప్రకాష్ గారు. ఓకే, అండ్ థ్యాంక్ యూ అంటూ మనకైతే మెసేజ్ పంపించారు మన రాజశేఖర్ రాజు గారు. ఎస్, ఇంకా మంచి మంచి మెసేజెస్ అయితే ఉన్నాయి. సో వాటికంటే ముందు మనం ఒక మంచి పాట వినేద్దాం. అండ్ మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోవాలనుకుంటే 7901084415 అనే వాట్సాప్ నెంబర్కు మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. 8 గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమంలో అయితే మనం వినేయచ్చు.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగా హెచ్ పై మీ ఉత్తరాలు కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు మరికొన్ని మెసేజెస్ అయితే మనతో పంచుకుంటున్నారు, అవేంటో ఒకసారి చూసేద్దాం. సో ఈ మెసేజ్ మనకు నవీన్, రజిత, కృతిక్, దివిజ ఆదిలాబాద్ జిల్లా కాల్వ నుంచి అయితే పంపించారండి. మీ ప్రసారాలన్నీ చాలా చాలా బాగుంటున్నాయి, కళ్ళు గురించి మాకు తెలియని విషయాలు చాలా తెలియజేశారు అంటున్నారు. చెంగయ్య కథ బాగుంది అంటూ తెలియజేస్తూ వాట్సాప్ సాంగ్స్ కూడా సూపర్గా ఉన్నాయంటూ నవీన్ గారు, రజిత గారు, కృతిక్, దివిజ పంపించారు. ఇంకా మీరు వినిపించే పాటలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయంటూ తెలియజేసినందుకు ధన్యవాదాలండి మీకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం పరిశీలిస్తే ఈ మెసేజ్ మనకి ఎస్ హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్, సుప్రియ అయితే పంపించారు. కార్యక్రమంలో మీ కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి, ఈ సంగతి మీకు తెలుసా, మనోరంజని, డాక్టర్ గారి సలహాలు, విహారి, యువత రంగం, వనిత వాణి, ఈ కార్యక్రమాలన్నీ అద్భుతం, సముద్ర తీరకథలు కూడా బాగున్నాయంటూ తెలియజేస్తున్నారు. సో శ్యామల ప్రకాష్ గారు మనకు క్లారిటీ ఇచ్చారు, స్వాతంత్ర దినోత్సవం అనంతరం అంటే ఆగస్టు 15 తర్వాత మన కార్యక్రమాల్లో ఏమైనా మార్పులు చేస్తారా అంటూ అంటున్నారు. అది తెలియదు సార్, ఇంకా సార్ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారో. మంచి కార్యక్రమాలు ఏవైతే అవి మనకు అది ప్రసారం చేసే దానికైతే మనకి అవకాశం ఇస్తారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఈ మెసేజ్ మనకు ఎల్బీ నగర్, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీళ్ళు అయితే పంపిస్తున్నారు. యువత రంగం క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది, వనిత వాణి స్త్రీల కార్యక్రమంలో పురుషులు ఫోన్ చేస్తున్నారు అంటున్నారు, ఖండిద్దాం, దీన్ని గట్టిగా ఖండిద్దాం. సో మహిళలకు అవకాశం ఇద్దాం, దయచేసి గమనించండి అంటున్నారు. డెఫినెట్గా అండి, ఈ విషయం పై అధికారులు దృష్టి తీసుకెళ్దాం. అండ్ వినే శ్రోతలు కూడా వింటూ ఉంటారు, సో అర్థం చేసుకుంటారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, సూక్తి సుధుల సూక్తులు అద్భుతం అంటున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ సింహపురి ఎఫ్ఎం ధనలక్ష్మీపురం నుంచి జాకీర్ గారు పంపించారు. గత వారంలో అన్ని ప్రోగ్రామ్స్ కూడా బాగున్నాయి, అదరగొట్టే ప్రోగ్రామ్స్ అన్నీ అంటున్నారు. మన సింహపురి ఎఫ్ఎంలో వచ్చినటువంటి ప్రతి కార్యక్రమం అద్భుతం, మరెన్నో మంచి కార్యక్రమాలు రావాలి అని, రాబోయే స్వాతంత్ర దినోత్సవానికి మంచి ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటున్నారు ధనలక్ష్మీపురం నుంచి జాకీర్ గారు. డెఫినెట్గా అండి. సో గుడ్ మార్నింగ్ సార్, మన ఎఫ్ఎంలో ప్రసారం అయ్యే అన్ని కార్యక్రమాలు చాలా

అంటున్నాయంటూ ఎస్వి సుబ్బారెడ్డి గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మెసేజ్ అయితే మనతో పంచుకుంటున్నారు. నెక్స్ట్ పాట కావాలని అడుగుతున్నారు, ఇది పాటల టైం కాదండి. సో 8 గంటలు అయిపోతుంది, మరికొద్దిసేపట్లో మీరు ప్రకటించిన కార్యక్రమం వినబోతున్నారు. తిరిగి మనం 8:35 మనోరంజని కార్యక్రమంలో కలుసుకుందాం.

0: శ్రీ కెవి సత్యనారాయణ.
1: ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నూతన గేట్ల ఏర్పాటు, 2027 గోదావరి పుష్కరాలు, అభివృద్ది పనులు, మౌలిక వస్తులు, వన్ ఇండియా వన్ సినిమా, వరి పంటకు 15 వరకు బీమా నమోదు అవకాశం తదితర అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 152.95 కోట్ల రూపాయల వ్యయంతో 117 నూతన వరద గేట్ల ఏర్పాటు పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ పనులతో గోదావరి డెల్టాలో 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటి భద్రత మరింత బలోపేతమవుతుందని మంత్రులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. బ్యారేజ్ ఆధునికీకరణతో రైతులకు శాశ్వత భరోసా కల్పిస్తూ గోదావరి డెల్టా అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సభలో స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం రాజమహేంద్రవరం నుంచి పోలవరం వరకు ప్రత్యేక సందర్శన యాత్ర నిర్వహించింది. కేంద్ర రాష్ట మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ప్రాజెక్టు నిర్మాణ పనులు, టెన్నెల్, ఎలిపెంట్ కొండ తదితర ప్రాంతాలను పరిశీలించి అభివృద్ది అంశాలపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి ప్రాజెక్టు వేగవంతానికి కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించే మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. తొలిదశలో తూర్పుగోదావరి జిల్లాలో కడియం మండలం పైలట్ అమలుకు ఎంపిక కాగా, బ్లాక్ చైన్ సాంకేతికతతో భూ రికార్డులను ట్యాంపర్ ప్రూఫ్గా భద్రపరచనున్నారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు పైలట్ ప్రాజెక్టు అమలును సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కందుల జెస్సి ప్రతిష్టాత్మక మిషన్ శక్తి శాట్కు ఎంపిక కావడంపై రాష్ట మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 21 విద్యార్థినుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి జెస్సి ఒక్కరే ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. శాటిలైట్ రూపకల్పన శిక్షణ కోసం అవసరమైన విమాన టికెట్లు, స్మార్ట్ ఫోన్, వసతి సదుపాయాలను ఉచితంగా కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎఫ్టీపీసీ లోగో ప్రచార పత్రికను రాష్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని క్రియేటివ్ ఎకానమీకి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, వన్ ఇండియా వన్ సినిమా దిశగా ఎఫ్టీపీసీ చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. సినీ, టెలివిజన్, ఓటీటీ రంగాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో సీతానగరం మండలం మునికోడెల్లో ప్రతిపాదిత మోడల్ పుష్కర్ ఘాట్ అభివృద్ది పనులను పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే నాణ్యమైన మౌలిక వస్తువులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇప్పటికే ప్రతిపాదిత పనుల్లో 50% పురోగతి సాధించామని, అన్ని శాఖల సమన్వయంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2026 పంట బీమా నమోదు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. వరి పంటకు 15 వరకు బీమా నమోదు అవకాశం ఉందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంట బీమా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎలాంటి జాప్యం లేకుండా సేవలందించాలని కలెక్టర్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ఆధారంగా గోదావరి టూరిజం అభివృద్దికి కేంద్ర సహకారం కోరుతూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిశారు. రాజమహేంద్రవరం, పోలవరం, భద్రాచలం పర్యాటక కారిడార్తో పాటు ఎకో రివర్ క్రూయిజ్, అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టులు చేపట్టాలని వినతిపత్రం సమర్పించారు. గోదావరి పుష్కరాలు 2027 నాటికి అభివృద్ది పనులు పూర్తి చేసేలా స్వదేశీ దర్శన్ ప్రసాద్ పథకాల కింద ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టులతో పర్యాటక రంగం అభివృద్ది చెందడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సోము వీర్రాజు తెలిపారు. ఇప్పటి వరకు మీరు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన కెవి వెంకట సత్యనారాయణ, ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 8:35 దాటింది. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం.
1: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
0: మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, పదులుకూరు రోడ్, తెలుగుకంగ కాలనీ, నెల్లూరు 5240004 అనే చిరునామాకు పోస్ట్ కార్డు మీద మీరు కోరుకున్న పాట, చిత్రం పేరు రాసి పంపితే మనోరంజని ప్రసారమవుతున్న ఆ రోజుల్లో మీ పాటనైతే వినేయచ్చు. అండ్ ఈరోజు మొట్టమొదటి ఉత్తరం ఎవరి నుంచి వచ్చిందో చూద్దాం. సో ఈ ఉత్తరం మనకు గిరిధర్ గారు, శ్రీనివాస్ గారు, రాహుల్ పంపిస్తున్నారు బీవీ నగర్ నుంచి. మాకోసం ఒక మంచి పాట శశిరేఖ పరిణయం చిత్రం నుంచి కావాలంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి. సో మీరు కోరుకున్న పాట శశిరేఖ పరిణయం చిత్రం నుంచి. ఈ పాట పాడిన వారు రాహుల్ నంబియార్, రచన సీతారామశాస్త్రి, సంగీతం మణిశర్మ.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగా హెచ్ పై. మా ప్రభాత ప్రసారాలలో భాగంగా మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ సమయం ఇప్పుడు 8:42 అవుతుంది. మనం తర్వాత ఉత్తరం పరిశీలిద్దాం. ఈ ఉత్తరం మనకు పొదలకూరు రోడ్ నుంచి పంపిస్తున్నారండి శ్రీనివాస్ ఇంకా రవికుమార్ వారి కుటుంబ సభ్యులు మరియు మిత్రులు. సో వీరు కోరుతున్న పాట వెన్నెల చిత్రం నుంచి ఒక మంచి పాట మా కోసం అంటున్నారు. డెఫినెట్గా మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ వెన్నెల విని ఆనందించండి.

మీరు వింటున్నారు సింగపూరి ఎఫ్ఎం 102.7 MHz పై మనోరంజన కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతల పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ ఎస్, బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే శ్రోతలు అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ సాంగ్ మనం చూసుకుంటే, ఈ సాంగ్ మనకి రిక్వెస్ట్ పంపిన వారు ఉత్తరం ద్వారా రామలింగేశ్వరరావు పొట్లపూడి నుంచి పంపిస్తున్నారండి. ఇంకా వారి మిత్ర బృందం కోసం, మా ఊర్లో చాలా మంది రేడియో వింటూ ఉంటాము, మొదటిసారి మీకు ఉత్తరం రాయాలనిపించింది అంటూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ స్మైలీ ఎమోజీస్తో అయితే మనకి పంపించారు ఉత్తరం. చాలా బ్యూటిఫుల్ అండి. సో వీరు అడుగుతున్న పాట థీన్మార్, థీన్మార్ చిత్రం నుంచి మాకోసం ఒక మంచి పాట అంటున్నారు. సో డెఫినెట్గా మీకోసం కారుణ్య రెహమాన్ ఇతరు అల్పించినటువంటి ఈ బ్యూటిఫుల్ సాంగ్, సంగీతం అందించిన వారు మణిశర్మ, విని ఆనందించండి.

0: వాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు. శ్రోతలు ఇప్పటి వరకు మనోరంజనే కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు విన్నారు. సమయం 9 గంటలు దాటింది. మనం ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమంలోకి అయితే ఎంటర్.

0: చేయబోతున్నాం. హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వినే కార్యక్రమం. చిన్న ప్రకటన అనంతరం కార్యక్రమం కొనసాగుతుంది.
1: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.

0: హలో అభిరుచి కార్యక్రమంలో మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 0861233310 లేదా 0861233312 నంబర్లకు కాల్ చేసి వినవచ్చు. కార్యక్రమంలో మనం మొట్టమొదటి శ్రోతను పలకరిద్దాం. హలో
1: హలో సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కొంచెం గట్టిగా మాట్లాడతారా? మీ వాయిస్ అసలు చాలా స్లోగా ఉంది.
1: సరే సార్, అట్లా
0: చెప్పండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం? మీ పేరు చెప్పలేదు ఇంతకీ.
1: మాఘం మస్తానయ్య.
0: మాఘం మస్తానయ్య గారు, బాగుంది మీ పేరు. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం? యమగోళ చిత్రం నుంచి. ఏం పాట విందాం?
1: ఏ పాట సార్? ఏదైనా ఒకటి. కుటుంబ సభ్యులు చెప్తాం సార్.
0: చెప్పండి.
1: మస్తానయ్య, మల్లేశ్వరమ్మ,
0: ఓకే,
1: రాజేష్,
0: ఓకే,
1: లావణ్య,
0: ఓకే,
1: కేతన్,
0: ఓకే,
1: ఓజస్వి,
0: ఓకే,
1: జీవి,
0: ఓకే,
1: లక్ష్మి,
0: ఓకే. ఓకే అండి. సో మీరు కోరుకున్న విధంగా యమగోళ చిత్రం నుంచి అయితే పాట వచ్చేసింది మీకోసం, అండ్ మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం విని ఆనందించండి.

ఆడవే కళలన్నీ ఒకటేనని ఆడవే అందాల సురభామిని. ఓహో మేనకా మదన మయూఖా

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగా హెచ్ పై హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా వరకు వరకు నా సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. మనం తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? గోపినాథ్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
3: స్వరాజ్యం సినిమాలో.
2: ఓకే,
3: కాలేజీ కుర్రవాడ అనే పాట సార్.
2: స్వరాజ్యం చిత్రం నుంచి మీరు కోరుకున్న పాట. శ్రోతలు ఉన్నారా?
3: కోరుకున్న శ్రోతలు పాలెం పోలయ్య, మహమ్మద్ రఫీ,
2: ఓకే,
3: ప్రాణమిత్రుడు, జాకీర్, కాలర్ బాషా.
2: ఓకే అండి, సో మరి పాట వినిద్దామా?
3: థ్యాంక్ యూ సార్.
2: థ్యాంక్ యూ అండి.

0: నా ముందోళ్ళు నీటుగాను చదివినోళ్ళు
1: నీటుగాను చదివినోళ్ళు
0: ఫస్ట్ క్లాసులో డిగ్రీ పట్టాలు తీసినోళ్ళు
1: పట్టాలు తీసినోళ్ళు
0: నిరుద్యోగులై నేడు నేరస పడి ఉన్నారని ఇంకెందుకు చదువులంటివా ఈదులెంట తిరుగుతుంటివా

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. కార్యక్రమంలో మనం తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో, హలో,
3: హలో,
2: హలో, చెప్పండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: నెల్లూరు నుంచి జిలాని మాట్లాడుతున్నాను సార్.
2: జిలాని గారు, చెప్పండి. జిలాని గారు, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
3: మంచి పాట ఒకటి మేడం సార్.
2: ఓకే అండి, మంచి పాట ఒకటి ఇస్తాను. సో మీకోసం మీ ఫ్రెండ్స్, చెప్పండి.
3: హుస్సేన్ నగర్ల చుట్టూ పనిచేసే వాళ్ళందరి కోసం.
2: ఓకే.

0: డెఫినెట్గా అండి.
1: మా తమ్ముడు ఉన్నాడు.
0: ఓకే, పేరు చెప్పండి.
1: అబ్బు.
0: ఓకే ఓకే. ఓకే ఓకే, మీ అందరి కోసం మంచి పాట వస్తుంది, వింటూ ఉండండి. ఓకేనా? ఓకే. ఏదైనా మంచి పాట అన్నారు కాబట్టి శ్రోతలందరూ మంచి పాటలే కొడతారు. డెఫినెట్గా మరొక శ్రోతకు అవకాశం కల్పించి వీరిద్దరి కోసం ఒక సాంగ్ ప్లే చేద్దాం. హలో హలో సార్, జిలానీ గారి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో అభిరుచి లైఫ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. మనం తర్వాత శ్రోతని పలకరిద్దాం. హలో హలో హలో హలో హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్కారాలు
0: అండి.
1: ఈరోజు శనివారం కలిసి భక్తి పాట నా సంగతి తెలుసు. భాగ్యరేఖ సినిమాలో నీ ఉండే దాకొండపై నేనుండే నీ నెలపై కావాల్సిన పాట.
0: సరే అండి,
1: నరసింహ సార్ ఈ పాట అంకితం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు. కార్యక్రమంలో మనం మరొక శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో హలో హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి.
2: గుడ్ మార్నింగ్ సార్, నరసింహ గారు.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: కరీంనగర్ జిల్లా అమ్మలగుర్తి గ్రామం, భూమిదేవి లక్ష్మీనారాయణ.
0: లక్ష్మీనారాయణ గారు బాగున్నారా? చెప్పండి లక్ష్మీనారాయణ గారు, ఏ చిత్రం నుంచి పాట విందాం?
2: మరో క్విట్ ఇండియా సార్.
0: మరో క్విట్ ఇండియానా?
2: అవును సార్.
0: ఒక నిమిషం అండి. ఓకే, ఈ చిత్రం నుంచి ఏ పాట? ఓకే, కోరుతున్న శ్రోతలు ఉన్నారండి
2: ఈ టైంలో వింటున్న మన సింహపురి ఆకాశవాణి మిత్రులు అందరి కోసం.
0: ఓకే లక్ష్మీనారాయణ గారు, డెఫినెట్ గా మీరు చాలా ప్లెజెంట్ గా మాట్లాడుతున్నారు, సూపర్. ఓకే అండి, చాలా బాగుంది మీ వాయిస్, ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు.
2: థ్యాంక్ యూ సార్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు ఇప్పటి వరకు హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. సమయం 9:30 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటారు.
4: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
5: తెలీదు.
4: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
5: తెలీదు.
4: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
5: తెలీదు.
4: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
5: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
6: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
4: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
6: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమానికి అయితే స్వాగతం. మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 7901 0804415 అనే వాట్సాప్ నంబర్కు 10

తెల్ల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో రిక్వెస్ట్ చేసుకుని వినొచ్చు. అండ్ మొదటి రిక్వెస్ట్ మనం చూద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్ అంటూ మనకు మెసేజ్ పంపించారు ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి విరూపాక్ష చిత్రం నుంచి పాట నడుతున్నారు. డెఫినెట్గా అండి, మీకోసం అండ్ వింటున్న శ్రోతలందరి కోసం విరూపాక్ష చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం తర్వాత ప్రసారమవుతున్న హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ సాంగ్స్. అండ్ మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 7901 0844 1 5 అనే వాట్సాప్ నెంబర్కు మీ చిత్రం పేరు పాట పేరు రాసి పంపండి. 10 గంటలకు ప్రసారమయ్యే లోపల మీ పాట వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు మనం తర్వాత మెసేజ్ చూద్దాం. ఈ మెసేజ్ మనకి పంపిన వారు రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నుంచి. సార్ నేను ఎప్పుడు ఫోన్ చేసినా పాటలు ఆ లైన్ అయితే కలవడం లేదు, కానీ అప్పుడప్పుడు మాత్రం వాట్సాప్ నుంచి పాటను కోరడం జరుగుతుంది. సో నేను ఈరోజు లారీ డ్రైవర్ చిత్రం నుంచి ఒక మంచి పాట వినాలనుకుంటున్నాను, దయచేసి ప్లే చేయగలరు అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, మీకోసం లారీ డ్రైవర్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం, సీతారామశాస్త్రి రచన, చక్రవర్తి సంగీతం, విని ఆనందించండి.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై. హలో అభిరుచి శ్రోతలు, వాట్సాప్ ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. తర్వాత మెసేజ్ మనకి పంపిన వారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు. వీరు కోరుతున్న చిత్రం నువ్వే కావాలి, నువ్వే కావాలి నుంచి ఒక మంచి పాటను అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, మీరు కోరుకున్న ఈ పాట

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటూ ఉన్నారు. తర్వాత రిక్వెస్ట్ మనకు పంపిన వారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పొడుతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీర్ టీ స్టాల్, అమీర్ చాబాషా, బాబురావు, రవి, నటరాజ్, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ మాల్యాద్రి, పరందామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్, వీరందరూ కోరుతున్న పాట పంతులమ్మ చిత్రం నుంచి. సో పంతులమ్మ చిత్రం నుంచి ఈ సుమధుర గీతం మీ అందరి కోసం, విని ఆనందించండి.

నెక్స్ట్ మెసేజ్ మనకు పంపిన వారు వీరయ్య, సురేష్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, రిత్విక్, మనస్విని, ఇందిరమ్మ కాలనీ నెల్లూరు నుంచి పంపుతూ వీరు కోరుతున్న చిత్రం ప్రేమ మందిరం. ప్రేమ మందిరం చిత్రం నుంచి మాకోసం పాటను ప్రసారం చేయండి అంటున్నారు. డెఫినెట్గా అండి, మీకోసం ప్రేమ మందిరం చిత్రం నుంచి మీరు కోరుకున్న పాట విని ఆనందించండి.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై. హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీకి తలవినే కార్యక్రమం. కార్యక్రమంలో మనం మరికొన్ని మెసేజెస్ ఇప్పుడు పరిశీలిద్దాం. చాలా మెసేజెస్ వచ్చినాయి. చాలామంది శ్రోతలు మంచి మంచి పాటలు అయితే అడుగుతున్నారు, కానీ మనకున్న సమయాభావం వల్ల కొన్ని పాటలు మాత్రం ప్లే చేయగలిగాం. డోంట్ వరీ, మనకి ప్రతిరోజు హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి సో ఏదో ఒకరోజు మీ సాంగ్స్ అయితే ప్లే అవుతాయి. అండ్ మనకు మెసేజ్ పంపిన వారు మౌనిక గారు నెల్లూరు నవాపేట నుంచి సాంగ్ అడుగుతున్నారు, ప్రేమ లేఖ చిత్రం నుంచి. అండ్ ఇంకా మనకు నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఆటోనగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఎముడికి మొగుడు చిత్రం నుంచి పాటను వినిపించిందండి బుచ్చి అడు బుచ్చి సింహప్రియ ఓకే మా నమస్కారాలు అంటున్నారు బాలు గారు బుచ్చి నుంచి కోరుతున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ బండారు త్రిమూర్తుల గుప్త గారు స్వాతికిరణం చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు, ఇంకా వారు కుటుంబ సభ్యులు. అలాగే దసరా బుల్లోడు చిత్రం నుంచి పాటను అంటూ హైదరాబాద్ భౌరంపేట నుంచి సంతోష్ మరియు సుప్రియ అడుగుతున్నారు. పౌర్ణమి చిత్రం నుంచి పాట అంటూ చంద్రమొగలి పద్మారాణి అక్షరకృప మంచిర్యాల నుంచి అయితే కోరుతున్నారు. అలాగే కట్ల సతీష్ గారు మన కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి వారు కుటుంబ సభ్యులు గుంటూరు చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు. అండ్ విక్రమ్ నటించిన భీమా చిత్రం నుంచి పాట అంటూ ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ రుక్మిణి రమ్య అఖిల్, మేబీ ఆ టైంలో మీరు వినే ఉంటారు ఆ పాట మీకోసమే, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి బొమ్మిదేని లక్ష్మీనారాయణ ఈరోజు ఈయనకి కాల్ కూడా కలిసింది, కంగ్రాట్స్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి సింహప్రియ ఆకాశవాణి సిబ్బందికి నమస్కారాలు, మాకోసం ఏదైనా ఓ మంచి పాట అంటూ అనంతపురం జిల్లా కొడుమి గ్రామం నుంచి అఖిల్ అరుణ సద్దనపల్లి లింగరాజు యశ్వంత్ సుధీర్ అయితే అడుగుతున్నారు. అలాగే నంద్యాల జిల్లా అల్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్, ఇంకా తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ ప్రత్యూష దిలీప్ వీరు అడుగుతున్నారు. తొలిముద్దు చిత్రం నుంచి పాట అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మసు వెంకటాచార్య ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఇంకా చాలామంది శ్రోతలు అయితే మెసేజెస్ పంపించారు. సో వీరందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్తో అయితే ఈరోజు షో ఎండ్ చేద్దాం. సో ఈ సినిమాలో పాటలన్నీ ఆనిముచ్చాలు, బట్ మనకు కేవలం ఒక నిమిషం 20 సెకండ్లు మాత్రం టైం ఉంది. సో ఈ సమయాన్ని వేస్ట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్తో అయితే ఈరోజు షోని కంప్లీట్ చేసేద్దాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. ఈనాటి ప్రభాత కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కరైక్కుడి సాంబశివ అయ్యర్ గారి వీణావాద్యం విన్నారు. మృదంగం శ్రీ కరైక్కుడి ముత్తు అయ్యర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హార్ముజ్ జలసంధిని తిరిగి నౌకాయానానికి తెరిచే దిశగా ఇరాన్, ఒమన్ దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. హార్ముజ్ జలసంధిని 60 రోజుల పాటు తిరిగి నౌకాయానానికి తెరవడానికి ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. అయితే ఈ ఒప్పందానికి ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోదం అవసరమని, మరికొద్ది రోజుల్లో ఈ ఒప్పందాన్ని ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం ప్రకారం జలసంధిలోకి ప్రవేశించే నౌకలు ఇరాన్ తీరానికి సమీప మార్గంలో ప్రయాణించగా, బయటకు వెళ్లే నౌకలు ఒమన్ తీరానికి సమీప మార్గాన్ని ఉపయోగించనున్నాయి. ఈ రాకపోకలపై ఎలాంటి ట్రాన్సిట్ ఫీజులు గాని సేవా రుసుములు గాని విధించబోరని, మైన్స్ తొలగింపు సాంకేతిక చర్యల్లో ప్రాంతీయ దేశాలు కూడా భాగస్వామ్యం కావచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందానికి ఆమోదం లభించిన అనంతరం అమెరికా, ఇరాన్ మధ్య గతంలో కుదిరిన శాంతి అవగాహన ఒప్పందం అమలును తిరిగి ప్రారంభించి హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల సురక్షిత రాకపోకల పునరుద్ధరణపై ఉమ్మడిగా పనిచేయనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇక మరోవైపు ఖతార్, ఒమన్ దేశాల మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య పరోక్ష దౌత్య చర్చలు జరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు పరిష్కారం కనుగొనేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు వేగంగా కొనసాగుతున్నాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల మధ్య చర్చలు జరిగేలా ప్రాంతీయ మధ్యవర్తులు ప్రతిపాదనలను పరస్పరం చేరవేస్తూ చురుగ్గా కృషి చేస్తున్నారని పేర్కొంది. ఒమన్ చేపడుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు ఖతార్ పూర్తి మద్దతును అందిస్తోందని, మరికొద్ది రోజుల్లో ఒక ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఫిబ్రవరిలో ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి మధ్యవర్తులు ఇరుపక్షాల మధ్య సందేశాలు, ఒప్పంద ముసాయిదాలను పరస్పరం చేరవేస్తూ చర్చల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ హార్ముజ్ జలసంధిని తిరిగి నౌకాయానానికి తెరవడంపై ఇరాన్తో అమెరికా ఒక ఒప్పందం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2: President Trump last week would have been one of the largest military campaigns, the largest military campaign since World War II against the Iranians. Because of that, we are in talks with the Iranians, and I think there is a chance we may have a deal today or tomorrow to open the strait and move towards a more normalized position in this conflict.
1: హార్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలక మార్గం కావడంతో ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ ఘర్షణలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ యుద్ద వాతావరణం వల్ల తమ దేశ పౌరులు నేరుగా ప్రభావితం కాలేదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు. తమ ప్రభుత్వం ప్రదర్శించిన సమర్థవంతమైన పాలన, అత్యవసర సంక్షోభ నిర్వహణ, పొరుగు దేశాల నుంచి లభించిన దౌత్య సహకారం వల్లే ఇరాన్ ఈ క్లిష్ట సమయాన్ని తట్టుకుందని చెప్పారు. శత్రుదేశాలు తమ దేశపు కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేసినప్పటికీ సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. ఇరాన్ అధికారిక టెలివిజన్ ఛానల్ ద్వారా ఆయన నిన్న ఆ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సంక్షోభ సమయంలో వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన బాధ్యతాయుతమైన పనితీరును ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. మంత్రివర్గంతో పాటు అధికారులు, గవర్నర్లు, కౌంటీ గవర్నర్లు నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారని ఆయన వివరించారు. అమెరికాలో జన్మతా పౌరసత్వంపై పరిమితులు విధించడం, అలాగే బర్త్ టూరిజంను అరికట్టడం లక్ష్యంగా 2 కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. జన్మతా పౌరసత్వంపై ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన నిరాశ వ్యక్తం చేస్తూ ఇది దురదృష్టకరమైన నిర్ణయమని వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. అమెరికా వలస వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
3: Because it's very unfair. This was done for a different reason. This was done right after the Civil War. This was for the babies of slaves. And what's happening now, people are building businesses around it. From wealthy people are building businesses around birthright citizenship. That's not the way it's supposed to work. It's a disgrace. They're buying their way in, and we're not going to let it happen. So we're cracking down very big crackdowns, and this will give us the right to do it in a much more forceful manner. We had a very unfortunate decision.
1: తొలి కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం విదేశీ పౌరుల పిల్లల్లో చారిత్రక మినహాయింపుల పరిధిలోకి రాని కొన్ని వర్గాలకు జన్మతా పౌరసత్వం వర్తించదని వైట్ హౌస్ వెల్లడించింది. రెండో ఉత్తర్వు ద్వారా విదేశీయులు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం పొందేందుకు మాత్రమే అమెరికాకు ప్రయాణించే బర్త్ టూరిజంను పూర్తిగా నిలిపివేయాలి.

సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇకపై అసంపూర్ణంగా లేదా అవసరమైన ఆధారపత్రాలు లేకుండా దాఖలు చేసిన దరఖాస్తులను అదనపు వివరాలు కోరకుండా నేరుగా తిరస్కరించే అధికారం ఆ సంస్థకు కల్పించింది. ఈ కొత్త విధానం ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు యుఎస్సిఐఎస్ ప్రకటించింది. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులతో పాటు ఇకపై దాఖలయ్యే అన్ని ఇమిగ్రేషన్ ప్రయోజనాల దరఖాస్తులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. దీంతో అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే సమయంలో అవసరమైన అన్ని పత్రాలు పూర్తిగా సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన అదనపు టారిఫ్లను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తోంది. ఇప్పటికే 9.5 లక్షల కోట్లకు పైగా నగదును తిరిగి చెల్లించినట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ ఆర్థిక అత్యవసర అధికారాల చట్టం ఐఈఈపీఏ కింద పలు దేశాలపై భారీ దిగుమతి సుంకాలు విధించారు. ఈ సుంకాల ద్వారా అమెరికా ప్రభుత్వం మొత్తం 166 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమీకరించింది. అయితే ట్రంప్ తన అధికార పరిధిని దాటి ఈ టారిఫ్లు విధించారని అమెరికా సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో కీలక తీర్పు వెలువరించింది. పాకిస్తాన్, సౌదీ, తుర్కీయ దేశాలు మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరిట ఒక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం తమ 3 దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా దానిని 3 జరిగిన దాడిగానే పరిగణిస్తామని ప్రకటించాయి. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన ఒక అత్యున్నత స్థాయి సమావేశంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఉమ్మడి సైనిక విన్యాసాలు, రక్షణ దళాలకు ప్రత్యేక శిక్షణ, సాంకేతిక బదిలీ అలాగే ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడికి మార్గం సుగమం కానుంది. థాయిలాండ్లోని నోంతపురి ప్రావిన్స్ లో బాంగ్ క్రువాయ్ జిల్లాలో ఉన్న ఓ ప్రముఖ ఉన్నత పాఠశాలలో నిన్న జరిగిన కాల్పుల ఘటనలో 8 మందికి పైగా మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు. దీనికి పాల్పడిన 14 ఏళ్ల విద్యార్థి కూడా ఈ ఘటనలో మరణించాడు. ఆ విద్యార్థి పాఠశాలకు వెళ్లే ముందు తన తాత అమ్మమ్మలపై కూడా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పాఠశాలలో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణభయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు కల్పించిన ప్రత్యేక అధికారాల విస్తృత వినియోగం మానవ హక్కుల పరిస్థితులపై ఆందోళనలను మరింత పెంచుతోంది. గత దశాబ్ద కాలంగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషన్ కార్యాలయంతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు బలవంతపు అదృశ్యాలు, అధిక బలప్రయోగం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఆంక్షలు, జవాబుదారీతనం లేకపోవడం వంటి అంశాలపై పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. గత జూలై 27న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల తొలి రోజు రావల్కోట్లో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిరసన కారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు నేరుగా కాల్పులు జరిపాయని, దీంతో పలువురు మరణించగా మరికొందరు గాయపడ్డారని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏసీ ఆరోపించింది. ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో సంఘటనలపై స్వతంత్రంగా సమాచారం సేకరించడం కష్టంగా మారిందని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అలాగే ఉగ్రవాద నిరోధక చట్టాలు, అత్యవసర నిబంధనలను సాధారణ రాజకీయ నిరసనలను అణచివేయడానికి కూడా విస్తృతంగా వినియోగిస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది. దీంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛల పరిరక్షణపై అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. సూడాన్లోని ఎల్ ఒబైద్ నగరం చుట్టూ డ్రోన్ దాడులు, మౌలిక సదుపాయాల ముట్టడి తీవ్రమవడంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా నిర్వాసితుల శిబిరాలు వేగంగా విస్తరిస్తున్నాయని, ఆ ప్రాంతంలో తాగునీరు, వైద్య సరఫరాల కొరత తీవ్రస్థాయికి చేరిందని ప్రకటించారు. బంగ్లాదేశ్లో రాష్ట్రపతి ఎన్నికలు ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్రపతి మహ్మద్ షహబుద్దీన్ జూలై 24న తన పదవీకాలం ముగియడానికి 2 ఏళ్లు ముందుగానే రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్దంలో పాల్గొన్న మహ్మద్ షహబుద్దీన్ దిగువ న్యాయస్థాన మాజీ న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. ఆయన 2023 ఏప్రిల్లో 5 ఏళ్ల పదవీకాలానికి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త భద్రతా పరిస్థితులు నెలకొన్నప్పటికీ హార్మో జలసింధు గుండా సరుకుతో ప్రయాణిస్తున్న 60 వాణిజ్య నౌకలను సురక్షితంగా గమ్యస్థానాలకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. యమెన్ తీరానికి సమీపంలోని ఎర్ర సముద్రంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న MSV ఫైజ్ నూరే ఒలియా అనే వాణిజ్య నౌకపై మంగళవారం జరిగిన దాడిలో అది మునిగిపోయింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న 14 మంది నావికులు, వారిలో 13 మంది భారతీయులు సహా అందరినీ సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటాపై అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్ర న్యాయస్థానం 567 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ కేసులో తొలిదశలోనే మెటాపై 375 మిలియన్ డాలర్ల సివిల్ జరిమానా విధించబడింది. పిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా తమ ప్లాట్ఫామ్స్ ను రూపొందించడమే

కాకుండా బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన ప్రమాదాల గురించి తెలిసినా తగిన చర్యలు తీసుకోలేదని కోర్టు నిర్ధారించింది. ఈ $567 మిలియన్ జరిమానాతో కలిపి మెటాపై మొత్తం $942 మిలియన్ ఆర్థిక భారం పడింది. అంతేకాకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో బాలల భద్రతను మరింత బలోపేతం చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం వయస్సు నిర్ధారణ వ్యవస్థను మెరుగుపరచడం, 13 ఏళ్లలోపు పిల్లల ఖాతాలను గుర్తించి తొలగించడం, భద్రతా అవగాహన సందేశాలను ప్లాట్ఫామ్స్ లో ప్రదర్శించడం, పాఠశాలలతో కలిసి బాలల రక్షణ చర్యలను అమలు చేయడం వంటి సంస్కరణలు చేపట్టాలని సూచించింది. అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనల్లో చంద్రునిపై గతంలో గుర్తించిన ఒక భారీ క్రేటర్ గ్రహ శకలం వల్ల కాకుండా తోకచుక్క నుంచి విడిపోయిన శకలం ఢీకొనడం వల్ల ఏర్పడి ఉండవచ్చని వెల్లడించారు. ఈ అధ్యయనం ద్వారా చంద్రుని ఉపరితల పరిణామాలపై ఇప్పటి వరకు ఉన్న కొన్ని అభిప్రాయాలకు కొత్త కోణం లభించింది. పరిశోధకుల విశ్లేషణ ప్రకారం తోకచుక్క శకలాలు అత్యంత వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి చంద్రుని ఢీకొన్నప్పుడు సాధారణ గ్రహ శకలాల కంటే ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి. దీంతో చంద్రుని ఉపరితలంపై విశాలమైన క్రేటర్లు ఏర్పడటంతో పాటు దుమ్ము, రాళ్ల శకలాలు చాలా దూరం వరకు వ్యాపిస్తాయి. శాస్త్రవేత్తలు చంద్రుని కక్షలోకి ఉపగ్రహాలు పంపిన చిత్రాలు, భూగర్భ నిర్మాణాల విశ్లేషణ, కంప్యూటర్ సిమ్యులేషన్ల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ అధ్యయనం భవిష్యత్తులో చంద్రుడిపై నిర్వహించే పరిశోధనలు, నమూనాల సేకరణ, అలాగే ఇతర గ్రహాలు, ఉపగ్రహాలపై ప్రభావ బిలాల అధ్యయనాలకు కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రావోయే అతిథి. ఈ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. మరి కార్యక్రమంలో పాటలు వినిపించమంటూ మెసేజెస్ వచ్చేసినాయి. మరి మనుషులంతా ఒకటే చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. పి సుశీల గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. ఎవరంటే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబ్లా మస్తాన్ బాషా, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మీద ఈ పాట.

కార్యక్రమంలో. తర్వాత 2026 ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానాన్ని వినిపించమంటున్నారు. రఘు నాగలక్ష్మి త్యాగులు శ్రీముఖలింగం నుంచి

కార్యక్రమంలో. తర్వాత రాజమగ్టం చిత్రం నుంచి పీలీల గానాన్ని వినిపించమంటున్నారు. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత, రుద్విన్, రామాంజమ్మ, నీలేంద్ర, హరిణి వీరందరి కోరిక మీద ఈ పాట.

శ్రీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్ సాయిరాం తనుజ వీరి కోరికపై ఈ పాట.

దానికి గానం చేశారు. గృహప్రవేశం చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్నారు మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి.

0: ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: రావోయే అతిథి కార్యక్రమంలో మల్లె మొగ్గలు చిత్రం నుంచి పాటను వినిపించమని మెసేజ్ చేశారు భూమిదేని లక్ష్మీనారాయణ గారు. మన దగ్గర ఆ చిత్రం అందుబాటులో లేదండి. మరి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటూ మెసేజ్ పంపించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. వీరు స్వాతికిరణం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. వాణిజయరామ్ గానం చేశారు ఈ పాటను.

శాంతినివాసం చిత్రం నుంచి పి లీల గానాన్ని వినిపించామంటున్నారు అద్దంకి కామేశ్వరి శ్రీతులసి అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, చిత్రం నుంచి పాటను వినిపించమంటూ మెసేజ్ పంపించారు ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువలు లంక అవినగడ్డ నుంచి. రమణ గోగుల మధుప్రియ గానం చేశారు ఈ పాటను.

మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కందలపల్లె గ్రామం నుంచి హరిబాబు వారి కుటుంబ సభ్యులు వినిపించమంటున్నారు. పవిత్ర ప్రేమ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాటను.

కార్యక్రమంలో చివరిగా కలవారి కోడలు చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి రాజు, మరి వీరి కోరిక మీద కలవారి కోడలు చిత్రం నుంచి ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రానికి శ్రీరంగం గోపాలరత్నం పాడిన పాట.
1: ఒక

0: సుబ్బలక్ష్మి.
1: మీరు విన్న ఆ పాట సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి. విజయప్రకాష్ పాడిన పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

వినబోతున్న పాట తమ్ముడు. ఈ చిత్రం నుంచి రమణ గోగుల సునీత పాడిన పాటకు రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

కార్యక్రమంలో తర్వాత శృతిలయలు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాటకు సంగీతం కెవి మహాదేవన్.

0: మీరు ఇంతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 అవస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పట్టభద్రులైన విద్యార్థులు క్యాంపస్ జీవితం జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో చెప్పారు. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. పట్టభద్రులవుతున్న విద్యార్థులు కేవలం తమ విద్యను పూర్తి చేయడం లేదని, జీవితంలో ఒక కొత్త ఛాయానికి శ్రీకారం చుడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. విద్యార్థులు తమ క్యాంపస్ జీవితపు జ్ఞాపకాలను రాబోయే రోజుల్లో మిస్ అవుతారని, కాబట్టి ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలని, క్యాంపస్ జీవిత జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
2: आज आपके परिवार के लोग प्राउड फील कर रहे हैं, वैसे ही मुझे भी आप सब पर गर्व है, क्योंकि ये आप सब केवल एक डिग्री नहीं ले रहे हैं, आप देश के लिए बहुत कुछ करने का सपने लेकर के यहाँ से निकल रहे हैं.
1: కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న విద్యార్థులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 587 పిహెచ్డి స్కాలర్స్తో సహా మొత్తం 3,000 పైగా పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు. పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాలకు ఐఐటి ఢిల్లీ ఎల్లప్పుడూ గొప్ప సహకారం అందించిందని అంతకుముందు ప్రధానమంత్రి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఐఐటి సంస్థ విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య సమయం గడిపేందుకు తాను ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలో నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్స్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ అండ్ గోల్డ్ మెడల్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని చెప్పారు. అలాగే ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యమైన పరం ప్రజ్ఞను కూడా ప్రధానమంత్రి రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఏఐ, డేటా సైన్స్, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో ఐఐటి సామర్థ్యాలను గణనీయంగా ఈ సూపర్ కంప్యూటర్ మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేశారు. భారత్ కేవలం 3 1000 కిలోమీటర్లకు పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ను సాధించిందని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఫెస్టివల్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్ల మధ్య సన్నిహిత సహకారం ద్వారా భారత్ ఫిన్టెక్ రంగం దేశ ఆర్థిక పరివర్తనకు కీలకమైన చోదక శక్తిగా అవతరించిందని అన్నారు. ఆవిర్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా భారత్ ఒక సురక్షితమైన, విశ్వసనీయమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, విశ్వసనీయమైన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా దేశ ఫిన్టెక్ వృద్ధి తదుపరి దశ కూడా రూపుదిద్దుకుంటోందని మంత్రి చెప్పారు. మన దేశంలో సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సాధిస్తున్న ప్రగతి గురించి ప్రస్తావిస్తూ, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ అనే 4 వర్టికల్స్లో క్వాంటమ్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెడుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా సముచిత స్థానం పొందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ తలెత్తిన నిరసన నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం, విద్యార్థుల ప్రతినిధుల మధ్య మొదటిసారిగా చర్చలు జరిగాయి. రాంచీలోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఈ సమావేశం ప్రారంభమైంది. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 8 సభ్యుల ప్రతినిధి బృందం ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతోంది. పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ గత 2 రాష్ట్ర రాజధానిలో నిరసనలు జరిగిన తర్వాత ఈ చర్చలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం, విద్యార్థుల ప్రతినిధి బృందం మధ్య మొట్టమొదటి అధికారిక సమావేశం నిన్న సాయంత్రం జరిగింది. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ NUCFDC కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్టకు చెందిన రాష్ట్ర పట్టణ సహకార బ్యాంక్ ఫెడరేషన్లు జిల్లా సంఘాల ప్రతినిధులతో కూడా హోంమంత్రి సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో NUCFDC నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై కూడా సంతకాలు జరుగుతాయి. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత, సాంకేతిక సామర్థ్యాలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ అవగాహన పత్రం అనేక చర్యలను సూచిస్తుంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. ఎటువంటి చెల్లింపు ఛార్జీలు లేకుండా ప్రతి భారతీయుడు రోజువారీ డిజిటల్ చెల్లింపులు జరపవచ్చునని పేమెంట్ సంస్థ తెలియజేసింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే చిరు వ్యాపారులకు కూడా ఎలాంటి ఛార్జీలు వర్తించవని తెలియజేసింది. యూపీఐ విశ్వసనీయతను నిలిపేందుకు బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, ఎన్పీసీఎల్, ఆర్బీఐలు టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ ఆవిష్కరణలపై దృష్టి సారిస్తున్నాయని కూడా భారత చెల్లింపుల సంస్థ తెలియజేసింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన స్కాన్ అండ్ షేర్ సేవ 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది. 2022 అక్టోబర్లో ప్రారంభమైన ఈ సేవ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను డిజిటల్గా పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 756 జిల్లాల్లోని 30,800 సంరక్షణ కేంద్రాల్లో ఈ స్కాన్ అండ్ షేర్ సేవ అందుబాటులో ఉంది. వీటిలో 24,000కు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, 6,441 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సగటున ప్రతిరోజు దాదాపు 4 లక్షల మంది రోగులు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం స్కాన్ అండ్ షేర్ సేవను ఉపయోగిస్తున్నారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అనేక చోట్ల వాతావరణం ప్రతికూలంగా ఉండడం, రోడ్ల పరిస్థితి బాగోలేకపోవడంతో జమ్మూ నుంచి బల్తాల్ వైపు వెళ్లే శ్రీ అమర్నాథ్జీ యాత్రను ఈరోజు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే బల్తాల్ నుండి పవిత్ర మంచు గుహాలయం వైపు సాగే యాత్ర మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచి 1,100 మందికి పైగా భక్తులు మంచు లింగం దైవదర్శనం చేసుకున్నారు. ఇప్పటికే దర్శనం పూర్తి చేసుకున్న యాత్రికులను బల్తాల్ నుంచి బయలుదేరి జమ్మూ వైపు వెళ్లేందుకు అనుమతించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఈరోజు కూడా వర్షపు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

0: రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 7 రోజులకు పైగా వర్షం హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కసర్గోడ్, కన్నూర్, వాయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలపుళ పతనంతిట్ట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. అసోంలో వరద పరిస్థితి ఈవేళ కూడా తీవ్రంగానే కొనసాగుతుంది. మృతుల సంఖ్య 98కి చేరింది. అయితే వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 13కి తగ్గగా వరద బాధితుల సంఖ్య 155,000 తగ్గింది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెలువరించిన గణాంకాల ప్రకారం తాజాగా చెరడియో జిల్లాలో ఒక మరణం నమోదైంది. జమ్మూ కశ్మీర్లో సరిహద్దు జిల్లా అయిన పూంచ్లో జిల్లా అధికారులు హర్ ఘర్ తిరంగా ప్రచారంతో పాటు పేజ్ 3లో భాగంగా 9 నుంచి 17 వరకు వారం పాటు వందే మాతరం 150వ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా ప్రధాన కార్యాలయాలు, సబ్ డివిజన్లు, తహసీల్స్, బ్లాకులు, పంచాయతీ స్థాయిలో దేశభక్తిని పెంచే ప్రజా భాగస్వామ్యంతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించేలాగా 3వ దశ ప్రణాళిక రూపొందుతోందని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత, జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ 85వ వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. గురుదేవ్గా ప్రసిద్ధులైన రవీంద్రనాథ్ ఠాగూర్ 1941 ఆగస్టు 7వ తేదీన తుది శ్వాస విడిచారు. పశ్చిమ బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు కవి, తత్వవేత్త, సంగీతకారుడు, ఆసియాలో తొలి నోబెల్ బహుమతి గ్రహీత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ కు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. పట్టభద్రులైన విద్యార్థులు క్యాంపస్ జీవితం జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో చెప్పారు. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ వివి సత్యప్రసాద్ గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు.

0: మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ వివి సత్యప్రసాద్ గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: త్రిశూలం ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

మీరు విన్న పాటతో చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా సాధించిన లక్ష్యాలపై పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట పురోగతితో పాటు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో చేపట్టాల్సిన తదుపరి చర్యలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చిస్తున్నారు. సాయంత్రం క్యాంపు కార్యాలయం నుంచి జలధార కార్యక్రమం పై అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నీటి వనరుల నిర్వహణ, తాగునీటి సరఫరా, జలధార కార్యక్రమం అమలు పురోగతిపై అధికారులతో సమీక్షించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర

0: కళాకారులు ఒక తరానికి వారసత్వ సంపద వంటి వారని, ఇటువంటి కార్యక్రమాలు కళాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపుతాయని అన్నారు. పిల్లలు తమలోని కళా నైపుణ్యాలను వృత్తిగా మలుచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచిస్తూ,
1: కళాకారుడు అంటే ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబం. ఈ రోజున వీధినే ఒక విశాలమైన ప్రదేశంగా మార్చి ప్రతి కళాకారుడికి ఒక స్ఫూర్తిగా నిలవాలి. అదేవిధంగా వారికి గౌరవాన్ని తీసుకురావాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడాలన్నా, ఇన్నోవేషన్ సృజనాత్మకతను వెలికి తీసుకున్నప్పుడు మాత్రమే సమాజంలో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కళలు అనేవి ఎంతో మందికి పీస్నిస్తాయి. కుటుంబంతో కలిసి చేసేటువంటిది శిల్పకళ, జానపద కళలు, సాంప్రదాయ ఆధునిక అన్ని కళారూపాలు ఒకే ప్రాంతంలో ఈ రోజున ఇక్కడ పెడతా ఉన్నాయి.
0: అనంతరం రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కళాకారుల ప్రతిభ కేవలం ఆర్ట్ గ్యాలరీలకే పరిమితం కాకుండా

0: ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలోని నీటిపారుదల శాఖకు చెందిన కాలువలపై ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ప్రత్యేక వసతి కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఆయన ఈరోజు పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారెవరిని ఇబ్బందులకు గురిచేయబోమని హామీ ఇచ్చారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. రాష్టంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మానేపల్లి గ్రామంలో నిన్న నిర్వహించిన 2 ఏళ్ల కూటమి పాలన అభివృద్ది సంక్షేమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నియామకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ డీఎస్సీకి సంబంధించి దాఖలైన పలు కేసులను న్యాయస్థానాలు కొట్టివేశాయని చెప్పారు. నియామక ప్రక్రియలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా విశాఖపట్నం, పాడేరు, అరకు ప్రాంతాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన పరిశీలిస్తారు. అభివృద్ది కార్యక్రమాల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బాపట్ల జిల్లా వేటపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలను మంత్రి నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్టంలోని ఇతర విద్యాసంస్థలతో పోలిస్తే బీసీ గురుకులాలు బోధనలో ముందంజలో ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులాలను ఏర్పాటు చేశామని, 6 బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా నవీకరించామని చెప్పారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను ఎంచుకోవాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిన్న మంత్రి అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని ఇతర నియోజకవర్గాలకు లేని విధంగా నిడదవోలు నియోజకవర్గానికి రాష్ట ప్రభుత్వం 28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. ద్వారా నిడదవోలును మరింత అభివృద్ధి చేయనున్నామని మంత్రి తెలుపుతూ,
1: ఎల్నినో ప్రభావం, దీనివల్ల వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి. మనకి వర్షాలు పడి 42%, ఇంకా 58% వర్షాలు మనకి, దానివల్ల కొంచెం ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏ రకంగా మన పంటల్ని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలనేటువంటిది ఆలోచించుకోవాలి. రైతులు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, మనం ఇబ్బందులు చూసే కంటే కూడా ముందుగానే మనం దాన్ని అధిగమించే విధంగా ముందుగానే మనం పంటలు వేసుకోవడంలో కూడా నీటి అవసరం తక్కువ ఉన్నటువంటి పంటలను వేసుకోవటం, ఇలాంటి వాటి పట్ల మనం శ్రద్ధ పెట్టి చేసుకుంటే మంచిది అనేటువంటి ఆలోచన వీటి మీద అవేర్నెస్ ఇవ్వండి రైతులకి అని చెప్పేటువంటి మాట.
0: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు 7 కోట్ల 74 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులతో కందుకూరు, కావలి, కొండాపురం, లింగసముద్రం మండలాల్లోని పలు గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని మరికొన్ని మండలాల్లో రహదారుల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎంశ్రీ పథకానికి ఎంపికైంది. పీఎంశ్రీ పథకం కింద మంజూరైన 60 లక్షల రూపాయల నిధులతో పాఠశాలలో అదనపు తరగతి గదులు, నూతన పరిశోధనశాల, అధునాతన వంటగదిని నిర్మిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి తెలిపారు. ఈ పథకం విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు దోహదపడుతుందని ఆమె పేర్కొంటూ,

0: పిఎం శ్రీ కింద 7th ఫేజ్ లో మన స్కూల్స్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా మంచి విషయము. 9.2 లక్షల విలువ చేసేటువంటి మంచి కిచెన్ ఎక్విప్మెంట్ వచ్చింది పిల్లలకి. రెండోది ఏంటంటే ల్యాబ్ ఎక్విప్మెంట్, 2.5 లక్షల పైన విలువ చేసేటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ మనకు 4 ల్యాబ్లకి కూడా శాంక్షన్ అయింది. ఇంటర్మీడియట్ పిల్లలకు చాలా ఉపయోగకరమైంది. 51 లక్షలతో మనకు పిఎం శ్రీ కింద సిఎస్ఆర్ ఫండ్స్ లో మనకు కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు. చైల్డ్ అనేసని, తర్వాత బ్యాడ్ టచ్ గుడ్ టచ్ యాంటీ టొబాకో ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి. పిల్లలు మన దేశానికి ఉపయోగపడేటువంటి సైనికులు లాగా వాళ్ళు తయారవుతున్నారు. అండ్ థ్యాంక్ఫుల్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోడీజీ గారు.
1: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సరైన మార్గదర్శకత్వం అందించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా వికాసం విద్యావాహిని కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. కార్యక్రమం వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాత్.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి, దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన పసల అంజలక్ష్మి గారి గురించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
7: భారత స్వాతంత్ర్యోద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ నారీమణులలో శ్రీమతి అంజలక్ష్మి ప్రముఖురాలు. నిస్వార్థ సేవా పరాయణురాలు, తామ్రపత్ర గ్రహీత, నిరాడంబరమూర్తి పసల అంజలక్ష్మి గారు. వీరు 1904 పశ్చిమ గోదావరి జిల్లా తణుకుత

తాలూకాలో కుముదవల్లి గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి పేరు శ్రీ దాసం వెంకట్రామయ్య. వీరి తల్లి పేరు శ్రీమతి దాసం వెంకమ్మ. ఈమెకు ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. 2వ తరగతి వరకు చదివారు. 1916లో పడమరవిప్పర్రు గ్రామ వాస్తవ్యులైన శ్రీ పసల కృష్ణమూర్తి గారితో వివాహమయ్యింది. అప్పుడు ఈమెకు 12 సంవత్సరాల వయస్సు. ఈమె 16వ ఏట అత్తవారింటికి వెళ్లారు. తెల్లదొరలను ఎదిరించి జైలుకు వెళ్లారు. పెద్ద కుమారునికి 3 సంవత్సరాలు, అంజలక్ష్మి గారికి అప్పటికి 6 నెలల గర్భవతి. 1921లో మహాత్మాగాంధీ ఆంధ్రదేశ పర్యటనకు వచ్చి బెదవాడలో ఉన్నారు. అప్పుడు అంజలక్ష్మి గారి భర్త కాంగ్రెస్లో చేరారు. జిల్లా కాంగ్రెస్ సంఘ సభ్యులు అయ్యారు. భార్యాభర్తలిద్దరూ జాతి, మత, కుల వివక్షను విడిచిపెట్టారు. విదేశీ వస్తు బహిష్కరణలో పాల్గొన్నారు. స్వయంగా నూలు వడికి నేసిన బట్టలనే ధరించాలని ఈ దంపతులు నియమంగా పెట్టుకున్నారు. నూలు వడుకుచు, నూలు వడికే విధము తెలియండి, జనులార మీరు విధము కనుగొని లాభమొందండి అని ఆలపించారు. గాంధీ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చి చాగల్లు ఆశ్రమాన్ని సందర్శించారు. చర్ల గణపతి శాస్త్రి నిర్మించిన చాగల్లు దగ్గర మల్లవరం ఆశ్రమంలో 3 రోజులున్నారు. ఈ దంపతులు గాంధీని అనుసరించారు. అన్ని విధాలా సహకరించారు. మల్లవరం ఆశ్రమంలో అనేక మంది తెలుగు పడతలు తమ ఆభరణాలను తీసి గాంధీ గారి సమక్షంలో ఉంచారు. అంజలక్ష్మి గారు తమ శరీరం మీద ఉన్న బంగారాన్నంతటినీ తీసి అక్కడ పెట్టారు. వీరి పెద్ద కుమార్తె సత్యవతి, ఆమె కూడా తన గొలుసు, మురుగులు తీసి ఇచ్చి తల్లిని అనుసరించారు. ఆశ్రమాలన్నింటిలోనూ గృహస్థాశ్రమమే మేల్తరమైనది. అతిథి అభ్యాగతులను ఆదరించి కడుపు నిండా భోజనం పెట్టవచ్చు. ఇక ఏ ఆశ్రమంలోనూ ఇది సాధ్యపడదు. నాన్నోదక సమందానం అని కదా, అన్నదానంతో సమానమైన దానం లేదని విశ్వసించి పసల అంజలక్ష్మి దంపతులు వీరి స్వగ్రామమైన పడమరవిప్పరులోనూ చుట్టుపక్కల గ్రామాలలో కూడా అందరికీ అన్నదానం చేశారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలకు పాత్రులయ్యారు. ఆసేతు హిమాచలం స్వరాజ్య సాధన కోసం తహతహలాడుతున్న రోజులలో మహాత్మాగాంధీ నాయకత్వం అందరినీ ఆకర్షించింది. ప్రాణాలకు తెగించి చదువులను వదిలి ఉద్యోగాలు మానేసి ఆస్తిపాస్తులను దేశం కోసం సమర్పిస్తూ స్వరాజ్య సమరంలో అనేక మంది పాల్గొన్నారు. ఒకవైపు స్వాతంత్ర్యోద్యమం మహోన్నతంగా విజృంభిస్తూ ఉంటే మరొకవైపు వీరేశలింగం పంతులు గారి సంఘ దురాచార ఉద్యమం మరింతగా ప్రజ్వలించింది. ఆ ప్రభావం అంజలక్ష్మి గారి మీద పడింది. ఈమె వితంతు పునర్వివాహాలతో పాటు కులాంతర వివాహాలను కూడా ప్రోత్సహించారు. తమ సొంత డబ్బులను ఖర్చు చేసి అనేక వివాహాలు దగ్గరుండి జరిపించారు. అదేవిధంగా ఈ దంపతులు హరిజన విద్యార్థులను చేరదీసి తమ సొంత బిడ్డలతో సమానంగా పెంచి వారిని చదివించారు. పసల అంజలక్ష్మి గారి కార్యదీక్ష, దక్షత, ఉత్సాహం కొనియాడదగినవి. 1931 జనవరి 21వ తేదీన భీమవరంలో సత్యాగ్రహం ప్రారంభమయ్యింది. అంజలక్ష్మి అందులో పాల్గొన్నారు. అందుకు ఆమెను అరెస్టు చేసి మద్రాసు జైలుకు పంపించారు. అరెస్టు అయిన కాంగ్రెస్ కార్యకర్తలు, నారీమణులు జైలుకూడును భరతమాత ప్రసాదంగా భావించారు. జాతీయ గీతాలాపనతో, ప్రార్థనా గీతాలతో కాలక్షేపం చేశారు. జూలై 19న తిరిగి విడుదలయ్యారు. అనేక మంది కార్యకర్తలు ఆనందంగా స్వాగతం పలుకుతూ ఉంటే స్వగ్రామమైన పడమరవిప్పర్రు చేరుకున్నారు. 1932 జూన్ 27వ తేదీ ఆంధ్రదేశ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపవలసిన రోజు. శ్రీ పసల కృష్ణమూర్తి గారి అధ్యక్షతన భీమవరం తాలూకాఫీసు మీద బ్రిటిష్ జెండాను దింపి కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేయాలని ఉద్యమించారు. ముందుగానే పరాయి పాలకులకు నోటీసు ఇచ్చారు. భార్య పసల అంజలక్ష్మి గారితో పసల కృష్ణమూర్తి గారు కాంగ్రెస్ కార్యకర్తల దేశభక్తి గీతాల నడుమ వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ

ఇటు కుంకుమ రేఖలతో దీక్షాకంకణ బద్ధులై అడుగు ముందుకు వేశారు. పరాయి పాలకుల గుండెలు కుభిల్లుమన్నాయి. రైళ్లు, బస్సులు, సైకిళ్లతో బయలుదేరారు. విజయం కార్యకర్తలదే. అంజలక్ష్మి గారు 6 నెలల గర్భవతి. జెండాను ఎగురవేయడానికి పైకి ఎక్కిన కార్యకర్తలలో ఉద్ధరాజు మాణిక్యాంబ గారు కూడా ఉన్నారు. ఆంగ్ల సైనికులు కర్కశత్వంతో లాఠీచార్జీ చేశారు. మన ప్రజాశక్తి వెల్లువ ముందుకు సాగింది. ఆపడానికి ఆంగ్లేయుల వశం కాలేదు. ప్రప్రథమంగా ప్రభుత్వ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఘనకీర్తి ఆంధ్రదేశానికి మరియు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి పుణ్య దంపతులకు దక్కింది. గీతాలాపన చేస్తూ మురిసిపోయారు ఈ దంపతులు. మేలు

ఏ మాతరంబని కుక్కుటముల రచన్ మేలుకొనుమయ్య వత్స మేలుకొనుమయ్య అని పాడుతూ అందరినీ ఉత్తేజితులను చేశారు. గర్భవతి అయిన అంజలక్ష్మి గారితో పాటు ఈమె పెద్ద కుమారుడైన ఆదినారాయణ, మాగంటి అన్నపూర్ణాదేవి, పొణకా కనకమ్మ, ఉద్ధరాజు మాణిక్యాంబ మొదలైన నారీమణులు అరెస్ట్ అయ్యారు. అందరినీ భీమవరం పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లారు. అక్కడ నుండి మహిళలను రాయవల్లూరు జైలుకు తీసుకు వెళ్లారు. అందరూ కలిసి అంజలక్ష్మి గారికి వేడుకగా జైలులోనే సూడిదలు ఇచ్చారుట. దేవకీ మాత శ్రీకృష్ణునికి జన్మనిచ్చినట్లుగా అంజలక్ష్మి గారు ఒక పాపకు జన్మనిచ్చారు చెరసాలలో. ఆమెకు కృష్ణ భారతి అని పేరు పెట్టారు. అంజలక్ష్మి గారికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. అప్పట్లో జైలుకు వెళ్లిన మహిళలకు అంచులు లేని తెల్ల చీరలు కట్టించి చేతిగాజులు పగులగొట్టించేవారు. కార్యదీక్ష కంకణ బద్ధులైన ఈ వీర నారీమణులు తమకు అలా చేయడానికి వీలు లేదని మొరాయించారు, ఎదిరించారు. భారతీయ మహిళా సంస్కృతిని కించపరచడానికి వీలు లేదని నిరసన తెలిపారు. జైలు అధికారులు అంగీకరించలేదు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు రాయవెల్లూరు జైలుకు వెళ్లి జైలు అధికారులతో మాట్లాడి విషయాలన్నీ తెలుసుకున్నారు. మహిళలను అలా అవమానించడం భారతీయ స్త్రీజాతికే అవమానకరమని వాదించారు. జైలు అధికారులు వాదించలేక అంగీకరించారు. అప్పుడు అంచులున్న చీరలను, గాజుగాజులకు బదులు రబ్బరు గాజులను ఇచ్చారు. గాజుగాజుల వల్ల ప్రాణాపాయమని జైలు అధికారుల భావన. ఇది విన్న తరువాత భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు రాయవెల్లూరు జైలుకు వెళ్లి పరిస్థితులను తెలుసుకుని స్త్రీలందరికీ పచ్చరంగు ప్లాస్టిక్ గాజులను సంతోషంగా పంపించారు. 1933 జనవరి 12వ తేదీ వరకు అంజలక్ష్మి గారిని కన్ననూరు జైలులో ఉంచారు. జైలులో జన్మించిన కృష్ణ భారతికి 6 నెలలు వచ్చాయి. 1933 ఏప్రిల్ 14న అంజలక్ష్మి గారిని విడుదల చేశారు. పిల్లలిద్దరితో ఈమె స్వగ్రామానికి వచ్చారు. కార్యకర్తలు, స్త్రీలు అందరూ పడమర విప్పర్రులో అంజలక్ష్మి గారికి స్వాగతం పలికారు. ఉద్యమ దీక్షతో పాటు ప్రజాసేవకురాలిగా అంజలక్ష్మి గారు కనిపిస్తారు. ఈ దంపతులు భోగం మేళాలను, వరకట్న దురాచారాన్ని నిరసించారు. ఆదర్శ వివాహాలను ప్రోత్సహించారు. సీతానగర్ సేవాశ్రమం ఆదర్శంగా తమ స్వగ్రామమైన పడమర విప్పర్రులో 1929లో ఒక ధర్మాసుపత్రిని స్థాపించారు. అందులో ఒక డాక్టరును నియమించి పసల కృష్ణమూర్తి గారు కాంపౌండరుగా ఉన్నారు. పసల అంజలక్ష్మి గారు నర్సు. బొంబాయి మందుల కంపెనీ వారు ఈ ధర్మాసుపత్రికి మందులు, పరికరాలు అందజేసేవారు. తమ కర్తవ్యాన్ని నెరవేర్చుకునేవారు. మానవ సేవే మాధవ సేవ అని అంజలక్ష్మి భావించారు. స్వరాజ్యం వచ్చిన తరువాత ఈ దంపతుల ఆనందానికి అవధులు లేవు. స్వాతంత్ర్యానంతరం అంజలక్ష్మి ప్రభుత్వం నుండి తామ్రపత్రం గ్రహించారు. ఉపకార వేతనాన్ని తిరస్కరించిన ఆదర్శ మహిళ. ఈమె 92వ ఏట కూడా ఖద్దరు దుస్తులే ధరించారు. సత్కారాలు, సన్మానాలు ఈమెకు నచ్చవు. అయినా ఈ దేశభక్తురాలిని సత్కరించడం దేశమాతను సత్కరించడమే కనుక పసల అంజలక్ష్మి గారిని బ్రతిమాలి ఒప్పించి తాడేపల్లిగూడెంలో ఆఫీసర్స్ క్లబ్ వారు, డాక్టర్ గోయింకా మహిళా కళాశాల వారు

0: సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నల్లచర్లలో కలెక్టర్ గారి సతీమణి నిర్మలాదేవి గారు సత్కరించారు. 1995 అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్ లో బాపూజీ 125వ జన్మదినోత్సవం సందర్భంగా ఆంధ్ర మహిళా సభ ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. ఈ నిరాడంబర మహిళ, ఈ త్యాగమూర్తి జీవితం దేశమాతకు గర్వకారణం, నేటి యువతకు స్ఫూర్తిదాయకం, నేటి నారీమణులకు అనుసరణీయం. జై భారతమాత నమోస్తుతే.
1: మీరింతవరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన పసల అంజలక్ష్మి గారి గురించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్రోద్యమ నాయకురాలు దిగుమర్తి జానకమ్మ గారి గురించి శ్రీమతి ఆకొండి శ్యామలా మారుతి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు నేటి తరం పిల్లలకు పెద్దల పట్ల ఉండవలసిన అవగాహన శ్రీమతి కె లక్ష్మీకమల గారి వివరణ వినండి.
3: నేటి తరం పిల్లలకు పెద్దల పట్ల ఉండవలసిన అవగాహన. నేటి తరం పిల్లలకు పెద్దవారి పట్ల ఉండవలసిన అవగాహన అంటే అది మామూలుగా చిన్న విషయంలా అనిపిస్తుంది, కానీ నిజానికి అది చాలా అతిపెద్ద ముఖ్యమైన విషయంగా గుర్తించి శ్రద్ధ తీసుకోవలసిన అంశం. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అంటే సమాజంలో భావితరాలకు నేటి బాలలు మార్గదర్శకులుగా ఉంటారు, పౌరులుగా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు, పౌరులుగా సమాజ నిర్దేశకులు అవుతారు, మంచి విలువలు అందించే సామాజిక సభ్యులు అవుతారు. అందుకే నేటి బాలలు రేపటి పౌరులు అంటారు. సమాజము నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది. అదేవిధంగా మానవుడు కూడా పెరుగుదలతో పాటు అన్ని విధాల అభివృద్ధి చెందే ప్రక్రియను మార్పు అంటున్నాము. సహజ ప్రక్రియ అయిన మార్పును అందరూ స్వాగతించవలసిన అంశము. మార్పు చెందిన సమాజము విద్య, సాంకేతిక, శాస్త్రీయ అంశాలలో వేగవంతంగా ముందుకు వెడుతోంది. సమాజంలోనే వివిధ రంగాలలోని వేగవంతమైన పరిణామం యువత మరియు పిల్లలు త్వరగా అందిపుచ్చుకుంటున్నారు. నేటి కాలం పిల్లలైతే మరీ త్వరగా సామాజిక మార్పును అందుకుంటున్నారు. పిల్లల పరిజ్ఞానం మరీ ఎక్కువగా పెరిగింది. నేటి ఆధునిక కాలంలో జీవన విధానాలు వేగంగా మారుతున్నాయి. టెక్నాలజీ, సోషల్ మీడియా, స్వతంత్ర ఆలోచనలు పిల్లల జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ మార్పుల మధ్య ఈ తరం పిల్లలు పెద్దవాళ్ళ అనుభవాలు, భావాలు, ఆలోచనల పట్ల సరైన అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. పూర్వం సమిష్టి కుటుంబాలు ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబంలో అమ్మ నాన్నే కాదు, తాతయ్య, నానమ్మ, పెదనాన్నలు, పెద్దమ్మలు, బాబాయిలు, పిన్నమ్మలు, మేనత్తలు, మామయ్యలు, వాళ్ళ పిల్లలు, అమ్మమ్మ వాళ్ళింట్లో అమ్మమ్మ, తాతయ్య, మేనమామలు, అత్తయ్యలు, పెద్దమ్మలు, పెదనాన్నలు, పిన్నులు, బాబాయిలు, వాళ్ళ పిల్లలు, ఇలా దాదాపుగా ప్రతి ఇంట్లో 10-15 మంది దాకా ఉండేవారు. పెద్దవాళ్ళు జీవితంలో ఎన్నో అనుభవాలు పొందినవారు. వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయాలు పిల్లలకు ఒక మార్గదర్శకంగా ఉంటాయి. ఎందుకంటే వారు ఎంతో జీవితం చూసి ఉన్నారు కాబట్టి వారి మాటల్లో కేవలం ఆజ్ఞలు మాత్రమే కాకుండా భవిష్యత్తుపై ఉన్న ఆందోళన, పిల్లలపై ఉన్న ప్రేమ దాగి ఉంటుంది. ఈ విషయాన్ని పిల్లలు అర్థం చేసుకోగలిగితే పెద్దవాళ్ల మాటలు భారంగా కాకుండా భరోసాగాను, ఆశీర్వచనంగాను అనిపిస్తాయి. ఈ తరం పిల్లలు స్వతంత్రంగా ఆలోచించటం మంచి విషయమే, అయినా పెద్దవాళ్లను నిర్లక్ష్యం చేయటం సరైంది కాదు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు కూడా గౌరవంగా మాట్లాడటం, ఓర్పుతో వినడం నేర్చుకోవాలి. పెద్దవాళ్లతో వాదించకుండా వారి దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. పెద్దల మాటకు విలువ ఇచ్చి వారితో గౌరవంగా, మర్యాదగా, అభిమానంతో మసులుకోవాలి. వాళ్ళ అనుభవాలు వింటూ, వాళ్ళ కష్టసుఖాలు, వాళ్ళు అనుభవించిన ఉడుదుడుకులు, సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా తట్టుకుని సమర్థించుకున్నారో తెలుసుకోవాలి. కుటుంబంలో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉండేవి, అయితే అంతలోనే సర్దుకుపోయేవి. ఆ సఖ్యతలు, బంధాలకు వారు ఇచ్చే విలువ ఆదర్శంగా ఉండేది. ఒకరికొకరు సాయపడుతూ, ఒకరి అవసరాలు ఒకరు పంచుకుంటూ, మంచి మర్యాద, తప్పు ఒప్పు అన్నీ కల

కలుపుకుని పనులు చేసుకునేవారు. ఎంతో ఓపికగా పెద్దవాళ్లు పిల్లల అవసరాలను బాధ్యతగా చూసుకునేవారు. పిల్లలు కూడా పెద్దవారి పట్ల భయభక్తులతో గౌరవంగా ప్రవర్తించేవారు. అందువల్లే అప్పట్లో సంబంధ బాంధవ్యాలు పటిష్టంగా ఉండేవి. అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులు కూడా పిల్లల ఆలోచనలకు విలువ ఇవ్వాలి. పిల్లలు చెప్పేది ఓర్పుతో సహనంతో వినాలి. ఇదివరకటి రోజుల్లో పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఆ రోజు తరగతి గదిలో జరిగిన విషయాలను తోటి వారితో పంచుకుంటూ వచ్చి కుటుంబంలోని పెద్దవారికి కూడా, తాతయ్య ఈరోజు మా స్కూల్లో ఏం జరిగిందో తెలుసా, బామ్మ మా స్కూల్లో ఇవాళ మరీ అంటూ ఆ రోజు జరిగిన విషయాలు చెప్పేవారు. అంతేకాక తనని గాని తన స్నేహితుల్ని ఎవరైనా ఉపాధ్యాయులు మెచ్చుకున్నా లేక బాగా కోపడినా ఇంటిలోని కుటుంబ సభ్యులందరితోనూ చెప్పేవారు, నాన్నకి తప్ప. ఎందుకంటే ఇంటికి వచ్చేటప్పటికి నాన్న ఇంట్లో ఉండరు, ఉద్యోగానికి పెడతారు కదా. అదీ కాక నాన్న అంటే భయం. అప్పట్లో పిల్లల్లో తప్పు చేసినా గిల్టీనెస్ ఉండేది. తప్పు చేసినప్పుడు నాన్నకి చెప్పాలంటే తాతయ్యతోనో నాన్నమ్మతోనో చెప్పించేవాళ్ళు. వాళ్ళు కూడా భరోసా ఇచ్చేవారు ఆ పిల్లలకి. సర్ది మీ నాన్నకు చెప్తానులే, భయపడకండి అని ఆ మాట వారికి చాలా ఉపశమనంగా ఉండేది. ఈ స్పీడ్ యుగంలో కూడా రోజు మొత్తంలో తల్లిదండ్రులు పిల్లలతో కొంత సమయం గడపాలి. అప్పుడే పిల్లలకు వీళ్ళు నా వాళ్ళు, వీళ్లతో నేను అన్నీ పంచుకోవచ్చు అనే భరోసాభిప్రాయం కలుగుతుంది. పిల్లలు పెద్దవాళ్లు అయినా వాళ్ళు ఒక కుటుంబం ఏర్పడే వరకు ఆ రోజు వాళ్ళ కాలేజీలోనూ ఆఫీసులోనూ జరిగిన విషయాలను పంచుకోవటం వల్ల పిల్లలకు తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. కుటుంబంలోని తన వారితో ఆత్మీయత పెరుగుతుంది. అమరికలనేవి లేకుండా మనసు విప్పి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు విలువలకు కుటుంబమే పునాది. పిల్లలు తమ జీవితాలను ఉన్నతంగా అర్థవంతంగా మలుచుకోవటానికి ఎక్కువ భాగం కుటుంబమే వెన్నుదన్నుగా ఉంటుంది. ఒడిదుడుకులకు తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని అలవర్చి కష్ట నష్టాల్లో అండగా నిలబడుతుంది కుటుంబం అనే ఈ సత్యాన్ని పిల్లల్లో ఎప్పుడూ తెలుసుకోవాలి. ప్రపంచమంతా వెలుగులు నింపే సూర్యుణ్ణి ధూళిమేఘం కమ్మినట్టు తరతరాలుగా సమాజ ప్రగతికి దారి చూపే మనకు మన కుటుంబ వ్యవస్థకు నేడు రకరకాల సమస్యలు పట్టిపీడిస్తున్నాయి అని అనటం ఎంతో విచారకరం. దానివల్ల ఎక్కడ చూసినా అభద్రత ఆవేదనలు వినపడుతున్నాయి. ఆడపిల్లలని కాదు, మగపిల్లలని కాదు, ఆర్థిక స్తోమత ఉన్నా లేకున్నా ఈ తరం పిల్లలు వివిధ సమస్యలు సంకట పరిస్థితుల్లో చిక్కుకుని అశాంతి పాలు అవుతున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు దాదాపు కనుమరుగయ్యాయి. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే తాపత్రయంతో సంపాదనే ధ్యేయంగా తల్లిదండ్రులు ఉరుకులు పరుకులు జీవితాలకు అంకితమవుతున్నారు. తమని పట్టించుకునేవారు ఎవరూ లేని ఒంటరితనంతో సెల్ ఫోన్లలో మునిగిపోతూ కొందరు పిల్లలు తీవ్రమైన మానసిక సమస్యల్లో కూరుకుపోతున్నారు. ఇంట్లో దొరకని ప్రేమను బయట వెతుక్కుంటూ మోసాలకు గురవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో చాటింగ్లు చేసుకుంటూ తాతాలు తెరుచుకుని ఒకరికొకరు పలకరించుకుంటున్నారు. ఆటలు పాటలు మాటలు అన్నీ అక్కడే. ఆ డిజిటల్కి బానిసలు అవుతున్నారు, మోసాలకు గురవుతున్నారు. మద్యం జూదం లాంటి వాటికి అలవాటు పడి దారుణాలకు నేరాలకు పాల్పడుతున్నారు. తాము అడిగినవి కాదు అంటే అశాంతికి లోనై ఉడుకు రక్తం యొక్క ఆవేశంలో చెడు అలవాట్లకు లోనవుతూ విచక్షణను కోల్పోతున్నారు. సోదరి లాంటి ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తూ వారి జీవితాలు కూడా నాశనం చేసుకుంటున్నారు. కన్నవాళ్లకు తీరని దుఃఖాన్ని కలిగిస్తున్నారు. అతిగారాపంతో అడిగినవన్నీ అమర్చే తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్న ఆశలను కుకటి వేళ్లతో కూల్చేస్తున్నారు. కొందరు ఫ్రెండ్స్తో బైకుల మీద కార్లల్లోనూ గొప్పనుకుని పరిమితిమించిన వేగంతో డ్రైవ్ చేస్తూ వాళ్లు ప్రాణాలు పోగొట్టుకోవటమే కాక రోడ్ల మీద జనాల ప్రాణాలు కూడా తీస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధం ఇలా సన్నగిల్లిపోతున్న కొద్దీ సామాజిక అశాంతి ప్రబలిపోతుంది. అది చివరకు దేశాభివృద్ధిని దిగమింగేస్తుంది. నచ్చిన వాళ్లను పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు ఒప్పుకోవటం లేదని చెప్పకుండా పెళ్లి చేసుకునేవారు కొందరు. 6 నెలలకో 7 నెలలకో ఆ పెళ్లి మనస్పర్ధలతో విడిపోవటం, అంతటితో ఆగకుండా ఒకరి మీద ఒకరు కక్ష సాధించుకోవటం, చివరకు ప్రాణాలు తీయటం. ప్రాణాలు తీయటానికి కూడా వెనుక అడగ తల్లిదండ్రులకు శోకం మిగులుస్తున్నారు. ఇంకా కొంతమంది ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపు

0: చెబుతున్నారు. సామరస్యం అన్నది లేక చేసుకున్న భాగస్వామిని చంపేవారు కొందరు, బిడ్డల్ని కూడా చంపేవారు ఇంకొందరు. అహంకారం, అపోహలు, చెడు వ్యసనాలు ఇలాంటి సమస్యలకు ముఖ్య కారణాలు క్షణిక ఆవేశంలో పెద్దలు చేసిన దారుణాలకు పిల్లలు బనాథలవుతున్నారు. తల్లిదండ్రులు ఎప్పుడూ తగులాడుకుంటే వారి మధ్య పెరిగిన పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఆ పీడకలలు వారి జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. ప్రేమించామంటూ పెళ్లి చేసుకోవడం నిజానికి అది ప్రేమ కాదు, కౌమారిక దశలో ఉండే ఆకర్షణ. అదే ప్రేమ అనుకుంటూ దాన్ని ప్రేమిస్తున్నామంటూ పెళ్లి చేసుకుంటారు. కానీ కొంతకాలానికే మనస్పర్ధలు వచ్చి విడిపోతామంటారు. ఇప్పుడు అందువల్లే విడాకుల కేసులు పెరుగుతున్నాయి. భారతదేశపు కుటుంబ వ్యవస్థ గురించి విదేశాల్లో గొప్పగా చెప్పుకుంటారు. మన వివాహ వ్యవస్థ మీద గౌరవంతో దాని గురించి తెలుసుకోవడానికి ప్రపంచ దేశాల్లో ఎంతో మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారిలో కొందరు మన పద్ధతులను పాటించడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి మన దేశ పరిస్థితులు అంతకంతకు దిగజారుతుండటం ఎంతో బాధ కలిగిస్తుంది. వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దే కుటుంబం బలంగా ఉండాలి. వివాహం తర్వాత ఎదురయ్యే పరిస్థితులను వాటిని ఎలా సమర్థించుకోవాలో ముందుగానే అవగాహన కల్పించవలసిన అవసరం తల్లిదండ్రులకు ఎంతైనా ఉంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం అనేది సహజం. అలాంటి సమయంలోనే కుటుంబంలోని పెద్దవారి సలహాలు సూచనలు తీసుకోవాలి. అందుకే చిన్నతనం నుంచి పిల్లలకు పెద్దల పట్ల మంచి అవగాహన ఉండటం అవసరం.
1: కార్యక్రమంలో మీరింతవరకు నేటి తరం పిల్లలకు పెద్దల పట్ల ఉండవలసిన అవగాహన శ్రీమతి కె. లక్ష్మీ కమల గారి వివరణ మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: सेमीफाइनल में हमवतन रक्षिता रामराज को हराया। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, सेमीकंडक्टर, अंतरिक्ष और ड्रोन जैसे उभरते क्षेत्रों में आत्मनिर्भरता विकसित भारत की मजबूत नींव रखेगी। उन्होंने आईआईटी के विद्यार्थियों से अपने निर्णयों में राष्ट्रीय हित को सर्वोपरि रखने का आग्रह किया। झारखंड सरकार ने जेपीएससी और जेएसएससी परीक्षाओं में कथित अनियमितताओं को लेकर प्रदर्शनकारी छात्रों के साथ दूसरे दौर की वार्ता की। हिमाचल प्रदेश के चंबा जिले में आज सुबह एक निजी बस दुर्घटना में 7 लोगों की मौत और 11 घायल। राजस्थान और ओडिशा में आज मूसलाधार बारिश का ऑरेंज अलर्ट। जम्मू से बालतल की ओर अमरनाथ यात्रा खराब मौसम के कारण स्थगित। और पुरुषों की भाला फेंक स्पर्धा में आशीष यादव ने विश्व एथलेटिक्स अंडर 20 चैंपियनशिप में रजत पदक जीता। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी విజయవాడ కేంద్రం లలిత గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్లో కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ప్రకటన విన్నారు. టీన్ టైమ్ హిందీ సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా '1942 ఏ లవ్ స్టోరీ ఈ చిత్రం నుంచి కుమార్ సాను పాడిన పాట

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. అయితే ముందుగా అడుగుతున్న ప్రశ్న, ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? ప్రశ్న మరొకసారి, ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? మరి సమాధానం రాసి పంపించేస్తారు కదా, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈలోపు ఒక మంచి పాట.

అయితే ప్రశ్న మరొకసారి అడిగేస్తున్నాను, ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? ఓకేనా? అందరికంటే ముందుగా సమాధానం పంపించేశారు మనకి లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి పంపించారండి రైట్ ఆన్సర్. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబానీ గారు పంపించారండి రైట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుండి పంపించారండి రైట్ ఆన్సర్. కాసుల పద్మ గారు గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ పంపించారండి రైట్ ఆన్సర్ అండి. హనుమంతరావు గారు పంపించారు కూర్మవల్లి ఖమ్మం తెలంగాణ నుండి రైట్ ఆన్సర్ అండి. మీది కూడా అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్. కె రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్ అండి. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ అండి. బృందావనం పద్మశ్రీ శ్యామ్ శశాంక్ అత్యుత్ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుండి పంపించారండి రైట్ ఆన్సర్ అండి. మీది కూడా ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం నుండి పంపించారండి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుండి బి విజయ్ కుమార్ రెడ్డి గారు పంపించారండి రైట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుండి రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల్ గారు నెల్లూరు నుండి పంపించారండి రైట్ ఆన్సర్ అండి. బి శివకుమార్ విసి కాలనీ నంద్యాల నుండి పంపించారండి రైట్ ఆన్సర్ అండి. మీది కూడా మధుసూదన్ రెడ్డి గారు పాపినాయనపాలెం నుండి పంపించారు రైట్ ఆన్సర్ అండి. కేశవరావు గారు అత్తిలి నుండి రైట్ ఆన్సర్ అండి. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుండి పంపించారండి రైట్ ఆన్సర్. పావని అండ్ ప్రణతి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తు నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. లతా సుహాస్ గారు హోస్కోట నుండి పంపించారండి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ రైట్ ఆన్సర్ అండి. మీది కూడా వీరయ్య, సురేష్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, రిత్విక్, మనస్విని, ఇందిరమ్మ కాలనీ, నెల్లూరు రైట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. కమల ఏసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. గుండుగొలను మద్దుల నాగవిమల రాణి, శ్రీనివాసరావు, లావణ్య, గణేష్, సమృత్ రైట్ ఆన్సర్ అండి. మీది కూడా మురళి గారు పంపిస్తున్నారు భట్టిప్రోల నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ బ్రహ్మయ్య శారద గారు పంపించారు రైట్ ఆన్సర్. మాతా సత్యనారాయణ, శిరీష, గీతిక, అభిరాము, రాజవోలు, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుండి పంపించారండి రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు.

ఇంకా మనకి ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. సుదర్శనం శ్రీకుమార్, పెరుమాళ్, శ్రీవాణి ఢిల్లీ నుండి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువలంక, అవనిగడ్డ నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. వైసిహెచ్ డేవిడ్, దొనకొండ నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, చిలకమర్రి, ఉపేంద్రచారి, తిమ్మప్ర, నల్గొండ జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు. రైట్ ఆన్సర్ అండి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి డి గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి. రైట్ ఆన్సర్ అండి. నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్. రైట్ ఆన్సర్. పాతగుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి. రైట్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు. రైట్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. రైట్ ఆన్సర్. రాధాగారు పంపించారు ఖమ్మం నుంచి. రైట్ ఆన్సర్ అండి. మహేంద్ర గారు పంపించారు తెనాలి నుండి. రైట్ ఆన్సర్. జాప భువనేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల నుంచి. రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఎవరు పంపించారంటే వెంకటేశ్వరరావు గారు మార్టూరు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన. రైట్ ఆన్సర్. చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత, చంద్రారెడ్డి. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. కొత్తగూడెం నుండి రాజేశం, సరోజిని, మాయా, రాము. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. బొడ్డు ఓంకార్ గారు అండ్ గౌరీ, రామ్ నగర్, వేటపాలెం నుండి. రైట్ ఆన్సర్. సమీనగర్ పంపించారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి, వడియంపేట నుంచి, అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. రైట్ ఆన్సర్. నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారండి. పేర్లు అర్థం కావట్లేదండి ఎందుకనో. రామూర్తి గారు పంపించారు. తెనాలి నుంచి పంపించారండి. వీరు పేరు రాయలేదు. సరైతే నెక్స్ట్ చూద్దాము. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి. రైట్ ఆన్సర్. దేశరెడ్డిపల్లి నుంచి అంజన్ గారు పంపించారు. రాంగ్ ఆన్సర్ పెట్టారండి. నెల్లూరు జిల్లా దగ్గదర్తి నుంచి చేబ్రోలు రవి, ఇనమడుగు నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి ప్రసాద్ గారు. రైట్ ఆన్సర్ అండి. ఓల్డ్ ఆల్వాల్ నుండి శ్రీరామదాసు, కృపాచారి, అనిత. రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా. సయ్యా జాకీర్బాయ్, మహమ్మద్ రఫీభాయ్, ఖాదర్ భాషా మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. నారాయణపేట జిల్లా నుండి డి అరుణ, మోహన్జీ, దివ్యభాయి, అజయ్, శృతి. రైట్ ఆన్సర్. ఐటీఐ జంక్షన్ నుంచి ప్రతాప్ గారు పంపించారు విశాఖపట్నం నుండి. రైట్ ఆన్సర్. ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్, కిషోర్, గోపీనాథ్, ఇస్మాయిల్, మస్తాన్. రైట్ ఆన్సర్ అండి. ఇంకా దాంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి గారు. రైట్ ఆన్సర్. చిన్నకుంట నుంచి మహబూబ్ నగర్ నుంచి బి రాజేష్, శ్రీవల్లి, కుమార్, చందన, భాగ్య. రైట్ ఆన్సర్ అండి.

మీది కూడా అయితే అందరూ కరెక్ట్ ఆన్సర్సే పంపించేశారు. నేను అడిగిన ప్రశ్న, ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? అంటార్క్టికా. అందరూ కరెక్ట్ సమాధానం పంపించారు. అయితే రెండవ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినముగా ఏ రోజు జరపబడును? ప్రశ్న మరొకసారి, ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటాము? ఓకేనా, అర్థమైందా ప్రశ్న? ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము? సమాధానం పంపించేసేయండి, మరి నేను ఎదురు చూస్తూ ఉంటాను మీకోసం ఈ పాఠం.

మరి ప్రశ్న ఇంకొకసారి చెప్పేస్తానండి, ఎవరైనా తప్పుగా కనుక పెట్టినట్లయితే మళ్ళీ సరిచేసుకోవచ్చు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము నేను అడిగిన ప్రశ్న. అయితే అందరికంటే ముందుగా మనకి సమాధానం పంపించేశారు లలిత మల్లిక్ గారు సత్తుపల్లి నుంచి. ఇంకా పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. ఇంకా పంపించింది ఎవరంటే రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి, రైట్ ఆన్సర్ అండి. శేషాద్రి గారు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ హరినాథపురం నుండి, రైట్ ఆన్సర్ అండి. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ, రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా. రాధా గారు ఖమ్మం నుంచి, రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు, రైట్ ఆన్సర్ అండి. ఇందిరమ్మ కాలనీ నెల్లూరు నుంచి వీరయ్య, సురేష్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, రిత్విక్, మనస్విని, రైట్ ఆన్సర్. ధవళ లక్ష్మి నరసింహారావు, సంధ్య, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుండి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. మహేంద్ర గారు తెనాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. కాసుల పద్మ గారు గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువళ్ళంక అవనిగడ్డ నుండి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. దేవులపల్లి హనుమంతరావు కూర్మవల్లి ఖమ్మం నుండి పంపించారు, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుండి, రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, రైట్ ఆన్సర్ అండి. సుదర్శనం శ్రీకుమార్ గారు పెరుమాళ్ళు శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుండి, రైట్ ఆన్సర్. సమీనా గారు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. కోటేశ్వరరావు గారు దొడ్డిపట్ల అత్తిల్లు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్ గారు దొనకొండ నుండి, రైట్ ఆన్సర్. మిడతల రామూర్తి గారు ఉరవకొండ నుండి, రైట్ ఆన్సర్. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి గారు, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, రైట్ ఆన్సర్. సాయి దర్శన్ అండ్ శేష సాయి గారు పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు, రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత సాయి, రుత్విక్, వర్షిత్ సాయి, రుత్విక్, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. దమ్మోజ్ మధుసూదనాచారి, శ్రీవాణి, వెంకటాచారి, వరలక్ష్మి గారు పంపించారండి. ఆల్మాస్ కూడా, రైట్ ఆన్సర్ అండి. సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుండి బృందావనం, పద్మశ్రీశాం, పావని, చిరంజీవి, సాయిరామ్, తనూజ, రైట్ ఆన్సర్ అండి. పెత్తనపల్లి కర్ణాటక నుంచి సుబ్రహ్మణ్య గారు పంపించారు, రైట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ గారు, గౌరీ గారు, రామ్ నగర్, వేటపాలెం నుండి, రైట్ ఆన్సర్.

గుండుగోలను కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ గారు పంపించారండి. రైట్ ఆన్సర్. ఇంకా నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండి. సత్తుపల్లి నుండి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి స్వీటీ రైట్ ఆన్సర్. వెంకటేశ్వరరావు గారు మార్టూర్ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చినామిరం నుండి పంపించారు. రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు రైట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ గారు హోస్కోట నుండి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద గారు రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి దేవరాజు గట్టనిక సాల్మన్ రాజు సూర్యపల్లి నుంచి శేషిరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులందరూ రాశారండి. రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ అండి. శ్రీనివాసులు గారు పంపించారు ఆలగడ్డ నుండి రైట్ ఆన్సర్. ఐటీఐ జంక్షన్ నుంచి ప్రతాప్ గారు విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్ పంపించారండి. వాటికన్ సిటీ ముకుందరావు ధర్మరాజు శ్రీనివాస్ పద్మ అమ్ము సాయి సూరి అచ్చన్న అచ్చన్నగూడెం గ్రామం శ్రీకాకుళం జిల్లా నుండి పంపించారండి. రాంగ్ ఆన్సర్ పంపించారండి. ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం రైట్ ఆన్సర్. కొత్తగూడెం నుండి రాజేశం సరోజిని మాయా రాము రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల్ గారు నెల్లూరు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపూర్ కాలనీ నుండి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జస్విత సులోచన రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ ఒడియంపేట రైట్ ఆన్సర్. ఎం రామ్మోహన్ రావు సత్యవతి కోటహారిక ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. ఎం రావు గారు ఒంగోలు నుండి పంపించారు. రైట్ ఆన్సర్. నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత చిత్తూరు నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని రైట్ ఆన్సర్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సత్తిరెడ్డి రైట్ ఆన్సర్ అండి. జాప భువనేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి ఆన్సర్ తప్పు పెట్టారండి. తెనాల నుంచి కుమార్ జాన కుమార్ గారు పంపించారు. రైట్ ఆన్సర్ అండి. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మాచారి చిలకమర్రి ఉపేంద్రాచారి రైట్ ఆన్సర్ అండి. నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ శ్రీవైష్ణవ్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్సీన నాగర్ పాండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య వీరందరూ పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. అత్తిలి నుంచి పంపించారు కేశవరావు గారు. రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోలు రవి ఇనుమడుగు నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. రాజేష్ కన్నా చిన్నపాసి సునీతారాజ్ భానురాజ్ అమ్మి కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకిర్ కిషోర్ గోపీనాథ్ ఇస్మాయిల్ మస్తాన్ వలి వీళ్ళందరూ పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. అయితే ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయండి, చదివే సమయభావం లేనందున చదవట్లేదు, గమనించగలరు. నేను అడిగిన ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అని, జూన్ 5వ తారీఖు. అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి, అందరికీ అభినందనలు. యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో భక్తి పాఠ్ 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ సిహెచ్ రమేష్ బాబు, విద్యార్థిని నుజహత్ ఫాతిమా. వినండి 10వ తరగతికి హిందీ పాఠం భక్తి పాఠ్.
4: నమస్తే అధ్యాపక్ జీ.
5: సుభాషిష్ ఫాతిమా, తుమ్ క్యా కర్ రహీ హో?
4: అధ్యాపక్ జీ, మై దోహే పడ్ రహీ హూ.
5: ముజే ఏక్ దోహా సునా సక్తి హో?
4: జీ హా అధ్యాపక్ జీ, మై ఆప్కో ఏక్ దోహా సునాఉంగీ.
5: సునావో ఫాతిమా.
4: గురు గోవింద్ దోహూ ఖడే కాకే లాగో పాయ్ బలిహారి గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్.
5: అచ్చి తరహ సునాయి, అర్ధ సమ్జా సక్తి హో?
4: ముజే మాలూమ్ నహీ హై, ఆప్ సమ్జాయియే అధ్యాపక్ జీ.
5: మై సమ్జావుంగా, ధ్యాన్ సే సునో. గురువు దేవుడు కనుక ఒకేసారి ప్రత్యక్షమైతే ముందుగా ఎవరికి నమస్కరించాలి? గురువుకే నమస్కరించాలి. ఎందుకంటే ఆ భగవంతుడిని గురించి తెలియచేసినదే గురువు, కాబట్టి గురువుకే నమస్కరించాలి.
4: అబ్ ముజే సమజ్ మే ఆ గయా అధ్యాపక్ జీ.
5: అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగా, జవాబ్ దో.
4: జీ హా అధ్యాపక్ జీ.
5: భగవత్ భక్తి కా జ్ఞాన్ కౌన్ దేతా హై?
4: భగవత్ భక్తి కా జ్ఞాన్ హమే గురు దేతా హై.
5: సహీ ఉత్తర్ ఫాతిమా. అగలా ప్రశ్న, గురు కో కిస్సే శ్రేష్ఠ బతాయా గయా హై, క్యూం?
4: గురు కో భగవాన్ సే శ్రేష్ఠ బతాయా గయా హై క్యూంకి భగవత్ భక్తి కా జ్ఞాన్ భీ గురు హీ దేతా హై.
5: సహీ ఉత్తర్ ఫాతిమా. ఆజ్ మై తుమ్కో భక్తి పద్ నామక్ కవితా పడావుంగా, ధ్యాన్ సే సునో.
4: ఠీక్ హై అధ్యాపక్ జీ.
5: భక్తి పద్ కవితా కే కవి రైదాస్, ఉన్కా జీవన్ కాల్ 1482 సే లేకర్ 1527 తక్. ఉన్కీ ప్రసిద్ధ రచన గురు గ్రంథ సాహెబ్, ఇస్మే ఇన్కే పద్ సంకలిత హై. విశేష్ వే జ్ఞాన్ మార్గీ శాఖా కే ప్రముఖ కవియోం మే సే ఏక్ హై. సమజ్ గయీ?
4: మై సమజ్ గయీ అధ్యాపక్ జీ.
5: అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగా, జవాబ్ దో.
4: ఠీక్ హై అధ్యాపక్ జీ.
5: భక్తి పద్ కవిత కే కవి కౌన్ హై?
4: భక్తి పద్ కవిత కే కవి రైదాస్ హై.
5: రైదాస్ కీ ప్రసిద్ధ రచన క్యా హై?
4: రైదాస్ కీ ప్రసిద్ధ రచన గురు గ్రంథ సాహెబ్.
5: సహీ ఉత్తర్ ఫాతిమా. అబ్ మై కవిత సునావుంగా, ధ్యాన్ సే సునో.
4: ఠీక్ హై అధ్యాపక్ జీ.
5: ప్రభు జీ తుమ్ చందన్ హమ్ పానీ జాకి అంగ్ అంగ్ బాస్ సమానీ. ప్రభు జీ తుమ్ చందన్ హమ్ పానీ జాకి అంగ్ అంగ్ బాస్ సమానీ. ప్రభు జీ తుమ్ ఘనుబన్ హమ్ మోరా జైసే చితవతు చంద్ర చకోరా. ప్రభు జీ తుమ్ మోతీ హమ్ దాగా జైసే సోనహి మిలతు సుహాగా. ప్రభు జీ తుమ్ స్వామి హమ్ దాసా ఐసీ భక్తి కరై రైదాసా. ఔర్ ఎక్ బార్ మై దుహరావుంగా, ధ్యాన్ సే సునో. ప్రభు జీ తుమ్ చందన్ హమ్ పానీ జాకి అంగ్ అంగ్ బాస్ సమానీ. ప్రభు జీ తుమ్ ఘనుబన్ హమ్ మోరా జైసే చితవతు చంద్ చకోరా. ప్రభు జీ తుమ్ మోతీ హమ్ దాగా జైసే సోనహి మిలతు సుహాగా. ప్రభు జీ తుమ్ స్వామి హమ్ దాసా ఐసీ భక్తి కరై రైదాసా.
4: జీ ముజే శబ్దార్థ సమ్జాయియే.
5: ఫాతిమా, అబ్ మై తుమ్ హిమ్ శబ్దార్థ సమ్జావుంగా, ధ్యాన్ సే సునో ఔర్ బోలో. జా

0: की जिसकी एवरी योक्का
1: जाकी जिसकी एवरी योक्का
0: बास सुगंध सुगंधम
1: बास सुगंध सुगंधम
0: समानी बस गई उंडेनु
1: समानी बस गई उंडेनु घन बादल मेघमु
0: बन
1: जंगल अड़वी मोरा मोर नेमली चितवन देखता हूँ चूचुटा चंद चांद चंद्रुडु
0: चकोरा
1: चातकी पक्षी चकोर पक्षी
0: सोना ही सोने से बंगारमु सुहागा सोने को शुद्ध करने वाला क्षार द्रवम
1: सुहागा सोने को शुद्ध करने वाला क्षार द्रवम
0: दास सेवक सेवकुडू अब तुम शब्दार्थ समझ गई?
1: जी हाँ अध्यापक जी।
0: अब मैं भाव समझाऊंगा, ध्यान से सुनो। ओ प्रभु नी భక్తులము మేము మీరు గంధము వంటి వారైతే మేము నీటితో సమానమైన వారము మీ యొక్క ప్రతిభ గొప్పతనము గంధము వలె అణువణువు వ్యాపిస్తుంది మీరు నీల మేఘశ్యాములు మిమ్ములను చూసి నాట్యం చేసే నెమలి వంటి వారము మేము చకోర పక్షుల వంటి వారము మేము స్వామి మీరు ముత్యమైతే అందులో దాగి ఉండే దారము వంటి వారము మేము మీరు యజమానులు మీకు మేము దాసులము అని రైదాసు గారు తమలో ఉన్న భక్తితో శ్రీకృష్ణుణ్ణి అభివర్ణించారు అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగా ధ్యాన్ సే సున్కర్ జవాబ్ దో ఫాతిమా
1: జీ అధ్యాపక్ జీ
0: భగవాన్ చందన్ కే సమాన్ హై తో భక్త్ కిస్కే సమాన్ హై
1: భగవాన్ చందన్ కే సమాన్ హై తో భక్త్ పానీ కే సమాన్ హై
0: సహీ ఉత్తర్ అగలా ప్రశ్న భగవాన్ బాదల్ ఔర్ జంగల్ కే సమాన్ హై తో భక్త్ కిస్కే సమాన్ హై
1: भगवान बादल और जंगल के समान है तो भक्त मोर के समान है
0: सही उत्तर फातिमा अगला प्रश्न भगवान को और किन किन के समान कहे हैं
1: भगवान को मोती और स्वामी के समान कहे हैं
0: भक्त को और किन किन के समान कहे हैं
1: भक्त को धागा और दास के समान भी कहे हैं
0: सही उत्तर फातिमा तुम कविता अच्छी तरह समझ गई ना
1: जी हाँ अध्यापक जी
0: फातिमा अब तुम्हें मीराबाई का भक्ति पद पढ़ाऊंगा ध्यान से सुनो
1: जी हाँ अध्यापक जी
0: कवयित्री मीराबाई का जीवन काल सन 1498 से लेकर सन 1573 तक इनकी प्रसिद्ध रचना मीराबाई पदावली इनकी विशेषता कृष्णोपासक कवयित्रियों में श्रेष्ठ माधुर्य भाव प्रयोग में पटुता है फातिमा अब मैं कुछ प्रश्न पूछूंगा जवाब दो
1: जी हाँ अध्यापक जी
0: मीराबाई का जीवन काल बताओ
1: मीराबाई का जीवन काल 1498 से सन 1573 तक
0: सही उत्तर फातिमा अगला प्रश्न मीराबाई की प्रसिद्ध रचना क्या है
1: मीराबाई की प्रसिद्ध रचना मीराबाई पदावली है
0: सही उत्तर फातिमा अब मैं मीरा पद पढ़ाऊंगा ध्यान से सुनो
1: जी हाँ अध्यापक जी
0: पायो जी मैं तो రాము రతన ధన్ పాయో వస్తు అమోలకు దీంహారే సద్గురు కిరపాకర్ అపనాయో జనమ జనమకి పూంజీ పాయి జగమే సభీ ఖోవాయో ఖరచు నకూఠై చోరున లూఠై దిన దిన బడతు సవాయో సత్కీ నావు కేవటియా సద్గురు భవసాగర తర్ ఆయో మీరాకే ప్రభు గిరిధర నాగర్ హరకు హరకు జస్ గాయో और एक बार सुनो फातिमा पायो जी मैं तो राम रतन धन पायो वस्तु अमोलकु दीमहारे सद्गुरु किरपा कर अपनायो जनम जनम की पूंजी पाई जग में सभी खोवायो खरच न कूटै चोर न लूटै दिन दिन बढ़तु सवायो सत की नाव केवटिया सद्गुरु भवसागर तर आयो मीरा के प्रभु गिरिधर नागर हरकु हरकु जस गा

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆవుల్ని కాసుకుంటూ సిరి సిరి మూవా మన

0: ఏ ఊరి నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా నువ్వు చెప్పవమ్మా.
1: మీరింతవరకు శ్రీ చెవుల వెంకటేశ్వరుల బృందం

0: పించిన జానపద గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి సింహప్రియ కేంద్రం 102.7 MHz పై సాయంత్రం ప్రసారాలు వింటున్నారు. సమయం 5 గంటలైంది. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితవాణి కార్యక్రమంలో మహిళ శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకుని వినవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 0861233310 అలానే మరో నంబర్ 0861233302. సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సమాచారం వెతుకుంటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు, చిన్నపిల్లల్లో ఆటిజం లక్షణాలు, చికిత్సా విధానం గురించి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ హరిత గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. సమర్పణ శ్రీ అభిధి హుసేన్, నిర్వహణ శ్రీ తమ్మన నాగేశ్వరరావు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి, ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు మరియు నివారణ మార్గాలు ఈ అంశంపై గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్ర నుంచి రిలే ప్రసారమవుతుంది. రాత్రి 7:40 చిత్రసీమ స్నేహితుల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు. రాత్రి 8:15 పార్లమెంట్ సమావేశాల వారంతపు సమీక్ష వింటారు. ఢిల్లీ కేంద్ర నుంచి రిలే ప్రసారమవుతుంది.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 5:05 వస్తుంది. వనితవాణి.

0: ప్రాంతవాణి కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు? ఐష గారు, నెల్లూరు జాకీ హుస్సేన్ నగర్ నుంచి. ఓకే, చెప్పండి, ఏ పాట విన్నాం ఇవాళ?
1: సాగర సంగమంలో.
0: సాగర సంగమం.

0: చాలా బాగా పాడారు, అలానే ఆ మంచి పాటను కూడా విన్నాం. మరి అయితే చెప్పండి.
1: ఓకే,
0: మీ అందరి కోసం.
1: మరి
0: అయితే అందరి కోసం.

0: కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
1: హలో,
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు షకిల.
0: షకిల గారు ఎక్కడి నుంచి?
1: బంగ్లాతోట.
0: బంగ్లాతోట నెల్లూరు నుంచి. ఓకే, చెప్పండి, ఏ పాట విందాం ఇవాళ?
1: చుట్టాలు వస్తుంది జాగ్రత్త.
0: చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త. ఓకే, ఏ పాట విందాం అందులో?
1: రెప్పల తరిగి రెప్పరెప్ప రారి రమ్మంటుంది కోరిక, ఆ పాట.
0: ఓకే, విందాం. మరి మీరు కోరుకున్న పాటను
1: అందరి కోసం సార్.
0: అందరి కోసం విందాం మరి. మంచిదండి.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
0: వంతవని కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా కొన్ని పాటలు వింటున్నారు. కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. ఓకే, కాలర్ లైన్ కట్ అయింది. ఓకే, మరో శ్రోతతో మాట్లాడే ముందుగా పాట విందాం. తులసి చిత్తూరు నుంచి పాటను అంటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వంతవాణి కార్యక్రమంలో చివరి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
3: హలో, నమస్తే అండి.
2: నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను ఇక్కడ నెల్లూరు నుంచి విజయలక్ష్మి అండి.
2: విజయలక్ష్మి గారు, నెల్లూరు నుంచి చెప్పండి, ఏ పాట విందాం?
3: నేను కొత్తగా మాట్లాడుతున్నాను.
2: సంతోషం మీతో మాట్లాడడం కూడా. ఫస్ట్ టైం చెప్పండి, ఏ పాట? సమయం కూడా తక్కువ.
3: ఎక్కువ చెయ్యను, ఎప్పుడో చేస్తాను.
2: ఓకే, ఈరోజు మీకు లక్ బాగుంది కాబట్టి కాల్ కలిసింది. చెప్పండి.
3: ఆటోగ్రాఫీలో మౌనంగానే ఎదగమని ఆ పాట వేయండి.
2: ఓకే, విందాం. మరి అయితే సమయం కూడా తక్కువ ఉంది. సమయం కూడా తక్కువగా ఉంది, విందామంట మీరు కోరుకున్న పాటను.
3: ఓకే ఓకే, అందరికీ,
2: అందరి కోసం. థ్యాంక్ యూ.

మరింతవరకు వనితవాణి కార్యక్రమంలో మహిళ శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30 అయింది. యువతరంగం

0: యువత రంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. అంతకన్నా ముందు ఓ ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ముందుగా ఉద్యోగ సమాచారం చూద్దాం. ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ క్లర్క్ ఖాళీల భర్తీకి ఐబీపీఎస్ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 11,403 పోస్టుల నియామకాలను చేపట్టనున్నారు. ఎంపిక ప్రక్రియ ముగిసేలోగా ఈ సంఖ్య పెరగవచ్చు కూడా. ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలో ప్రతిభతో నియామకాలుంటాయి. ఐబీపీఎస్ ఏటా క్లర్క్ పోస్టుల భర్తీకి ప్రకటన ఇస్తూ ఉంటుంది. 2 దశలో నిర్వహించే ఆన్లైన్ పరీక్షతో నియామకాలు చేపడతారు. పోస్టులు చూస్తే ఆంధ్రప్రదేశ్లో 186, తెలంగాణలో 191 ఖాళీలను ప్రకటించారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయో పరిమితులు సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్టు 21. అక్టోబర్లో ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. డిసెంబర్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. క్లర్క్ పోస్టులకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://www.ibps.in. వెబ్సైట్ మరోసారి https://www.ibps.in. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 21 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కోర్లో సి సర్టిఫికేట్ ఉంటే ఉన్నత విద్య ఉద్యోగాల్లో ప్రత్యేకంగా కొన్ని సీట్లు పోస్టులు కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా రక్షణ రంగంలో ఎన్సీసీ ఉన్నవారికి ప్రత్యేకంగా నియామకాలు జరుపుతుంటారు. ఇటీవల ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడింది. డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో 2 సార్లు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టుల భర్తీకి ప్రకటన ఇస్తూ ఉంటుంది. డిగ్రీతో పాటు ఎన్సీసీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు కూడా అర్హులు. దరఖాస్తులను అకాడమిక్ ఎన్సీసీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎన్సీసీ సిలో ఏ గ్రేడ్ ఉంటే 50, బి గ్రేడ్కి 25 బోనస్ మార్కులు దక్కుతాయి. అలాగే గ్రాడ్యుయేషన్లో పొందిన మార్కులకు గరిష్టంగా 50 బోనస్ మార్కులను కేటాయించారు. ఈ 2 మార్కులు కలిపి ఖాళీలను బట్టి సెలక్షన్ కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారికి బెంగళూరు కేంద్రంగా ముఖాముఖి ఉంటుంది. మొత్తం ఖాళీలు చూస్తే పురుషులకు 70, మహిళలకు 6 పోస్టులను ప్రకటించారు. డిగ్రీ పూర్తి చేసిన వారు, అలానే ప్రస్తుతం చివరి 7 చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 20. ఇంటర్వ్యూలు 2020 నవంబర్ నెలలో నిర్వహిస్తారు. ఇండియన్ ఆర్మీలో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్నవారికి సంబంధించి ప్రత్యేక ఎంట్రీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు, అలానే మరింత సమాచారం తెలుసుకునేందుకు వెబ్సైట్ https://joinindianarmy.nic.in. వెబ్సైట్ మరోసారి https://joinindianarmy.nic.in. ఈ వెబ్సైట్ ద్వారా ఈ నెల 20 తేదీలోపు ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. యువత రంగం కార్యక్రమంలో మరింత సమాచారం తెలుసుకునే ముందు ఓ పాట విందాం. నేను చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర ఆల్పించిన గీతం అంటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: యువ తరంగం కార్యక్రమంలో మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. నెల్లూరు నగరంలోని కొత్తూరులో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ విద్యాలయ ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. పీజీటీ హిందీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, టీజీటీ మ్యాథ్స్, పిఆర్టీ స్పెషల్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ పోస్టులకు ఈ నెల 10వ తేదీన ఉదయం 8 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వెల్లడిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలతో ఈ నెల 10వ తేదీన నెల్లూరులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని ప్రిన్సిపల్ దొరసానమ్మ ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. అలానే మరో విద్యా సమాచారం చూద్దాం. నెల్లూరు నగరం సర్వోదయ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రీజనల్ కోఆర్డినేటర్ సెంటర్లో 2026-27లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీచే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులు చదివేందుకు ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఓపెన్ ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 15వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఓపెన్ డిగ్రీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9493169101 నెంబర్ మరోసారి 9493169101 ఈ నెంబర్ సంప్రదించి వచ్చే నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో సమాచారం. నెల్లూరు నగరంలోని డీకే ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ కోర్సులు ప్రవేశాలు ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ గిరి ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. బీఏలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, స్పెషల్ తెలుగు, ఇంగ్లీష్, బీకామ్లో జనరల్ కంప్యూటర్స్ అప్లికేషన్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, బీఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, స్ట్రాటజిక్స్, బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఆక్వాకల్చర్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి 4 ఏళ్ళు ఆనర్స్ కోర్సులు, ఆక్వాకల్చర్, కెమిస్ట్రీ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. డిగ్రీ కోర్సుల్లోకి సంబంధించి చేరేందుకు మరిన్ని వివరాలకు సంబంధించాల్సిన ఫోన్ నెంబర్ 86-39-73-46-68 నెంబర్ మరోసారి 86-39-73-46-68 ఈ నెంబర్ సంప్రదించి డీకే ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ కోర్సులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అలానే మరో సమాచారం చూద్దాం. 4 సంవత్సరాల డిగ్రీ ఆనర్స్ విద్యార్థులకు నేరుగా పీజీ 2 ఏడాదిలో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 11వ తేదీ వరకు పెంచినట్లు విక్రమసింహపురి యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. విక్రమసింహపురి యూనివర్సిటీ నెల్లూరు కావలి కళాశాలలో అందుబాటులో ఉన్న పీజీ 2 సంవత్సరం కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. పూర్తి వివరాలకు విక్రమసింహపురి యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలని కళాశాల అధికారులు ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. అలానే మరొక క్రీడా సమాచారం చూద్దాం. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని 8వ తేదీన నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా పోటీలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఎంపికలను ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహిస్తున్నట్లు

జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి ఎం పాండురంగారావు ఓ ప్రకటనలో తెలియజేస్తున్నారు. ఇటీవల ముగిసిన నియోజకవర్గ స్థాయిలో ఎంపిక ప్రతిభ చూపి ఎంపికైనటువంటి U17, U23 బాలురు బాలికలు క్రీడాకారులు మాత్రమే ఈ జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. ఈ నెల 10వ తేదీన అథ్లెటిక్స్, ఖోఖో, బాక్సింగ్, చెస్. 11వ తేదీన కబడ్డీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, యోగా. 12వ తేదీన ఆర్చరీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ ఈ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలియజేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు తమకు కేటాయించిన తేదీల్లో ఉదయం 8 గంటలకు ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో రిపోర్ట్ చేయాలని జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వారు జిల్లా జట్టు తరపున రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. యువతరంగం కార్యక్రమంలో చివరిగా మరో పాట విన్నాం. రోబో చిత్రానికి విజయ్ ప్రకాష్, శ్రేయ ఘోషాల్ పిచ్చిన గీతం వింటారు.

0: మీరు ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు స్నేహితులు ఉన్నారు.
1: మీరు ఎక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికసేపట్లో హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: రాష్ట ఆర్థిక వ్యవహారాలపై ప్రతి ఏడాది శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆర్థిక వ్యవహారాలపై ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందన్నారు. అలాగే ఈ నెలలోనే అమరావతికి సంబంధించి 2 కీలక ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని చంద్రబాబు నాయుడు వివరించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వర్షాకాలంలోనూ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల 2 రోజుల్లో శ్రీశైలం జలాశయం నిండే అవకాశముందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం, అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఐటీడీఏ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందన్నారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తల్లిబాట కార్యక్రమం ద్వారా ఇప్పటికే 1000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మించామని, 2 విడతలో మరో 2600 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, అందులో ఏజెన్సీ ప్రాంత గిరిజన యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించాయని స్పష్టం చేశారు. ఇక గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్దిపై విస్తృత చర్చ కోసం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి 1000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో అంతర పంటలు, నీటి నిర్వహణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొందలు దుర్గేష్ తెలిపారు. ఎల్నినో ప్రభావంపై గుంటూరులో ఈరోజు నిర్వహించిన నీటిపారుదల శాఖ సలహా సంఘం సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు సమావేశం నిర్వహించామని చెప్పారు. రైతులు ముందు చూపుతో ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను ఎంచుకోవాలని కోరారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం, శాస్త్రవేత్తలు అందించే సూచనలను పాటించాలని మంత్రి పేర్కొంటూ,
1: ఎల్నినో ప్రభావం వల్ల రమారవి రాష్ట్రం మొత్తమే చూసుకుంటే 48 నుంచి 58% వరకు కూడా రైన్ఫాల్ డెఫిషిట్ కనబడతాం. ఒక్క గుంటూరు జిల్లాలో చూసుకుంటే 38% రైన్ఫాల్ డెఫిషిట్ కనబడతాం. నిన్న 7వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా రైతులకి ఏ రకంగా మనం అంతర పంటలు ఏర్పరచుకోవాలి, లేకపోతే నీటి ఒత్తిడి లేనటువంటి పంటలను ఎలాగ మనం చేసుకోవాలి, వాటితో పాటు నీటి నిర్వహణ ఎలాగ అనేటువంటి అంశాల మీద ఒక చైతన్యం కలిగించే విధంగా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది.
0: యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి, పాలకొల్లు, పోడూరు మండలాల్లోని 20 గ్రామాల్లో 2 కోట్ల రూపాయల జిల్లా పరిషత్ నిధులతో రహదారి, కాలువ పనులకు మంత్రి రామనాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని పేర్కొన్నారు. 10 ఏళ్ల నుంచి అభ్యర్థులు శ్రమించి పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించారని వారిని విమర్శించడం తగదన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యాభివృద్దికి అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండల కేంద్రంలో 2 కోట్ల 12 లక్షల రూపాయలతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల జూనియర్ కళాశాల భవన సముదాయాన్ని, 53 లక్షల రూపాయలతో నిర్మించిన మండల విద్యాశాఖ అధికారి భవన సముదాయాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే సంకల్పంతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తోందని తెలిపారు. విద్యా సంవత్సరం మొదట్లోనే యూనిఫామ్, బూట్లు, పుస్తకాలు అందించడంతో పాటు డొక్కా సీతమ్మ పేరిట నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నామని వివరించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ పీఎంఆర్బీపీ 2026 అవార్డులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించే గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించామని విశాఖపట్నం జిల్లా బాలల సంరక్షణ అధికారి కె హరికృష్ణ తెలిపారు. భారతదేశంలో నివసిస్తున్న 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసుండి 2026 జూలై 31 నాటికి 18 సంవత్సరాలు దాటని భారతీయ బాలబాలికలు ఈ పురస్కారాలకు అర్హులని చెప్పారు. ధైర్య సాహసాలు, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, విజ్ఞానం, సాంకేతికత తదితర రంగాలు

0: లో విశిష్ట ప్రతిభ కనబరిచిన బాలబాలికలను ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. అర్హులైన బాలబాలికలు తమ స్వీయ నామినేషన్తో పాటు ఇతరులు చేసిన సిఫార్సుల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, నామినేషన్లు కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని తెలిపారు. నైరుతి బెంగాల్ దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమం వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కృష్ణా జిల్లా పెడనలో ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు సహకారంతో 102.80 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న త్రాగునీటి పథకానికి ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా పెడన పట్టణంలో త్రాగునీటి సరఫరా మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు సురక్షితమైన మంచినీటి సదుపాయం అందుబాటులోకి రానుందని చెప్పారు. వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించడంతో పాటు బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలను నియంత్రించడమే తమ లక్ష్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్ వైకోమ్ నైడియాదేవి స్పష్టం చేశారు. ఈరోజు అమలాపురంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, జిల్లాలోని 19 మండలాల తహసీల్దార్ కార్యాలయాలతో పాటు అమలాపురం, కొత్తపేట, రావులపాలెం రైతు బజార్లలో మొత్తం 22 ప్రత్యేక బియ్యం అమ్మకం కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట ఆర్థిక వ్యవహారాలపై ప్రతి ఏడాది శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కించరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను ఎంచుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: न आधिकारिक प्रतिक्रिया ईमेल आईडी अपि प्रकाशिता यत्र छात्राः सर्वे हितधारकाः च स्वप्रतिवेदनं दातुं शक्नुवन्ति एतेषां परामर्शानां आधारेण सर्वकारः अन्तिमनिर्णयं करिष्यति यस्य अध्यक्षता मुख्यमंत्री हेमंत सोरेनः करिष्यति छात्र प्रतिनिधिभिः वार्तायां संतुष्टि प्रकटिता परं तेषां अभियाचना विषये लिखितः आदेशः यावत् न प्राप्यते तावत् तेषां शान्तिपूर्णः विरोधः निरन्तरं भविष्यति इति तेषां कथनम् आसीत् गृह सहकारिता मंत्री अमित शाहः विश्वासं प्रकटितवान् यत् अम्ब्रेला ऑर्गेनाइजेशन इति छात्र संघटनानि आधुनिक पारदर्शक विश्वसनीय सेवा प्रदातुं नागर बैंक क्षेत्रं क्रांतिं करिष्यन्ति अम्ब्रेला ऑर्गेनाइजेशन इति संघटनम् अनेकैः स्वतंत्रैः सहकारी संस्थाभिः निर्मितं केंद्रीय शासकीय समर्थक संस्थानं वा भवति मुंबई नगरस्य दुर्ग क्षेत्रे राष्ट्रीय नगर सहकारी वित्त विकास निगमस्य नूतन कार्यालय संकुलस्य उद्घाटनं कुर्वन् गृहमंत्री अमित शाह सहकारी क्षेत्रस्य शक्तिं प्रकाशयन् अवदत् यत् लघु निवेशकानां संग्रहेण बृहद् व्यापाराणां कृते बृहद् धनं संग्रहीतुं शक्यते हिमाचल प्रदेशस्य चंबा जनपदे अद्य प्रातः बस दुर्घटनायां 7 जनाः मृताः 11 जनाः च व्रणिताः इयं दुर्घटना प्रातः 7:17 अभवत् प्रारंभिक सूचनानुसारं बसयानं बैरागढ़तः चंबानगरं प्रति गच्छति स्म चालुवांज समीपे बसयानं अनियंत्रितं जातं ततः यानं मार्गात् अधः अन्यस्मिन् मार्गे गतम् दुर्घटनायाः कारणानां अन्वेषणं क्रियते मृतानां अभिज्ञानं इदानीमपि न ज्ञातम् राष्ट्रपतिः द्रौपदी मुर्मुः प्रधानमंत्री नरेन्द्र मोदी च अस्यां दुर्घटनायां गहनं दुःखं प्रकटितवन्तौ भारत ऋतु विभागेन अद्य राजस्थान ओडिशा प्रदेशयोः प्रचंड वृष्टेः नारंगवर्णीया पूर्वसंचेतना प्रदत्ता ऋतु विभागस्य अनुसारं अद्य लक्षद्वीपे उत्तरांतरीये कर्नाटके तमिलनाडु प्रदेशे पुदुच्चेरी प्रदेशे करैक्कले च विद्युद्योतनेन सह वृष्टिः भवितुमर्हति आगामी द्वित्रि दिनेषु देशस्य विभिन्नेषु भागेषु मेघगर्जनेन विद्युत्पतनेन च सह प्रचंड वृष्टिः भविष्यति इति ऋतु विभागेन पूर्वानुमानं प्रकटितम् जम्मू श्रीनगर राष्ट्रीय राजमार्गस्य अनेक स्थानेषु प्रतिकूल ऋतोः कारणात् मार्गावरोधेन अद्य जम्मूतः बालटाल पर्यन्तम् अमरनाथ यात्रा स्थगिता परं बालटालतः पवित्र गुहातीर्थ पर्यन्तम् यात्रा यथावत् प्रवर्तते अद्य प्रातः आरभ्य 2,500 तीर्थयात्रिणः प्रार्थनां कृतवन्तः पूर्वमेव तीर्थं गतानां तीर्थयात्रिभ्यः बालटालतः जम्मूनगरं प्रति आगन्तुम् अनुमतिः वर्तते अमेरिका देशस्य यूजीन नगरे प्रचलितायां विश्व एथलेटिक्स अंडर 20 चैंपियनशिप क्रीडायां तृतीये दिने भारतेन स्वस्य पदकाभियानं समारब्धम् पुरुषाणां जैवलिन थ्रो इति स्पर्धायां आशीष यादवः रजत पदकं प्राप्तवान् 19-वर्षीयः आशीषः तृतीय प्रयासे 74.09 मीटरमितं व्यक्तिगतं सर्वोत्तम क्षेपं प्राप्य द्वितीय स्थानं संप्राप्तवान् आशीषः अस्मिन् स्पर्धायां रजत पदकं प्राप्तवान् सः नीरज चोपड़ा इत्यस्य पश्चात् द्वितीयः भारतीयः अभवत् इति वार्ताः
1: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 6:30 గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక వింటారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రణాళికబద్ధంగా అమలు చేస్తూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నూతన భవన నిర్మాణాల అనుమతుల మంజూరు ప్రక్రియను సులభతరం చేయాలని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శ్రీనివాసరావు అధికారులకు సూచించారు ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని కార్పొరేషన్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించారు ఈ సందర్భంగా డీటీసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్లలో అనధికార అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు సూచించారు నూతన భవన నిర్మాణాలకు సంబంధించి ప్లాన్ అనుమతుల గురించి వార్డు పరిధిలో భవన యజమానులు అవగాహన కల్పించి ప్రతి నిర్మాణం అనుమతుల మేరకు జరిగేలా పర్యవేక్షించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీరావు ఉపప్రకటనలో తెలియజేస్తున్నారు ఈ నెల 14వ తేదీలోగా సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారుల ద్వారా ప్రతిపాదనలను ఉప విద్యాశాఖ అధికారులకు సమర్పించాలని సూచిస్తున్నారు మరిన్ని వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీరావు

0: చెప్పడంలో తెలియజేస్తున్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా పోటీల్లో భాగంగా నెల్లూరు జిల్లా జట్లను ఎంపిక చేసేందుకు ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎం పాండురంగారావు ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన అథ్లెటిక్స్, ఖోఖో, బాక్సింగ్, చెస్, అలానే 11వ తేదీన కబడ్డీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, యోగా, 12వ తేదీన ఆర్చరీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ టీంలను ఎంపిక చేయనున్నట్లు తెలియజేస్తున్నారు. నియోజకవర్గ స్థాయి ఎంపికైన క్రీడాకారులు తమకు కేటాయించిన తేదీల్లో ఉదయం 8 గంటలకు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో రిపోర్ట్ చేయాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. సీతారాంపురం మండలంలో 15.2 మిలీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలానే దత్తలూరు మండలంలో 5.4 మిలీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పొదలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 20 మంది పోలీస్ సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని ఇళ్లను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పోలీసు అధికారులు ఒక ప్రకటనలో ప్రకటించారు. మీరింతవరకు జిల్లా సమాచార వేదిక విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో తర్వాత డాక్టర్ గారి సలహాలు, ఆటిజం లక్షణాలు, చికిత్సా విధానం గురించి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ హరిత గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త శ్రీ అభిదీప్ సేన్, నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. అసలు ఆటిజం అంటే ఏంటి? ఇది ఒక వ్యాధ లేక పిల్లల అభివృద్ధిలో వచ్చేటువంటి లోపమా? గర్భధారణ దశలో దీన్ని గుర్తించగలమా? చిన్న పిల్లల్లో కనిపించేటువంటి లక్షణాలు ఏంటి? తదితర సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ హరిత కుమారి మనతో ఉన్నారు. సుమారు 10 ఏళ్ల అనుభవం వారి సొంతం. మరి వారితో మాట్లాడి ఈ ఆటిజం సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: ప్రియమైన శ్రోతలందరికీ నమస్కారం. అసలు ఆటిజం అంటే ఏంటి అనే దానికి వస్తే, ఆటిజం అంటే ఇది ఒక వ్యాధి కాదు, జస్ట్ ఇది ఒక డిజార్డర్, అంటే పరిస్థితి. మెదడు అభివృద్ధి జరిగే టైంలో, గర్భధారణ టైంలో, మదర్ యొక్క గర్భంలో బిడ్డ బ్రెయిన్ డెవలప్ అయ్యే టైంలో, మెదడు అభివృద్ధి చెందే టైంలో వచ్చే తేడాల వల్ల నరాలు తారుమారయ్యి, కనెక్షన్స్ తారుమారుగా డెవలప్ అయ్యి, ఆ పరిస్థితిని మనం ఆటిజం అంటామండి. ఈ తేడాలు ఎలాగైనా ఉండొచ్చు. ఇది మనం పిల్లల్లో, చిన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. పిల్లల ప్రవర్తనలో, పక్కన పిల్లలతో ఎలా మెలగాలి, వాళ్ళ ఆలోచన విధంలోనే మార్పులు ఉంటాయి. సో ఆటిజం పిల్లలు ప్రకృతితో, ఎన్విరాన్మెంట్తో వాళ్ళు వ్యవహరించే తీరు, వాళ్ళు చూసే విధానంలో మార్పులు ఉంటాయి. ఇది ఒక జబ్బు కాదు, వ్యాధి కాదు. సో ఇది ఒక డిజార్డర్, పరిస్థితి. సో మనం దీన్ని వెంటనే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది.
0: డాక్టర్ హరిత గారు, అంటే వెంటనే ఐడెంటిఫై చేయాలి అన్నారు, ఏ దశలో మనం ఐడెంటిఫై చేయొచ్చు, అంటే గర్భధారణ దశలోనే మనం గుర్తించడం సాధ్యమవుతుందా?
1: ఏ ఆటిజం పిల్లలనైనా ముందుగానే గుర్తించడం అనేది చాలా కష్టమండి. సో కొన్నిసార్లు టెస్టులో పాజిటివ్, ఏదైనా కొన్ని జెనెటిక్ టెస్టులో, ఫ్యామిలీ హిస్టరీస్లో ఉన్నా కానీ తర్వాత పిల్లలకి రాకపోవచ్చు. కొన్నిసార్లు ఏం లేకుండా కూడా, సింప్టమ్స్ లేకుండా కూడా, ప్రెగ్నెన్సీలో కానీ ఏం లేకుండా కూడా పిల్లల్లో రావచ్చు. సో ఎవరికి వస్తుంది అని కన్ఫర్మ్గా ఖచ్చితంగా అయితే చెప్పలేము. కానీ కొన్ని కొన్ని కారణాలన్నీ

0: ఉన్నాయండి ప్రెగ్నెన్సీ లేబర్ డెలివరీ టైమ్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రెగ్నెంట్ మహిళలు గర్భధారణ సమయంలో అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చామంటే ఆక్సిజన్ సప్లై టు ద బేబీ ఫీటస్ అంటే గర్భ శిశువుకి ఆక్సిజన్ అందకపోయినా ఆ టైంలో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మనకు సరిగ్గా జరగదు. బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంతా జరుగుతుంది కానీ నరాల కనెక్షన్స్ అనేటివి సరిగ్గా ఏర్పడకుండా అంటే ఇంకా ఇన్ఫాక్ట్ ఎక్కువగా ఏర్పడడం, వాటి ప్రాసెసింగ్లో డిఫరెన్స్ రావడం అనేది జరుగుతుంది. సో సపోజ్ తీసుకున్నామంటే అనీమియా అంటే బ్లడ్ తక్కువ ఉన్న, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉన్న, ఆక్సిజన్ సరఫరా తక్కువ అవుతుంది. కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది, ప్లెజెంటల్ రప్చర్ అయ్యి బ్లీడింగ్ అవ్వడం, ఈ బ్లీడింగ్ వల్ల కూడా ఆక్సిజన్ సప్లై బేబీకి తగ్గిపోవడము. నెక్స్ట్ ప్రియక్లాంప్సియా, బీపీ, షుగర్, ఒబెసిటీ అంటే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి సమస్యల వల్ల కూడా ప్రెగ్నెన్సీ టైమ్స్ లో ఇలా ఉంటాయి. కొన్ని కొన్ని మెడిసిన్స్ కి ఎక్స్పోజ్ అంటే ఫిట్స్ మెడిసిన్స్ ప్రెగ్నెన్సీ ఉండే పేషెంట్స్ నిపుణుల సహాయం లేకుండా వాళ్ళు వాళ్ళే టాబ్లెట్స్ కంటిన్యూ చేసేయడం, కన్సల్టేషన్స్ లేకుండా చూసుకోవడం, మాత్రలు మార్చుకోకపోవడం ఫిట్స్ టాబ్లెట్స్ వల్ల, అదే టాబ్లెట్స్ కంటిన్యూ చేయడం వల్ల బేబీ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఆక్సిజన్ సప్లై కానీ నరాల డెవలప్మెంట్ కానీ ఎఫెక్ట్, ఇలా డిఫరెన్స్ అయినప్పుడు వాటిలో వచ్చే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మారుతుంది అనమాట. ఇక నెక్స్ట్ లేబర్ టైంలో, ప్రెగ్నెన్సీ అయిపోయింది, నెక్స్ట్ ఎల్పిఎల్డి ప్రెగ్నెన్సీ లేబర్ డెలివరీ. లేబర్ టైంలో కొన్నిసార్లు అబ్స్ట్రక్ట్ అవ్వచ్చు లేబర్, అంటే డిఫికల్ట్ లేబర్ అవ్వచ్చు, కాన్పు కష్టంగా అయినా కూడా, బ్రిడ్జ్ కాళ్ళ ఎదురు కాళ్ళతో పుట్టిన కొంచెం డిఫికల్ట్ టైం అయినా కూడా, నెక్స్ట్ ఎమర్జెన్సీ సిజేరియన్ చేయడం జరుగుతుంది, కొన్నిసార్లు ఉమ్మనీరు ఎక్కువగా లీక్ అయిపోవడం, ఇలాంటి టైంలో కూడా బేబీ ఆక్సిజన్ సరఫరా అనేది బేబీకి తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చామంటే డెలివరీ టైమ్స్ లో ఇప్పుడు మాట్లాడుకున్న అబ్స్ట్రక్టెడ్ లేబర్ ఇదంతా కూడా. ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని హెవీ మెటల్ ఎక్స్పోజర్స్, హెవీ మెటల్స్ అంటే మనం తినే ఫుడ్ లో మెర్క్యూరీ కానీ లెడ్ కానీ ఇలాంటివి టాక్సిన్స్ ఎక్స్పోజర్ ఉన్నా కూడా ఆటిజం వచ్చేదానికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో అదర్ థింగ్స్ ఇంకా చూసామంటే ఏ రీజన్స్ ఉన్నాయి, కారణాలు ఉన్నాయి అని కనుక మనం చూస్తూ ఉన్నామంటే ప్రెగ్నెన్సీ టైంలో అల్ట్రాసౌండ్ చేసినప్పుడు అదర్ అనోమలీ స్కాన్ అనేది చేస్తాం, అదర్ ఆర్గాన్స్ అనోమలీస్ ఏమన్నా ఉన్నా ఆటిజం వచ్చే రిస్క్ ఉంటుంది అని మనం ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసి అలాంటి బేబీస్ని డెలివరీ అయిన తర్వాత మానిటర్ చేసుకుంటూ 18 నెలల నుంచి వాళ్ళకి ఏమేమి ఎలా డెవలప్ అవుతున్నా చూసుకుని అర్లీగా ఒకవేళ ట్రీట్మెంట్ అయితే మనం చేసుకోవచ్చు. ఇది మనం రిస్క్ మాత్రమే చెప్పగలం కానీ ఖచ్చితంగా వస్తుంది అని మాత్రం చెప్పలేము.
1: డాక్టర్ గారు, ఇక చిన్న పిల్లల్లో తీసుకుంటే చిన్నపిల్లల్లో ఈ లక్షణాలు, ఆటిజం లక్షణాలు ఎలా గుర్తించాలంటారు?
0: చిన్నపిల్లల్లో అండి ముందుగా గమనించడం, ఎవరు ఏ పిల్లలకి ఆటిజం వస్తుంది అని మనం చెప్పలేము. మనం 18 నెలల నుంచి మనం గమనించుకోవచ్చు. అకార్డింగ్ టు అంటే అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ AAP ప్రకారం ప్రతి పిల్లల్లో 18 నెలల నుంచి 24 నెలల వరకు మనం ఆటిజం లక్షణాలు ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా స్క్రీన్ చేయాల్సి ఉంటుంది. 18 నెలల నుంచే ఎందుకు అంటే అప్పటి నుంచే మనకు అన్ని మైల్ స్టోన్స్ అనేవి కొంచెం ఎక్కువగా డెవలప్ అవుతుంటాయి. బ్రెయిన్ సెల్స్ అంటే బ్రెయిన్ సెల్స్ ఎలా ఎంత స్పీడ్ లో డెవలప్ అవుతుంటాయి అంటే ఒక్క సెకండ్ లో 700 సెల్స్ బ్రెయిన్ సెల్స్ అనేటివి లైక్ రాకెట్ స్పీడ్ లో బ్రెయిన్ లో డెవలప్ అవుతూ ఉంటాయి. లైక్ ఫ్రమ్ చిన్న బేబీ నుంచి పెద్దగా అయ్యేంత వరకు అంత స్పీడ్లో మనకు జరుగుతూ ఉంటుంది. సో ఈ టైంలో కనుక మనం గమనించకపోయాము అంటే వాళ్ళ స్టిమ్యులేషన్స్ని, సెన్సరీ స్టిమ్యులేషన్స్ని, సో అన్ని స్టిమ్యులేషన్స్ తగ్గించేసిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి అర్లీగా 18 మంత్స్ నుంచి మనం గుర్తించాలి. ఏమేమి గుర్తించాలి అనే లక్షణాలకు వచ్చామంటే, సో వాళ్ళు మనల్ని చూసి ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, నవ్వకపోవడం, ఎలాగంటే అలా యాక్టివిటీస్ అంటే ఎక్కువ యాక్టివిటీస్ ఎక్కువ ఏడవడం, లైట్ పడకపోవడం, లైట్ చూడలేకపోవడం, సౌండ్స్ వింటే ఎక్కువగా కోపం చిరాకు రావడం, ఒక ప్లేస్లో కూర్చోలేకపోవడం, చేతులు కంటిన్యూస్గా విదిలిస్తూ ఉండడం, కొంతమంది టో వాకింగ్ అంటాము, టోస్ మీద మునివేళ్ల మీద నడుస్తూ ఉంటారు, ఎక్కువగా టో వాకింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళంతటి వాళ్ళు సెల్ఫ్ లవ్ నవ్వుకోవడం, వాళ్ళంతటి వాళ్ళు మాట్లాడుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అదర్ పిల్లలతో, వేరే పక్కన పిల్లలతో కలిసి ఆడుకోలేకపోవడం, కలిసి మెలగలేకపోవడం, నెక్స్ట్ ఒకే టాయ్స్ని ఒకే లైన్గా అరేంజ్ చేస్తూ ఉండడం, వీళ్ళకి వీల్స్ అంటే ఎక్కువ ఇష్టం, వీల్స్ తిప్పుతూ ఉండడం, లైక్ ఫ్యూజిటివ్స్ అంటారు కదా వాటిని తిప్పుతూ ఉండడం, ఇలాంటి వాటిలో ఉంటారన్నమాట. నలుగురితో ఎక్కువగా కలవలేరు, ఎక్కువగా త్వరగా కోపం రావడం. 18 నెలల్లో అయితే వాళ్ళు అమ్మను చూసి నవ్వకపోవడం, ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, ఏదో పేరు అలా పిలిచినప్పుడు తిరిగి రెస్పాండ్ అవ్వకపోవడం, ఇవన్నీ మనం అర్లీగా గుర్తించుకొని అర్లీగా గనక మనం డాక్టర్తో చూపించుకొని ఎర్లీ ఇంటర్వెన్షన్ గనక చేసామంటే వీళ్ళలో మనము డిజార్డర్ నుంచి డిసెబిలిటీ వరకు మనం ఖచ్చితంగా ఆపగలం. ఇదే చాలా ఇంపార్టెంట్ ఈ ఫేజ్ అనేది. 3 to 5 years అనేది ఒక చాలా ఇంపార్టెంట్ గోల్డెన్ పీరియడ్ ఫర్ ఆటిజం అంటాం. 3 years లో కనుక తల్లిదండ్రులు గమనించకపోకుండా, సో అలాగే నెగ్లెక్ట్ చేశారు అంటే

0: అది పెద్దయ్యేసరికి ఎక్కువ డిసెబిలిటీగా మారుతుంది. సో మనం డిజార్డర్ నుంచి డిసెబిలిటీగా మారకుండా చూసుకునేదే చాలా ఇంపార్టెంట్ స్టెప్. మన పిల్లలే కదా, సో వీళ్ళకి ఏదో దెబ్బ తగిలి ఇలా ఉంటుంది, సరే ఫుడ్ తినకుండా ఇలా చేస్తున్నారులే అనేది మాత్రం నెక్ అనే అపోహ నుంచి మీరు ఖచ్చితంగా తల్లిదండ్రులు అలాంటిది పెట్టుకోకుండా, సో అందరు పిల్లలు ఎలా ఉన్నారు, మన పిల్లలు ఎలా ఉన్నారు అని జస్ట్ ఒక్కసారి కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. దానికి మనం డాక్టర్తో చూపిస్తే సరిపోతుంది, అంతేనండి.
1: చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. ఒకసారి చిన్నపిల్లల్లో ఈ ఆటిజం లక్షణాలు గుర్తించిన తర్వాత తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారు ఏ విధంగా ఉండాలి, ఎలా ప్రవర్తించాలంటారు?
0: తల్లిదండ్రుల సపోర్ట్ అనేది ఆటిజం పిల్లలకి చాలా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎనీ టైం ఏ టైంలో అయినా కూడా వాళ్ళకి లవ్, అఫెక్షన్, సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏదన్నా మాట్లాడలేకపోయారా, ఎందుకు మాట్లాడట్లేదు అని అరవకూడదు. మనం ఎందుకు మాట్లాడట్లేదు జస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి, ఇంకా మిగతా యాక్టివిటీస్ ఎలాగున్నాయి. సో మనం ఇలాగే కంటిన్యూ చేసామంటే వాళ్ళకి కోపం, యాంగ్జైటీ, ఇంకా కమ్యూనికేషన్ డిఫెక్ట్ రావడం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంకా ఆటిజంలో ఏంటి ప్రాబ్లమ్, స్పీచ్, కమ్యూనికేషన్, సోషల్ కమ్యూనికేషన్ ఇవన్నీ ఎక్కువగా వాళ్ళలో ల్యాక్ అయి ఉంటాయి. సో మనం ఏం చేయాలి, పిల్లలు త్వరగా మాట్లాడించడం, లైక్ కార్డ్స్, ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి, ప్లే కార్డ్స్ ఉంటాయి, వర్డ్స్ని గేమ్స్గా మార్చే గేమ్స్ అలాంటివి ఉంటాయి. సో ఇవన్నీ సెన్సరీ ట్రిక్స్, ఇవన్నీ కనుక మనం స్టిమ్యులేషన్ చేసి సపోర్ట్ ఇస్తూ పిల్లల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఫాల్ట్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకుంటూ దాన్ని డాక్టర్కి చూపించుకుంటూ ఉన్నామంటే మ్యాక్సిమం మనం దీన్ని నివారించుకోగలం. ఇంకా తల్లిదండ్రుల సపోర్ట్ ఇంకా ఏంటి కావాలి అంటే స్కూల్స్లో పిల్లల్ని వేయాల్సి ఉంటుంది. పక్కన నలుగురు సరౌండింగ్స్ వాళ్ళు చెప్పిండేది, పక్కన చుట్టుపక్కల వాళ్ళు చెప్పిండేది మాటలు విని, సో మీ పెంపకం వల్లే ఇలా వచ్చింది, సో మీరు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఇలా వచ్చింది, మీలో ప్రాబ్లం ఉంది అని చెప్పడం వల్ల మనకు ఇంకా తల్లిదండ్రులకి ఇంకా బాధ వేయడం, సో వాళ్ళు ఇంకా దాన్ని సీరియస్గా తీసుకుని సోషల్గా ఐసోలేట్ అయిపోవడం, నలుగురితో కలవకపోవడం, బంధువులతో స్నేహితులతో ఇలాంటివి జరగకూడదు. సో మెయిన్గా తల్లిదండ్రులు ఒక కీలకమైన పాత్ర వహిస్తారు ఆటిజం పిల్లల్లో. సో ఈ పిల్లలకి మనం ఈచ్ అండ్ డే వన్ నుంచి మనం ఎప్పుడైతే మనం గమనించుకుంటామో ఆ డే నుంచి కంటిన్యూస్గా స్పెండ్ చేయాల్సి ఉంది, ఇన్వాల్వ్ కావాలి, కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీని మనము గమనిస్తూ ఉండాలి, ప్రతి యాక్టివిటీ. సో ఇలా రాంగ్ చేసినప్పుడు ఇలా చేయాలి అని చెప్పాలి, అంతేకాని వాళ్ళని తిట్టడం కొట్టడం అలాంటివి చేయకూడదు. బికాస్ వాళ్ళు ఒక ప్రపంచాన్ని వాళ్ళు వేరే రీతిగా, వేరే డిఫరెంట్గా చూస్తారు. సో వాళ్ళ పర్సీవరెన్స్ అండ్ వాళ్ళ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ వాళ్ళు అన్ని పర్సీవ్ చేయగలరు, అన్ని చేయగలరు, కానీ వాళ్ళు డిఫరెంట్ గా పర్సీవ్ చేస్తారు. అది గుర్తు పెట్టుకుని ఏ స్కిల్స్ ఉన్నాయని వాళ్ళకి చూసుకొని ఆ స్కిల్స్ లో మనం గనక చేసి సపోర్ట్ చేశామంటే వాళ్ళు బాగా డెవలప్ అవ్వగలరు, చాలా అత్యున్నతమ స్థాయికి కూడా వెళ్ళగలరు.
1: అలాగే మేడం, మేందరికం వల్ల ఈ ఆటిజం వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదంటే చిన్నపిల్లలు ఆడుతూ కింద పడడం వల్ల, తలకి ఏదైనా దెబ్బ తగలడం వల్ల, ఇటువంటి వాటి వల్ల కూడా ఆటిజం వచ్చేటువంటి అవకాశం ఉంటుందా?
0: ఇవన్నీ అపోహలండి, వీటి వల్ల ఆటిజం అనేది రాదు. తలకి దెబ్బ తగలడం వల్ల కానీ, ఏదన్నా పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ. నెక్స్ట్ ఇంకో మెయిన్ అపోహ ఏంటంటే వ్యాక్సిన్ వల్ల తర్వాత ఇలా అయ్యారు అంటుండే. ఇది ఎప్పుడు 1980s అలా వ్యాక్సిన్ వల్ల అలా వచ్చేదండి, ఇప్పుడు కూడా అది న్యూట్రలైజ్ చేస్తారు, వాటి వల్ల అసలు రావట్లేదు. వ్యాక్సిన్ వల్ల కాదు, తలకి దెబ్బ తగలడం వల్ల కాదు, సో నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కాదండి, ఫుడ్ లోపం వల్ల కూడా కాదు. సో చెప్పిన ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదండి, జెనెటిక్స్ పరంగా ఉండొచ్చు, కొన్ని సిండ్రోమ్స్ వల్ల ఉండొచ్చు, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ, లేబర్, డెలివరీ టైమ్స్ లో మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇలా రావచ్చు. సో మెయిన్ గా మనం ఏం చేయాలి, ప్రెగ్నెన్సీ యాంటీనేటల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, లేబర్ టైంలో చాలా ఇంపార్టెంట్, డెలివరీ లేబర్ టైం చాలా, డాక్టర్ దగ్గర ఉండి వాళ్ళ ఇన్స్పెక్షన్ లో మనము డెలివరీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్దర్ గా పిల్లలు కదండి ఫ్యూచర్ జనరేషన్ కి అంత ఇంపార్టెంట్. సో దానికోసం అని చెప్పేసి ఈ కేర్ అంతా కూడా గుడ్ యాంటీనేటల్ కేర్ అనేది, హైపోక్సియా, మెయిన్ హైపోక్సియా లేకుండా ఆక్సిజన్ డెలివరీ అనేది బేబీకి చాలా ఇంపార్టెంట్. ఈ ఆక్సిజన్ డెలివరీ దేని వల్లనే మనం కాసెస్ అన్ని ఇంతకు ముందు మాట్లాడుకున్నాం, అనీమియా, రక్త సరఫరా తక్కువ వల్ల, థైరాయిడ్, ఒబేసిటీ, ఈ వీటినన్నిటి కూడా మనము, ఇది మెయిన్ రీజన్స్ అండి, ఇవే మెయిన్ రీజన్స్, వీటిని మనము అరికట్టాల్సి ఉంటుంది.
1: డాక్టర్ హరిత గారు, ఆటిజం ను ఒకసారి గుర్తించిన తర్వాత ఇది పూర్తిగా నయమవుతుందా?
0: సో నయం అంటే అండి, మెదడు అనేది ఒక హార్డ్వేర్, మెదడు లోపల కనెక్షన్స్ అనేది ఒక సాఫ్ట్వేర్. హార్డ్వేర్ లో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, టోటల్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంతా హార్డ్వేర్ సిస్టమ్ అంతా బాగానే ఉంటుంది, లోపల ప్రాసెసింగ్ అండ్ సాఫ్ట్వేర్ కనెక్షన్స్ లో లోపం ఉంటుంది. కాబట్టి దీన్ని నయం చేయడం అనేది ఉండదు, ఇట్స్ ఫంక్షనల్ ఇంబ్యాలెన్స్, ఫంక్షనల్ జస్ట్ ఇంబ్యాలెన్స్ అనమాట, నర్వస్ సిస్టమ్ లో చేసే ఇంబ్యాలెన్స్, సినాప్సిస్ ఇంబ్యాలెన్స్ చెప్పాలంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ సినాప్సిస్ ఉంటాయి, దే హ్యావ్ మోర్ సినాప్సిస్. సో ఫంక్షనల్ ఇంబ్యాలెన్స్ కాబట్టి దీనికి క్యూర్ అనేది ఉండదు, జస్ట్ ఇంప్రూవ్మెంట్.

0: మనం చెప్పాలంటే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూనే వెళ్ళాలి. వీళ్ళకి ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అంటే, మనం కనుక వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నామంటే దే కెన్ ఎక్సెల్ ఇన్ ఎవ్రీ ఆల్ ద సబ్జెక్ట్స్ అండ్ ఆల్ ద విచ్ ఆర్ దేర్ ఎవ్రీ ఆపర్చునిటీస్ వాళ్ళకి చాలా ఉపయోగపడతాయండి. అది నయం అనేది కాదండి, జస్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి.
1: అంటే ఏ దశలో చికిత్స అందిస్తే మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం?
0: ఇదివరకు మాట్లాడుకున్న విధంగా 3 నుంచి 5 సంవత్సరాలు అనేది చాలా గోల్డెన్ పీరియడ్. ఈ పీరియడ్ మనం మిస్ అవ్వకూడదు. అలా కాకుండా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం ప్రతి పిల్లలకి 18 నుంచి 24 మంత్స్, 18 నెలల నుంచి 24 నెలల్లో పీడియాట్రిషియన్ డాక్టర్ వాళ్ళకి ఆటిజం స్క్రీనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ టైమ్స్ లోనే మనము గుర్తించి వాళ్ళకి సపోర్టివ్, సో ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ నవ్వడం కానీ మాట్లాడడం కానీ అది చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. ఎలా నేర్పించడం థెరపీ ఉంటుంది. సో కార్డ్స్ కానీ ఇలా ఫ్లాష్ కార్డ్స్ అని చాలా ఉంటాయి. సో వాళ్ళతో ఇన్వాల్వ్ అయిపోయి కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోయి యాక్టివిటీస్లో అన్ని కలిసి ఉన్నారు అంటే, సో ఇవి మనము ఎక్కువ అవ్వకుండా పిల్లలకి డిసెబిలిటీ రాకుండా, సో వాళ్ళ నార్మల్ లైఫ్ని కంప్లీట్ నార్మల్ లైఫ్ అంటే పక్కన పిల్లలు ఎలా ఉన్నారో అదే లైఫ్ని అదేలాగా కూడా వీళ్ళు నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు.
1: రైట్ డాక్టర్ గారు, మరొక ప్రశ్న, ఒకసారి ఆటిజం లక్షణాలు గుర్తించిన తర్వాత ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి? పీడియాట్రిషన్ లేకపోతే న్యూరాలజిస్ట్?
0: మల్టీడిసిప్లినరీ అప్రోచ్, అందరూ డాక్టర్స్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. మెయిన్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, సైకియాట్రిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఉంటుంది, ఎర్లీ ఇంటర్వెన్షనల్ థెరపీ అండ్ ఎర్లీ స్క్రీనింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో ప్రతి డాక్టర్ కూడా వీటిలో రోల్ అనేది, ఈ పిల్లల రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ స్కూల్ టీచర్స్ అండ్ పేరెంట్స్ అందరూ కూడా, ఇట్స్ మల్టీడిసిప్లినరీ అప్రోచ్, అందరి సహకారంతోనే ఆ పిల్లవాడికి మనం సపోర్ట్ చేసామంటే పిల్లలకి వాళ్ళు నార్మల్ లైఫ్ నార్మల్గా అన్ని సబ్జెక్ట్స్లో ప్రతి ఎవ్రీథింగ్ ఎవ్రీ లైఫ్లో కూడా వాళ్ళు నార్మల్గా లీడ్ చేయగలరు.
1: అంటే డాక్టర్ గారు స్కూల్ టీచర్స్ అన్నారు, ఈ స్కూల్ టీచర్స్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి? వీళ్ళకంటూ ప్రత్యేక పాఠశాలలు ఏమైనా అవసరమా?
0: ప్రత్యేక పాఠశాలలు అసలు అవసరం లేదండి. నార్మల్గా అందరి పిల్లలు ఏ స్కూల్స్లో ఉంటారో వీళ్ళు కూడా ఆ స్కూల్స్లోనే మనం వేయాల్సి ఉంటుంది. సో దీని మీద స్కూల్ టీచర్స్కే మనం ఎక్కువగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆటిజం పిల్లలకి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళని ఎలాంటి కేర్ తీసుకోవాలి, సో వాళ్ళకి చెప్పేటప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా చెప్పాల్సి ఉంటుంది. సో షెడ్యూల్ అనేది ఉంటుంది, ఆ షెడ్యూల్ని మార్చకుండా ఇది షెడ్యూల్ పిల్లలకి మీకు ఇది షెడ్యూల్ అని ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెన్సరీ బ్రేక్స్ అనేటివి ఉంటాయి. సో ఈ ఆటిజం పిల్లలు ఏంటంటే ఎక్కువ సౌండ్స్కి కానీ ఎక్కువ లైట్స్కి కానీ సో వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ బ్రేక్స్ పీరియడ్లో బ్రేక్స్ ఇస్తారు కదా, ఎవరెవరికి పీరియడ్స్ బ్రేక్స్ ఇచ్చినప్పుడు ఆ బ్రేక్స్లో తోటి పిల్లలు ఎక్కువ అరవడము అలా చేస్తుంటారు కదా, మామూలుగానే పిల్లలు అంటే అలాగే ఉంటారు. సో అలా కాకుండా కొంచెం స్పేషియస్ స్పేస్ ఇచ్చి పిల్లలకి సెన్సరీ బ్రేక్స్ లాగా ఇవ్వాల్సి ఉంటుంది. కొంచెం వాళ్ళని మంచి ఎన్విరాన్మెంట్లో పెట్టి కొద్ది 15-10 మినిట్స్ అలా పెట్టి మళ్ళీ నలుగురితో కలవడానికి ఒక స్పెషల్గా మానిటర్ చేసుకుంటూ ఈ పిల్లల్ని చేయాలి. నెక్స్ట్ ఇంటెన్సివ్ ఎడ్యుకేషనల్ ప్లాన్స్ అని ఉంటాయండి, ఐఈపీస్. ఈ ప్లాన్స్ కూడా ఈ సిస్టమ్ ప్రకారంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి టీచర్స్కి పిల్లల్ని అలా ఆటిజం పిల్లలతో అలాగే డీల్ చేయాల్సి ఉంటుంది. సో నార్మల్ స్కూల్స్లోనే వీళ్ళని చదివించవచ్చు.
1: రైట్ డాక్టర్ గారు, మరి ఆటిజం ఉండేటువంటి పిల్లలు భవిష్యత్తులో సాధారణ జీవితం గడపగలరా?
0: అదేనండి చెప్పాను కదండి, వీళ్ళు అన్ని నార్మల్గా చేయగలరు విత్ అవర్ సపోర్ట్, మన సపోర్ట్, సోషల్ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్, టీచర్స్ సపోర్ట్, కమ్యూనిటీ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్, అన్నీ కూడా వీళ్ళకి చాలా అవసరం. ఒక్క అవకాశం కానీ ఇచ్చి గుర్తించి మనం అవకాశం ఇచ్చామంటే వాళ్ళు ఎంతో ఎత్తుకు గొప్పగా ఎదగగలరు అన్నమాట.
1: ప్రభుత్వ అంటే పథకాలు కానీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందంటారు?
0: ఈ తల్లిదండ్రులకి ఆటిజం పిల్లల్ని పెంచాలంటే కొంచెం ఎక్కువ కష్టంగానే ఉంటుందండి. అది ఫైనాన్షియల్గా తీసుకున్నా, డైలీ వచ్చే పన్నులు తీసుకున్నా కూడా చాలా ఎక్కువ కష్టంగా ఉంటుంది. బికాస్ ట్రీట్మెంట్ వైజ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది, ప్రతి డాక్టర్ దగ్గర తిప్పాల్సి ఉంటుంది. సో కమ్యూనికేషన్, స్పీచ్ థెరపీ, సోషల్ కమ్యూనికేషన్, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని చాలా ఉంటాయండి. సో దీన్ని తగ్గ కాస్ట్ గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి చాలా స్కీమ్స్ ఉన్నాయండి, నిరమయ స్కీమ్స్ అని, చాలా స్కాలర్షిప్ స్కీమ్స్ అని, మంత్లీ ఇలా అని చెప్పి స్కూల్స్ అని, ఇయర్లీ స్కాలర్షిప్స్ అని ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి సపోర్ట్స్ ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా చేస్తున్నారు కదా గవర్నమెంట్. సో దానివల్లనే ఆటిజం పిల్లలు అందరికీ నార్మల్ లైఫ్ నార్మల్గా వాళ్ళన్నీ అన్నిట్లో ఎక్సెల్ అవుతున్నారండి.
1: సాంకేతిక పరిజ్ఞానం అయితే పెరిగిపోయింది కాబట్టి అడ్వాన్స్డ్ టెస్ట్లు ఏమన్నా ఉన్నాయా?
0: అడ్వాన్స్డ్ టెస్ట్లు అనేటివి అన్నిటినీ కనుక్కుంటున్నాం కానీ కొన్ని నరాలు వాటికి కనుక్కోలేకపోతున్నాము, ఎందుకంటే లోపల సినాప్సిస్ అనేటివి ఎవరు కనుక్కోలేరు. బట్ కానీ కొన్ని ఉన్నాయి, ట్రై చేస్తున్నారు. దాంట్లో ఒకటి ఏంటి అంటే ఫ్రాట్ టెస్ట్, FRAT అనేది ఫ్రాట్ టెస్ట్.

0: యాసిడ్ రిసెప్టార్ ఆటో యాంటీబాడీ టెస్ట్. ఇది ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో అమ్మకి మదర్కి సో చాలా రకాల టాబ్లెట్స్ వల్ల కానీ ఏదో ఒక కారణం వల్ల కానీ ఆ ఫోలేట్ రిసెప్టార్ అనే దానికి ఆటో యాంటీబాడీస్ తయారవుతాయి. ఎలా తయారవుతాయనే మెకానిజం మనకి ఇంకా లేదు. సమ్ టాబ్లెట్స్ కానీ అలా ఉండొచ్చు, కొన్ని టాబ్లెట్స్ రీసెర్చ్ లో ఉన్నాయి ఇంకా అండి, అవి ఎగ్జాక్ట్ గా కాజ్ చేస్తాయా లేదా అనేది. సో దీనివల్ల ఫోలేట్ అప్టేక్ అంటే ఫోలిక్ యాసిడ్ బేబీలోకి వెళ్ళదు. సో దానివల్ల ఏమవుతుంది, ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సినాప్స్లు అనేటివి సరిపడ కరెక్ట్ లైన్ లో వైరింగ్ అనేది జరగదు బ్రెయిన్ లో. ఈ దీన్ని ప్రకారంగా తీసుకొని మనం ఎప్పుడైతే బేబీని మనం ఐడెంటిఫై చేసామో, లైక్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు, నలుగురు పిల్లలతో కలవట్లేదు, చూసి నవ్వట్లేదు, పీల్చినప్పుడు పలకట్లేదు, ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నాయి, ఒక దగ్గర కూర్చోవట్లేదు, సరిగ్గా చెప్పింది వినట్లేదు, ఎక్కువ కోపం వస్తుంది, ఎక్కువ నవ్వుకుంటుంటాడు, బాబంతటి బాబే మాట్లాడుకుంటుంటాడు, ఇవన్నీ తెలిసినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎక్స్పర్ట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు, సో అడ్వాన్స్ టెస్ట్ మనం అడిగిన దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బేబీలో బ్లడ్ శాంపుల్ తీసుకొని ఈ ఫ్రాట్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి రిపోర్ట్ రావడానికి 1 మంత్ టైం పడుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకవేళ కనుక అది పాజిటివ్ వచ్చింది అంటే మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలా యూజ్ ఉంటుంది. ఎర్లీగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. దాంట్లో ఒక మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అప్టేక్ అనేది తగ్గుతుందో, మనం కనుక పిల్లల్లో పుట్టిన పిల్లలు ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ అనేది కనుక సప్లై చేశామంటే చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. సో ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ అని నేను చెప్తాను. సో మనం జస్ట్ చిన్న టాబ్లెట్ తో ఫోలిక్ యాసిడ్ అనే దాంతో సప్లిమెంట్స్ సిరప్ కానీ సప్లిమెంట్స్ తో మనకు ఈ ట్రీట్మెంట్ సరిపోతుంది. కొన్ని సెంటర్స్ లో ఏటిజం సెంటర్స్ అని ఉన్నాయి. సో ఆ సెంటర్స్ లో ఏం చేస్తున్నారంటే స్టెమ్ సెల్స్ అనేది ఒకటి. సో అది కాకుండా ఎక్సోసోమ్స్ అని రీసెంట్ గా వచ్చిందండి, ఎక్సోసోమ్స్ ట్రీట్మెంట్. సో దీన్ని ఎలా ఇస్తారు అంటే ఇన్హలేషన్ అంటే ఊపిరి ద్వారా పీల్చుకోవడం కానీ ఇన్హలేషన్ నెబులైజర్ ద్వారా కానీ జస్ట్ నేసల్ స్ప్రే లాగా కూడా ఇస్తున్నారండి. ఈ ఎక్సోసోమ్స్ అంటే ఏంటి, ఎలా అంటే బేబీ బ్లడ్ తీసుకొని బేబీ బ్లడ్ లో నుంచి ఎక్సోసోమ్స్ అనేవి కలెక్ట్ చేస్తారు. ఈ ఎక్సోసోమ్స్ అంటే ఏంటంటే ఒక సెల్లో ఒక కణంలో బ్లడ్ కణాల్లో నుంచి వచ్చిన వేస్ట్ పదార్థాలు. ఆ వేస్ట్ పదార్థాలు అవి వేస్ట్ కాదండి, చాలా ఇంపార్టెంట్. పక్కన సెల్స్ ని స్టిమ్యులేట్ చేయడానికి, పక్కన సెల్స్ కనెక్షన్స్ ఏర్పరచుకోవడానికి అవి చాలా. సో వేస్ట్ ప్రొడక్ట్స్ అనుకునే వాళ్ళం కానీ అవి వేస్ట్ కదా, వాటిని ఎక్సోసోమ్స్ అంటారు. ఈ ఎక్సోసోమ్స్ వల్ల మనం ఈ ఎక్సోసోమ్స్ ని సపరేట్ చేసుకొని వాటిని మనం నెబులైజర్ ద్వారా కానీ స్ప్రే ద్వారా కానీ ఇస్తే, సో ఇది కొంచెం థెరపీగా మనకు యూజ్ అవ్వచ్చు, కొంచెం సపోర్టింగ్ గా యూజ్ అవ్వచ్చు అలాంగ్ విత్ మెయిన్ థెరపీస్. మెయిన్ థెరపీస్ ఏముంటాయి, మనము మన ఇన్వాల్వ్మెంట్, మనం నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్పీచ్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, కమ్యూనికేషన్స్ చేయడం నేర్పించడం, పీడియాట్రిషియన్, సైకియాట్రిస్ట్, ఇవి మెయిన్ థెరపీస్. ఇవితో పాటు ఇది కూడా చేయాల్సి ఉంటుందండి. ఇది ఫస్ట్ ట్రీట్ చెప్పాను, ఫ్రాట్ టెస్ట్, ఫోలిక్ యాసిడ్ అంటే ఫోలిక్ యాసిడ్ సప్లై చేయడం, సెకండ్ వచ్చి ఎక్సోసోమ్స్ తీసుకున్నాం, థర్డ్ వచ్చేసండి హైపర్బేరిక్ ఆక్సిజన్. మనం స్టార్టింగ్ లో అంతా మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడుకున్నాం, ఆక్సిజన్ తక్కువ, హైపోక్సియా వల్ల అది ఏ కారణాలు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ ఆక్సిజన్ తక్కువ వల్ల కాబట్టి మనం హైపర్బేరిక్ ఆక్సిజన్ అనేది కూడా ట్రయల్స్ లో ఉందండి, దాన్ని కూడా మనం ట్రయల్ చేసుకోవచ్చు. హైపర్బేరిక్ ఆక్సిజన్ కూడా కొన్ని సెంటర్స్ లో ఇస్తున్నారు. సో దానివల్ల ఆక్సిజన్ అనేది బ్రెయిన్ కి సప్లై ఆర్గన్స్ అన్నిటికీ వెళ్ళి సో సిస్టమేటిక్ వేల్ ఆఫ్ వైరింగ్ అనేది జరగచ్చు. సో తర్వాత కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది టీనేజ్ వరకు అంటే 20-25 ఇయర్స్ 30 ఇయర్స్ వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. సో ఆ టైం వరకు కూడా మనకు న్యూరాన్స్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఎర్లీ క్రూషియల్ పీరియడ్ అంటే 3-5 ఇయర్స్, less than 5 ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎర్లీగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి అనేది 3 అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్. సో మనం ట్రై చేయాలి, మెయిన్ ట్రీట్మెంట్ తో పాటుగా ఇవి మనం ట్రై చేయాల్సి ఉంటుంది.
1: వీరిలో ఏమైనా ప్రత్యేక ప్రతిభలు ఏమైనా ఉంటాయా, వాటిని గుర్తించడం ఎలా?
0: ఆర్టిస్టిక్ పిల్లలండి చాలా, వాళ్ళు సైంటిస్టులు కూడా అయి ఉన్నారు చాలా మంది పిల్లలు. దే హ్యావ్ ఎక్సెప్షనల్ స్కిల్స్ ఉంటాయండి వాళ్ళకి. ఎలా ఎందుకు ఇంత స్కిల్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఏదైతే చెప్పుకున్నాం డిస్కస్ చేసామో ఆ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి బ్రెయిన్లో చాలా సినాప్సిస్ ఉంటాయి. మామూలు పర్సన్ మామూలు చిల్డ్రన్ తీసుకున్నామంటే వీళ్ళని తీసుకున్నామంటే వీళ్ళ బ్రెయిన్లో కనెక్షన్స్ అనేటివి మనకంటే 1000 టైమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఈ ఎక్కువ సినాప్స్ల వల్ల వీళ్ళు ఏం చేయగలుగుతారు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోగలుగుతారు, ఎక్కువ మెమరీ ఉంటుంది. ఏం మనం ఏమైతే గుర్తుపెట్టుకోలేమో వాళ్ళు ఎక్కువ లాంగ్ టర్మ్గా ఎక్కువ కాలం కూడా గుర్తుపెట్టుకోగలుగుతారు, ఎక్కువ టైప్స్ 1000 సంఖ్యలో కూడా వాటిని కూడా గుర్తుపెట్టుకోగలరు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే మనం సపోర్ట్ చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు, ఇది మెయిన్ థింగ్ అండి. సో కాబట్టి వాళ్ళు మెమరీ బాడీ ఫంక్షన్స్ కానీ, నెక్స్ట్ కంప్యూటర్, నెక్స్ట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ కానీ, నెక్స్ట్ ఆర్ట్ వర్క్ కానీ, అదర్ మ్యాథమెటిక్స్ కానీ, వాటి సబ్జెక్ట్స్ లో అంతట్లో కూడా చాలా ఎక్సెల్ అవ్వగలుగుతారు. అండ్ మ్యూజిక్స్ సిస్టమ్స్, ఎందుకంటే వీళ్ళు గుర్తు పెట్టుకునే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది, లెర్న్ చేసే కెపాసిటీ కూడా. ఒక్కసారి మనం సపోర్ట్ చేస్తామంటే చాలండి, మిగతా అన్ని వాళ్ళకి కంటిన్యూ ఆటోమేటిక్ గా వాళ్ళ బ్రెయిన్ రిసీవ్ చేసేసుకుంటుంది. సో దే కెన్ ఎక్సెల్ ఇన్ వాట్ ఎవర్ దే వాంట్ ఇఫ్ యూ సపోర్ట్.
1: రైట్ డాక్టర్ గారు, చివరిగా తల్లిదండ్రులకు మీరు ఇచ్చేటువంటి సలహా.
0: తల్లిదండ్రులు ఏమంటే అండి, పిల్లల్ని చూసినప్పుడు ఏవైతే పిల్లలు ఆటిజం వస్తుంది అనేది ఉందో ఆ పిల్లలకి చూసినప్పుడు, మా పిల్లలు ఏం కాదులే, వీడు బాగా పెరుగుతాడు, వీడికి ఏం కాదులే, జస్ట్ ఈ పాపకి ఏం కాదులే, జస్ట్ ఇప్పుడే ఏదో దెబ్బ తగలడం వల్ల అలా ప్రవర్తిస్తున్నారు, ఇన్ఫెక్షన్ వల్ల అలా అవుతుంది, వీడికేమవుతుంది, బాగా అయిపోతుందిలే అని అనుకోకూడదు. యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. యాక్సెప్ట్ చేసి ఓకే ఇదేదో ఉందా, మనం చూపించుకుందాం అర్లీగా అనేది యాక్సెప్టెన్స్ రావాలి. యాక్సెప్టెన్స్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ దగ్గర అసెస్ చేసుకుని, ట్రీట్మెంట్ ఉంటే కూడా మనం చక్కగా విని దాన్ని ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో మెయిన్గా వీళ్ళకి పిల్లలకి ప్రేమ సహనం, తల్లిదండ్రుల నుంచి ప్రేమ సహనం హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మూడు ఉన్నాయంటే చాలు, ఈ పిల్లలు నార్మల్గా అందరి పిల్లల కంటే కూడా ఇంకా ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వగలరు, ఎక్కువ గొప్ప స్థాయికి వెళ్ళగలరు. కొంతమంది పేరెంట్స్ విమర్శలకు లోనయ్యి భావోద్వేగాలు, ఎమోషనల్గా, సోషల్గా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సోషల్గా ఐసోలేట్ అయిపోవడం, అలాంటివి మాత్రం అస్సలు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మామూలు పిల్లలు ఒకలాగా చూస్తారు ఎన్విరాన్మెంట్ని, ఆటిజం పిల్లలు ఇంకొక లాగా చూస్తారు. వాళ్ళు పర్సీవ్ చేయడం మాత్రమే వేరు, అంతేకాని అదొక జబ్బు కాదు, వ్యాధి కాదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పిల్లలు జస్ట్ డిఫరెంట్గా ఆలోచిస్తారు, వాళ్ళ ప్రాసెసింగ్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ సెన్సరీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేది, ఆర్గనైజ్ చేసే విధానం డిఫరెంట్ ఉంటుంది, కానీ వీళ్ళ ఎవ్రీథింగ్ కంప్లీట్ నార్మల్గా ఉంటుంది. ఇంకొక విషయంకి వచ్చామంటే, కొంతమంది పిల్లల్లో ఏమంటే అదర్ జెనెటిక్స్ డిజార్డర్స్ ఉండే వాళ్ళలో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది సపరేట్గా ఉంటుంది, వాళ్ళకి న్యూరాలజిస్ట్ చూస్తారు, వాళ్ళ ట్రీట్మెంట్ అనేది సపరేట్గా. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడట్లేదు, జస్ట్ మనం ఈ పిల్లలకి ఎలా, ఆటిజం పిల్లలకి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, దానికి పిల్లల సపోర్ట్, టీచర్ సపోర్ట్, తల్లిదండ్రుల సపోర్ట్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఎర్లీ స్క్రీనింగ్ అనేది, ఎర్లీ ఇంటర్వెన్షన్ కనుక చేసామంటే వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. ఇది ఒకటేనండి లాస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్.
1: రైట్ డాక్టర్ గారు, చాలా ధన్యవాదాలు ఈ రోజు స్టూడియోకి వచ్చి మా శ్రోతలకు అవగాహన కల్పించినందుకు. నమస్కారం మేడం.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు పిల్లల్లో ఆటిజం లక్షణాలు, చికిత్స విధానం గురించి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ హరిత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీ అభిజ్ హుసేన్, నిర్వహణ శ్రీ తమన్నా నాగేశ్వరరావు.

సఫారి మీ యాత్ర సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారీ కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారీ సంచికలలో గతంలో లాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారీ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ మీ యాత్ర సహాయకారి.

ఇంతటితో గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 7 గంటలైంది. తర్వాత అలనాటి మధుర గీతం వింటారు. గులాబా కావలి కథ చిత్రం కోసం ఘంటసాల సుశీల అల్పించిన గీతం, సీనారాయణ రెడ్డి సాహిత్యం, జోసఫ్ అండ్ కృష్ణమూర్తి సంగీతం.

గులేబా కావలి కథ చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆల్పించిన అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కు వస్తుంది. మరికసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ అంటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర పార్లమెంటరీ లీగ్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఇక వార్తల వివరంగా. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమ చర్యలు దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయో, దేశ అవసరాలను ఎలా తీరుస్తాయో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ మోదీ, ప్రతి తరం తమ కాలానికి సంబంధించిన ప్రత్యేక సవాలును ఎదుర్కొంటుందని, అదే సమయంలో జాతీయ

0: బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రులు అవుతున్న విద్యార్థులు రాబోయే 30 నుండి 35 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలు వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
1: आप सब जानते हैं हर पीढ़ी के सामने उस टाइम पीरियड की अपनी चुनौतियां होती और हर पीढ़ी का अपना एक राष्ट्रीय दायित्व भी होता है. साथियों आज के इस दौर में हमारे सामने चुनौतियां भी अलग है और इसलिए हमारे दायित्व भी अलग है. अपने जीवन के अगले 30-35 साल में आप जो कुछ भी करेंगे वो विकसित भारत की हमारी यात्रा को प्रभावित करेगा.
0: దేశంలో కొత్త రంగాలు ఆవిర్భవిస్తున్నాయని, ఇవి యువతకు సరికొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని ప్రధాని చెప్పారు. సెమీకండక్టర్లు, అంతరిక్షం, డ్రోన్లు వంటి రంగాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ది సాధించే దిశగా భారత్ కృషి చేస్తుందని, తద్వారా వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాదిగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. జీతభత్యాలు, ఉద్యోగాలు లేదా తాము పనిచేస్తున్న రంగాల ఆధారంగా ఇతరులతో తమను తాము పోల్చుకోవడం మానుకోవాలని విద్యార్థులకు సూచించారు. జీవితం అనేది ర్యాంకుల పట్టిక కాదని, ఒకరి ప్రయాణం ఇతరులతో పోటీ పడటం కాదని, అది తమతో తాము చేసుకునే పోటీ అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా ఐఐటి ఢిల్లీలో పరంప్రజ్ఞ అనే హై పర్ఫార్మెన్స్ కంప్యూటరింగ్ సదుపాయాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధాని మోదీ దార్శనికత వల్ల భారతదేశ విద్యా వ్యవస్థ అభ్యాసకుడికి ప్రాధాన్యత ఇచ్చేదిగా, పరిశోధన ఆధారితమైనదిగా, భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉండేలాగా మారిందని అన్నారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు ముంబైలో జరిగిన సహకార్ నవక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి, డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఎన్ఎఫ్ఎస్యు ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని సహకార బ్యాంకులన్నిటికీ ఒక సమగ్ర సంస్థగా పనిచేసే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో చేరాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహకార బ్యాంకులన్నిటికీ పిలుపునిచ్చారు. ముంబైలోని పోర్టు ప్రాంతంలో ఎన్యూసీఎఫ్డీసీ కొత్త కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్థ తన సేవలను మరింత ఆధునికంగా, పారదర్శకంగా, విశ్వసనీయంగా మారుస్తూ బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
2: मेरा जो कोऑपरेटिव का समझ है, बड़ा व्यापार करने के लिए छोटे छोटे लोगों की कोऑपरेटिव बनाकर छोटी पूंजी से बहुत बड़ी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है.
0: శిలాజ ఇంధనేతర వనరుల ద్వారా 300 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించి భారత్ తన స్వచ్ఛ ఇంధన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని సాధించింది. గత 12 ఏళ్లలో దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400% పెరిగిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. శిలాజ ఇంధనేతర వనరుల ద్వారా 300 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడం అనేది స్వచ్ఛ ఇంధన మార్పు దిశగా దేశ ప్రయాణాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పుతుందని, ఇది నిరూపిస్తుందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ అండర్ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. ప్రతి నావికుడికి భద్రత, గౌరవం, సంక్షేమాన్ని కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ముంబైలో నావికుల భద్రతా సంక్షేమంపై ఈరోజు నిర్వహించిన జాతీయ స్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అగ్రగామి నావికా దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సముద్రయాన రంగంలో డిజిటల్ వేదికైన ఈ సముద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో ఓడరేవులు, నౌకాయన జలమార్గాల శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ, 2013లో సుమారు 1.03 లక్షలుగా ఉన్న భారతీయ నావికుల సంఖ్య 2025 నాటికి 3.23 లక్షలకు పైగా పెరిగిందని, తద్వారా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నావికులను అందిస్తున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో నిలిచిందని తెలియజేశారు. న్యాయం అందరికీ చేరడం అనేది సంభాషణతోనే మొదలవుతుందని, ప్రజలు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సమస్యలకు అనుగుణంగా పరిష్కారాలు అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈరోజు ఇండోర్లో న్యాయ సేవలను మెరుగుపరచడం అనే అంశంపై జరిగిన పశ్చిమ మండల ప్రాంతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన, వివిధ వర్గాల ప్రజల సమస్యలను వారి సొంత భాషల్లోనే వినాలని సూచించారు.

చేయాలని సోషల్ మీడియా వేదికగా రిజిజు పిలుపునిచ్చారు. కాగా చండీగఢ్ లో జరిగిన తమ సీనియర్ నాయకుల సమావేశంలో శిరోమణి అకాలీదల్ ఈ డిమాండ్ చేసింది. 2029లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ను అమలు చేసేందుకు తాజా జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే నారీశక్తి వందన్ అధినియం మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తుందని రిజిజు స్పష్టం చేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ 2 రోజుల అండమాన్ నికోబార్ దీవుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయపురానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ ఉత్కృష్ వద్ద ఉపరాష్టపతికి ఘనంగా స్వాగతం పలికారు. నావికాదళ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ఈ సాయంత్రం జాతీయ స్మారక సెల్యులార్ జైలును ఉపరాష్టపతి సందర్శించి అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. స్వతంత్రతా జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు. వీర్ సవార్కర్ సెల్తో పాటు చారిత్రాత్మక సెల్యులార్ జైల్లోని సెంట్రల్ టవర్, వర్క్షెడ్, మ్యూజియం, ఎగ్జిబిషన్ గ్యాలరీ కూడా రాధాకృష్ణన్ సందర్శిస్తారు. అనంతరం జాతీయ స్మారక సెల్యులార్ జైల్లో లైట్ అండ్ సౌండ్ షోను ఉపరాష్టపతి వీక్షిస్తారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లక్షా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోలీస్ సెమినార్ జరిగింది. మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై ఈ సదస్సులో చర్చించారు. మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ కపిలావై దిలీప్ కుమార్ కన్వీనర్గా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రస్తుత మాజీ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలపై చర్చించారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం ఈరోజు భూపాల్లో జరిగింది. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. 10 బ్రిక్స్ సభ్య దేశాలు, 4 భాగస్వామ్య దేశాలతో సహా 14 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు, జలమార్గుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు, వాటి నివారణ మార్గాలు ఈ అంశం గురించి గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा
2: पर हम तो सब यही डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं

0: पे बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: विनండి, ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు, వాటి నివారణ మార్గాలు. ఈ అంశం గురించి గిద్దలూరు మండల వ్యవసాయాధికారి వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం.
4: రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కార్యక్రమంలో ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు మరియు వాటి నివారణ మార్గాల గురించి రైతు సోదరులకు తెలియజేయడానికి గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం సార్.
5: నమస్తే సార్.
4: సార్, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తరచుగా వినబడేటువంటి పదము ఎల్నినో.
5: అవును సార్.
4: అంటే ప్రభుత్వం వారు, అదేవిధంగా శాస్త్రవేత్తలు, అదేవిధంగా మరి వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఈ ఎల్నినో వల్ల రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడచ్చు అనేటువంటి దాని మీద ఎక్కువ జరుగుతూ ఉంది చర్చ.
5: అవును సార్.
4: మరి రైతులకు ఈ ఎల్నినో పంటలపై ప్రభావం ఎలా ఉంటుంది అనేది ముందుగా వాళ్ళకు చెప్దాం సార్. అయితే ఎల్నినో అంటే ఏమిటి, అది ఏ విధంగా సంభవిస్తుంది అనేటువంటి విషయాలు ముందుగా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
5: మొట్టమొదటిగా మనకు ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు బాగా వేడెక్కడం వలన క్రియేట్ అయ్యే ఒక వాతావరణ మార్పు మాత్రమే ఇది. యాక్చువల్గా ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశం లాంటి వ్యవసాయ మరియు అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి ఈ దేశం కాబట్టి ఇక్కడ దీని ప్రభావం అనేది అసాధారణంగా ఎక్కువగా తీవ్రంగా ఉండే పరిస్థితి కూడా ఉంది సార్. దీనివలన ఏంటంటే వర్షపాతం అనేది గణనీయంగా తగ్గటము, ఉష్ణోగ్రతలు ఉన్నదానికన్నా ఎక్కువగా ఉండటము, దీనివల్ల ఏంటంటే స్వల్పకాలిక పంటల కన్నా దీర్ఘకాలిక పంటలైనటువంటి వరి, చెరకు, పత్తి, అరటి, అదేవిధంగా పండ్ల తోటల మీద దీని ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక పంటలు కాబట్టి ఎక్కువ లాంగ్ సీజన్ క్రాప్స్ కాబట్టి ఈ ఎల్నినో ప్రభావం కూడా ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి దీని మీద ఎక్కువగా ఫోకస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది సార్.
4: ఓకే సార్. మరి ఈ ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై పడే ప్రధాన ప్రభావాలు మరియు వాటి నివారణ మార్గాల గురించి ఒక్కొక్కటిగా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
5: ఓకే సార్. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పంటలపై పడే ప్రభావాలు ఏంటంటే తీవ్రమైన నీటి అద్దటి, అంటే వాటర్ స్ట్రెస్ అనేది బాగా తినడం. దీర్ఘకాలిక పంటలకు క్రమం తప్పకుండా మామూలుగా వాటర్ అనేది అవసరం సార్. ఎల్నినో ప్రభావం వలన వచ్చేసి వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నేలలో తేమ శాతం కొంచెం ఎక్కువగా పడిపోవడం కూడా జరుగుతుంది సార్. దీనివల్ల ఏంటంటే వేరు వ్యవస్థ అనేది దెబ్బతింటడం జరుగుతుంది. మొక్క అనేది ఎదుగుదల కూడా క్షీణిస్తుంది. తద్వారా ఆటోమేటిక్గా కూడా దాని ఎఫెక్ట్ అనేది నీటి అద్దటి అనేది మనకు కనపడటం కూడా జరుగుతూ ఉంది సార్. అదేవిధంగా వచ్చేసి పూత మరియు పిందె రాలిపోవటం, ఈ వాతావరణ పరిస్థితులు అనేవి వేడిగాలు ఇట్లాంటివి ఎక్కువగా ఉండటం వలన ఏంటంటే పంట లేదా పూత దశలో ఉన్నప్పుడు అధిక ఉష్ణోగ్రతల వలన లేకపోతే తేమ లేకపోవటం వలన వచ్చేసి పూత ఎండిపోవటము, పిందె రాలిపోవటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కంది కానీ, పత్తి కానీ, మామిడి, బత్తాయి ఇట్లాంటి ఉద్యానవన పంటల్లో ఏంటంటే దాదాపు 30-50% వరకు కూడా ఈ డ్యామేజ్ అనేది పూత రాలిపోవటం ఇట్లాంటివి అనేది జరగటం, దాని ద్వారా దిగుబడేది 30-50% కూడా తగ్గే అవకాశం ఉంది సార్. తీవ్రంగా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది సార్. అదేవిధంగా వచ్చేసి చీడపీడలు మరియు తెగుళ్ళ ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంది. వేడి మరియు పొడి వాతావరణం వలన రసం పీల్చే పురుగులైనటువంటి నల్లి కానీ, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు ఇట్లాంటి ఈ వేడి వాతావరణంలో ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది సార్. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పత్తిలో మేము చూస్తూ ఉన్నాం సార్, ఈ తామర పురుగు అనేది కొంచెం ఎక్కువ మేర కనపడతా ఉంది సార్. ఇది ఆకు అడుగు భాగంలో చేరి ఈ రసాన్ని అంతా పీల్చటము, తద్వారా ఈ వేడి వాతావరణం ఉన్నప్పుడే దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది సార్. అదేవిధంగా నేలలో తేమ లేక వేరుకుళ్ళు, ఎండుకుళ్ళు ఇట్లాంటి తెగుళ్ళు కూడా సంభవించవచ్చు సార్. ఎందుకంటే ఈ వీటికి సంబంధించినటువంటి శిలీంధ్రాలు ఈ వేడి పరిస్థితుల్లో బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా పంట ఎదుగుదల ఆగిపోవటం, అదేవిధంగా నాణ్యత క్షీణించటం. పంట ఎదుగుదల ఆగిపోవటం అంటే ఇప్పుడు మనకు చెరుకు ఇట్లాంటి పంటల్లో ఉన్నాయి అనుకో, గెనుపులు గెనుపుల మధ్య సైజ్ తగ్గటం, అంటే ఒక గెనుపుకు ఒక గెనుపుకు గ్యాప్ అనేది తగ్గి రావటము, అదేవిధంగా అందులో ఉన్నటువంటి షుగర్ కంటెంట్ కూడా తగ్గిపోవటము, ఆటోమేటిక్గా పండ్లల్లో చూసుకున్నట్లయితే పండ్ల పరిమాణం తగ్గటము, గట్టిపడిపోవటము, టేస్ట్ తగ్గటము ఇట్లాంటివి కూడా ఈల్డ్ మీద ఎఫెక్ట్ చూపి

0: ఉంచడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా భూగర్భ జలాలు కూడా ఎండిపోవటం, మామూలుగా ఇప్పుడు లాంగ్ సీజన్ క్రాప్స్ అని అందాక అనుకున్నాం కదా సార్, అవి ఎక్కువగా బోర్ల మీదనే లేకపోతే వర్షాధారం ఉన్నటువంటి చెరువుల మీద కూడా ఆధారపడతా ఉంటాయి. రెగ్యులర్గా మనకు వర్షం అనేది లేదు కాబట్టి ఇట్లాంటి వర్షాభావ పరిస్థితుల్లో ఆటోమేటిక్గా బోర్లు కూడా ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది, చెరువులు కూడా నిండకుండా భూగర్భ జలాలు అడుగంటడం కూడా జరుగుతూ ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో మనకు సరైన ఈ తేమ అనేది శాతం అందకపోవటం వలన కూడా భూగర్భ జలాలు ఎండిపోవటము ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి సార్.
1: మరి మంది వర్షాధార ప్రాంతాలు కాబట్టి ఈ ఎలినో నష్టాలను తట్టుకోవడానికి అనువైన ఈ స్వల్పకాలిక పంటలు అంటే దీర్ఘకాలిక పంటలకు మరి నష్టం కలిగేటువంటి ఈ సందర్భంలో మరి స్వల్పకాలిక పంటలు మరి వాటి యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయండి సార్.
0: ఈ ఎలినో ప్రభావం అనేది ఇందాక చెప్పుకున్నట్టే దీర్ఘకాలిక పంటల మీద కొంత ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా సార్. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మన డ్రై ఏరియాల్లో ఎక్కువగా వచ్చేసి తక్కువ నీటితో అదేవిధంగా స్వల్పకాలిక పంటల మీద కానీ మనం కానీ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే రైతులు కానీ ఆరుతడి పంటల మీద ఎక్కువగా వస్తున్నైతే మనం కొంత ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. ముఖ్యంగా ఏంటంటే స్వల్పకాలిక పంటలకు సంబంధించి చిరుధాన్యాలు మిల్లెట్స్ ఉన్నాయి కదా సార్, వీటిల్లో C4 క్రాప్స్ అని కార్బన్ 4 మాలిక్యూల్స్ను ఉపయోగించి కిరణ సంయోగక్రియ జరిగి ఇవి సర్వైవ్ అవడం జరుగుతూ ఉంటుంది సార్. వాటిల్లో వచ్చేసి చిరుధాన్యాల్లో ముఖ్యంగా సజ్జ, జొన్న, కొర్రలు ఉన్నాయి సార్. వీటిల్లో వచ్చేసి సజ్జ వచ్చేసి దాని పంటకాలం వచ్చేసి 70 నుంచి 85 రోజుల వరకు ఉంటుంది సార్. ఇది ఏంటంటే అత్యంత కరువును కానీ వేడిని కూడా తట్టుకొని మొక్క అనేది పెరగలదు, అదేవిధంగా ఈల్డ్ కూడా ఇవ్వగలదు సార్. అదేవిధంగా జొన్న వచ్చేసి 80 నుంచి 100 రోజులు పంటకాలం అనేది ఉంటుంది సార్. వీటిల్లో డ్రౌట్ రెసిస్టెంట్ వెరైటీస్ ఉన్నాయి సార్, వాటిని కానీ మనం కానీ సాగు చేసుకున్నట్లయితే వర్షాభావ పరిస్థితిని తట్టుకొని ఈల్డ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది సార్. అదేవిధంగా కొర్రలు, రాగులు ఇవి కూడా 70 నుంచి 90 రోజుల వరకు దీని పంటకాలం ఉంటుంది సార్. 1-2 అడపాదడప వానలు పడినా కూడా ఈ పంట అనేది పంటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే తేలికపాటి నెలలకు కూడా ఈ పంటలు అనేవి కొర్ర అదేవిధంగా రాగి అయితే బాగా ఉపయోగపడుతుంది సార్. ఈ మిల్లెట్స్తో పాటు పప్పు ధాన్యాలు కూడా ఉన్నాయి సార్, పల్సెస్ మనకు అపరాలు అంటుంటాం కదా, ఇవి అది వచ్చేసి పెసర, మినుము, అలసంద అదేవిధంగా కందులు కూడా వేసుకోవచ్చు సార్. వచ్చేసి పెసర వచ్చేసి 60 నుంచి 65 రోజులు సార్. డ్రౌట్ రెసిస్టెంట్ వెరైటీస్ అదేవిధంగా ఒకేసారి కోతకు వచ్చే వెరైటీస్ కూడా ఉన్నాయి సార్. MGG 295, WGG 42 ఈ వెరైటీస్ ఉన్నాయి కదా సార్, ఇదైతే ముఖ్యంగా ఒకేసారి కోతకు గొడక రావడం జరుగుతూ ఉంటుంది సార్. అదేవిధంగా మినుములు కూడా 70 నుంచి 75 రోజులు దీని పంటకాలం ఉంటుంది సార్. ఇందులో కూడా డ్రౌట్ రెసిస్టెంట్ వెరైటీస్ అదేవిధంగా ఎల్లో మజాయిక్ రెసిస్టెంట్ వెరైటీస్ ఉన్నాయి సార్. వాటిలో రకాలు వచ్చేసి LBG 752, PU 31, అదేవిధంగా TBG 104 కూడా రకాలు ఉన్నాయి సార్. ఇవి కూడా బాగా సమర్థవంతంగా ఉంటాయి సార్. అదేవిధంగా అలసంద లేక బొబ్బర్లు వచ్చేసి 65 నుంచి 80 రోజులు ఉంటుంది సార్. ఇందులో ఏంటంటే లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉండి నేలలోని తేమను సమర్థవంతంగా వాడుకొని ఇది సర్వైవ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. ఇలా పప్పు జాతి పంటలతో పాటు నూనె గింజ పంటలు కూడా, నూనె గింజల పంటల్లో వచ్చేసి నువ్వులు మనం శశాము క్రాప్స్ ఉన్నాయి కదా సార్, ఇది 75 నుంచి 85 రోజులు పంటకాలం ఉంటుంది. దీనికి అత్యంత తక్కువ నీరు అవసరమవుతుంది సార్, దీనికి పెద్ద ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. అదేవిధంగా బెట్ట పరిస్థితుల్లో కూడా ఇది సర్వైవ్ అయ్యి దిగుబడిని అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా పొద్దుతిరుగు కూడా 85 నుంచి 90 రోజులు దీని పంటకాలం అనేది ఉంటుంది. దీంట్లో హైబ్రిడ్ రకాలు ఉన్నాయి సార్, ఈ డ్రౌట్ రెసిస్టెంట్ని కూడా తట్టుకొని పండించే రకాలు కూడా ఉన్నాయి. అవి కానీ సాగు చేసినట్లయితే మనం సమర్థవంతంగా కూడా ఈ స్వల్పకాలిక పంటలు ఏదైనా కూడా 3 నెలల లోపలే మనం దిగుబడి తీసుకునే పంటలు కానీ మనం వేసుకున్నట్లయితే మనం ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది సార్.
1: ఓకే సార్, మరి బాగుంది. మరి ఈ ఎలినోను తట్టుకోవడానికి నివారణ మరియు యాజమాన్య పద్ధతుల గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
0: ఇటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని యాజమాన్య పద్ధతులు కానీ పాటించకపోతే చాలా నష్టం జరుగుతుంది సార్. కానీ ఈ యాజమాన్య పద్ధతులు కానీ పాటించినట్లయితే దాదాపు 90% వరకు మనం పంటను సేవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. ముఖ్యంగా ఏంటంటే తేమ సంరక్షణ అంటే మనం మల్చింగ్ అని చెప్తా ఉంటాము. వచ్చేసి మల్చింగ్ రకరకాల మల్చింగ్లు ఉంటాయి సార్, పంట వ్యర్థాలతో వేసుకోవటము, ఎండుగడ్డి లేకపోతే ప్లాస్టిక్ మల్చింగ్ అని ఈ మధ్య సబ్సిడీ రూపంలో కూడా డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు సార్. ఇవి కానీ మొక్క సాళ్ళు అమ్మితే అది మొదల దగ్గర కానీ కప్పి ఉంచినట్లయితే బయట ఉన్నటువంటి వేడికి నీరు అనేది ఆవిరవ్వకుండా అట్లానే తేమ శాతం అనేది తగ్గించకుండా ఉండటం వల్ల తేమను అనేది మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్, ఈ డ్రిప్ గవర్నమెంట్ కూడా 90% సబ్సిడీలో ఎస్సీ ఎస్టీలకు అయితే 100% లో కూడా ఈ సబ్సిడీ అనేది డ్రిప్ ఇస్తుంది సార్. దీని ద్వారా ఏంటంటే మొక్కకు వేర్ల దగ్గర మాత్రమే అంటే మొక్క మొదల దగ్గర మాత్రమే డ్రాప్ బై డ్రాప్ పడటం వల్ల కూడా దాదాపు 40-50% నీటిని కూడా మనం ఆదా చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఏంటంటే రైతులు ఏంటంటే ఎక్కువగా ఏంటంటే సర్ఫేస్ ఇరిగేషన్ నీటి పారుదలలాగా వాడుతూ ఉంటారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అయితే తప్పనిసరిగా ఈ డ్రిప్ ఇరిగేషన్ అయితే చాలా వరకు ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా పోషకాల యాజమాన్యం వేరు వ్యవస్థ అనేది బలహీనపడటం వల్ల ఏంటంటే భూమిలో నుంచి న్యూట్రియంట్స్ అనేవి తీసుకోలేదు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే పైపాటుగా కానీ మనం కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి 13.045 పొటాషియం నైట్రేటు, ఎన్పికే 3.19 కానీ 3.17 కానీ, జింకు బోరాను ఇట్లాంటి స్ప్రేయింగ్ కానీ మనం కానీ చేసుకున్నట్లయితే మొక్కకు వేరు ద్వారా తీసుకోగలిగినప్పుడు పైపాటుగా ఇచ్చినట్లయితే మొక్క పోషకాలు సమర్థవంతంగా తీసుకొని దాని లైఫ్ని అనేది సర్వైవ్ చేసుకో. అదేవిధంగా విత్తన శుద్ధి కూడా చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవటం వచ్చేసి ఇమిడాక్లో బ్రిడ్లు కానీ రైజోబియం కల్చర్తో కానీ విత్తన శుద్ధి చేసినట్లయితే భూమి ద్వారా లేకపోతే విత్తనం ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళ వల్ల దాదాపు 30-35 రోజుల వరకు కూడా మనం కాపాడటానికి అవకాశం ఉంటుంది సార్. ప్రతి మీటింగ్లో కూడా రైతులకు చెప్తానే ఉంటాము. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీ హైబ్రిడ్స్ అయితే హైబ్రిడ్స్ కానీ వెరైటీస్ అయితే వాళ్ళే కూడా విత్తన శుద్ధి చేసి ఇస్తున్నారు సార్. దీనికి దాదాపు 30-35 రోజుల వరకు మొక్క ఎటువంటి తెగుళ్ళ నుంచి రాకుండా కూడా కాపాడుతుంది సార్. అదేవిధంగా అంతర పంటల సాగు. అంతర పంటలు అంటే ఇప్పుడు కందితో కలిపి సజ్జ లేకపోతే జొన్న ఒకసారి కందేస్తే 4 సార్లు సజ్జ వేసుకోవటము, అదేవిధంగా పత్తి మినుము లేకపోతే పెసరతో కలిపి ఇంటర్ సాగు చేస్తే ఒకవేళ ఒక క్రాప్ ఎఫెక్ట్ అయినా కూడా రెండో పంట కూడా మనం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. ఇట్లా అంతర పంట సాగు చేసినా కూడా మనం ఒక పంట నుంచి పోయినా కూడా ఇంకొక పంట నుంచి కూడా మనం ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సమీకృత తేమ సంరక్షణ అంటే ఇప్పుడు మనము చెప్తా ఉంటాం సార్, మేము రైతులకి తల్లి సాలు వేసుకోండి అని చెప్తా ఉంటాం. ఒక నాగలి డీప్ నాగల్ సాలు కానీ వేసుకున్నట్లయితే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఆ డీప్ ఫర్రో లాగా ఉంటుంది కాబట్టి గుంతలాగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అన్నీ కూడా దాని లోపలికి వెళ్ళి ఇంకి లోపల భూగర్భ జలాల్లో ఉండటం, తద్వారా వర్షాభావం సంభవించినప్పుడు దాని ద్వారా కొంచెం వేరు ద్వారా కూడా తేమ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా పొడి విత్తనం డ్రై సోయింగ్ వర్షాలు ఆలస్యమైనప్పుడు APCNF ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా కూడా PMDS కూడా వేయమని చెప్తా ఉన్నారు సార్. ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే PMDS ద్వారా ముందలే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా కూడా మనం విత్తనాలు చదువుకున్నట్లయితే ఎప్పుడైతే వర్షం పడిద్దో సఫిషియంట్ మాయిశ్చర్ ఉంటుందో ఆటోమేటిక్గా అవే జర్మినేషన్ అవ్వటము దాన్నే క్రాప్గా కూడా రావటం కూడా జరుగుతుందని మనకు APCNF ద్వారా కూడా గ్రామాల్లో రైతులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం సార్.
1: ఓకే సార్, బాగుంది. ఇందులోనే మరి నీటిని కూడా మనం ముందుగా సంరక్షించుకోవాలి. మామూలుగా ఇంతకుముందు అయితే ఎక్కువ వర్షం వచ్చినప్పుడు పడ్డ నీటిని అంతా రైతులు పొలాలలోనైతేనేమి అంటే చిన్న చిన్న కందకాలు తీసుకోకుండా ఫామ్ ఫండ్స్ లో నీటిని సేవ్ చేసుకునేటువంటి పద్ధతి కొంతమంది పాటిస్తున్నారు. ఆ విధంగా చేయడం వల్ల కూడా మనము ఇలాంటి బెట్ట పరిస్థితులలో నీటిని వాడుకోవచ్చు. వాటికి సంబంధించి ముఖ్యమైన సూచనలు ఉంటే తెలియజేయండి సార్.
0: ఉన్నాయి సార్. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఫామ్ పాండ్స్ తవ్వుకోవడానికి కూడా దాదాపు 50% సబ్సిడీ కూడా ఇస్తున్నారు సార్. అదేవిధంగా చిన్న చిన్న కుంటలు అయితే NREGS ద్వారా కూడా తోలుకోవడానికి రైతు సోదరులందరికీ కూడా అవకాశం ఇస్తున్నారు. కొంచెం ఏరియా ఎక్కువ ఉన్న రైతులు 5 ఎకరాలు పైబడి 10 ఎకరాలు దాకా ఉన్న రైతులు అయితే కొంచెం మొగ్గు చూపుతున్నారు కానీ సార్, మన దగ్గర ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు అయితే అంత మొగ్గు చూపట్లేదు సార్. ఎందుకంటే ల్యాండ్ అనేది కొంత వేస్ట్ అయిపోతుంది, మాకు ఉపయోగపడదనేటట్టు. కానీ 10 ఎకరాలు పైబడిని ఈ ఫామ్ పాండ్స్ తీసుకున్న రైతులు ఇట్లాంటి బెట్ట పరిస్థితుల్లో వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది సార్. 50% సబ్సిడీ. 50% సబ్సిడీ అంటే గవర్నమెంట్ చాలా ఆర్థికంగా ఉపయోగపడినాడు సార్. ఎందుకంటే భూమిలో నీళ్లు ఉన్నప్పుడు ఆ కుంటలకు తోడుకొని ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితులు ఉంటాయో అప్పుడు ఈ డ్రిప్ ద్వారా కూడా ఫ్లవరింగ్ స్టేజ్ అప్పుడు మాయిశ్చర్ స్ట్రెస్ ఏర్పడకుండా ఉండటం కోసం ఆ టైంలో కానీ మనం సఫిషియంట్ వాటర్ కానీ అందించగలిగితే మొక్కలు అనేవి సమృద్ధిగా పెరిగి ఈల్డ్ అనేది మనకు పుష్కలంగా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది సార్.
1: ఓకే సార్, ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మరి ప్రభుత్వం వారు రైతులకు ఏ విధమైనటువంటి సహాయం అందిస్తుంది, రైతులు కూడా ఏ విధంగా వాటిని అందుకోవాలి, అంటే ఒక విధమైనటువంటి బీమా పథకం గురించిన కొన్ని వివరాలు తెలియజేయండి సార్.
0: ముఖ్యంగా మనం ప్రభుత్వ స్థాయిలో వచ్చేసి సార్ మేము పొలం పిలుస్తుంది లేకపోతే ఇతర శిక్షణా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా వాతావరణంలో మార్పుల గురించి అనేది మాకు డిపార్ట్మెంట్ నుంచి హెడ్స్ నుంచి వచ్చిన సూచనలను బట్టి మేము ఫిబ్రవరి మార్చి మాసాల నుంచి

0: తెలియజేస్తున్నాం సార్. ఈసారి ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది, పంటలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అదే నీటి నిల్వలను అనేది సమర్థంగా వినియోగించుకోవాలి, కరువు నివారణ ప్రణాళికలు కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది సార్. అదేవిధంగా మనము ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అదేవిధంగా వాతావరణ ఆధారిత బీమా అనేది కూడా గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది సార్. ఈ టైంలో ఈ వర్షాభావ పరిస్థితుల్లో తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కానీ మనం కానీ పంటల బీమా కానీ చేయించుకున్నట్లయితే ఏదైనా విపత్తు అనేది తీవ్రంగా ఉన్నప్పుడు పంటలు అనేవి నష్టపోవడం జరుగుతుంది. అట్లాంటి టైంలో రైతును ఆర్థికంగా ఆదుకోవాలంటే ఈ ఇన్సూరెన్స్ కానీ మనం కానీ కట్టుకున్నట్లయితే ప్రభుత్వాలు అనేవి ఆర్థికంగా కూడా ఆదుకోవడానికి అవకాశం ఉంది సార్. మన ప్రకాశం జిల్లాలో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఒక 6 పంటలను అనేది ఎంపికలు చేయడం జరిగింది సార్. ముఖ్యంగా వరి, తర్వాత కంది, మినుము, సజ్జ, నువ్వులు, ఎండు మిరప ఈ 6 క్రాపులను కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద తీసుకురావడం జరిగింది సార్. అదేవిధంగా వాతావరణ ఆధారిత బీమా పథకం కింద వచ్చేసి పత్తి పంటను కూడా ఎంపిక చేయడం జరిగింది సార్. ముఖ్యంగా వరికి వచ్చేసి 860 రూపాయలు ఎకరాకు కట్టాల, తర్వాత వచ్చేసి కంది వచ్చేసి 430 రూపాయలు, తర్వాత ఎండు మిరప వచ్చేసి 4,500 రూపాయలు, మినుము వచ్చేసి 205 రూపాయలు, నువ్వులు వచ్చేసి 180 రూపాయలు, సజ్జలు వచ్చేసి 156 రూపాయలు ప్రీమియం కింద పే చేయాలి సార్. ఇవి వచ్చేసి మన సమీపంలోని మీ సేవా సెంటర్లు లేకపోతే కామన్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి సార్, వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైతుల యొక్క పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, అదేవిధంగా ఫోన్ నెంబర్ తీసుకెళ్తే డైరెక్ట్గా కూడా వాళ్ళు ప్రీమియం చెల్లించి మనం నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి పంటను కూడా ఎంపిక చేయడం జరిగింది సార్. దీనికి ఎకరాకు వచ్చేసి 2,100 రూపాయలు సార్. ఇది వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల ఆధారంగా మనకు క్లెయిమ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది సార్. ఈ నెలలో తేమ శాతం ఎంత ఉంది, అదేవిధంగా ఉష్ణోగ్రత ఎంత ఉంది, వర్షపాతం ఎంత ఉంది, అన్నిటినీ కూడా పారామీటర్స్ అన్నీ కూడా తీసుకొని దాని ఆధారంగా మనకు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. ప్రధానమంత్రి ఫసల్ బీమాలో ఉన్నటువంటి పంటలకు వచ్చేసి మాత్రం దిగుబడి ఆధారంగా మనకు క్లెయిమ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. గత 5 సంవత్సరాలు యావరేజ్ తీసుకోవటము, ఆ 5 సంవత్సరాల్లో ఎంత పడింది, ఈ సంవత్సరంలో ఎంత పడింది అనేది దాన్ని బేస్ చేసుకొని క్లెయిమ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. ఇది ప్రభుత్వం ద్వారా చాలా ప్రతిష్టాత్మకంగా రైతును ఆదుకోవడానికి తీసుకున్న నిర్ణయం సార్. కాబట్టి రైతు సోదరులందరూ కూడా పంటలను బీమా చేయించుకోండి, ఏదైనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు మిమ్మల్ని ఆదుకోవాలంటే ఇది సరైన పథకం కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు మీరు వేసిన పంటను బీమా చేయించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను సార్.
1: ఓకే సార్. ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు మరియు వాటి నివారణ మార్గాల గురించి రైతు సోదరులకు చాలా విలువైన సమాచారం అందించారు గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి శ్రీ ఎన్ విజయభాస్కర్ రెడ్డి గారు. నమస్కారం సార్, ధన్యవాదాలు.
0: నమస్తే సార్, ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు వాటి నివారణ మార్గాలు ఈ అంశం గురించి గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో చివరిగా వివిధ పంటల్లో జింకు సూక్ష్మ పోషక లోపం, దాన్ని సవరించుకునే విధానం గురించి తెలుసుకుందాం. పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం చాలా ముఖ్యం. ప్రధాన పోషకాలు అందుబాటులో ఉన్న సూక్ష్మ పోషకాల లోపం ఉంటే దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల సూక్ష్మ పోషక లోపాలు పైరులో గమనించినట్లయితే సాధ్యమైనంత వరకు నేలలోనే వాటికి సంబంధించిన ఎరువులు వేసుకొని లోపాలు పంటల మీద రాకుండా నివారించుకోవాలి. సూక్ష్మ పోషక లోపాల్లో జింకు లోపం దాదాపు అన్ని నేలల్లోనూ మన రాష్ట్రంలో గమనించడం జరిగింది. మన రాష్ట్రంలో సాగు చేసే భూముల్లో దాదాపు 40% ఈ లోపం ఉంది. అయితే గుంటూరు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో జింకు లోపం విస్తారంగా గమనించబడింది. కర్నూలు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జింకు లోపం ఒక మోస్తరుగా విస్తరించి ఉంది. విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఖమ్మం జిల్లాల్లో జింకు లోపం తక్కువ స్థాయిలో ఉంది. జింకు లోపం సాధారణంగా దాళ్వా వరిలో, మొక్కజొన్న, ప్రత్తి, వేరుశనగ, ఇంకా అపరాల్లో కనిపిస్తూ ఉంటుంది. వరిలో జింకు లోపం మెరక తీసిన పొలాల్లో, చివకని లేదా మాగని సేంద్రీయ పదార్థం వేసిన నేలల్లో, చౌడు నేలల్లోనూ, ఉప్పు నేలల్లోనూ, భాస్వరం ఎరువు ఎక్కువ మోతాదులో వేసినటువంటి పొలాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. ఈ లోపం దాళ్వా వరిలో నాటిన 2-4 వారాల్లో మొక్క పైనుండి 3 లేదా 4 ఆకు నడిమయ్యినా తెల్లగా పాలిపోతుంది. ఆ తర్వాత ఆకు కొన భాగం ఆకుపచ్చ రంగులోనే ఉండి ఆకు మధ్య భాగంలో ముదురు ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఏ విధమైనటువంటి లోప లక్షణాలు కనిపించకుండా నత్రజని, భాస్వరం ఎరువులు తగినంతగా వేసినప్పటికీ పైరు ఏపుగా పెరగదు. మొక్కజొన్నలో జింకు లోపం వల్ల లేత ఆకుల్లో నడిమయ్యకు సమాంతరంగా తెలుపు లేదంటే పసుపు చారలు ఏర్పడి మొక్క గిరసబారి ఉంటుంది. లోపం తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు ఎరుపు రంగులో మారి ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. అపరాల్లో జింకు లోపం వల్ల మొక్కలు గిరసబారిపోతాయి. లేత ఆకుపచ్చ లేదంటే తెలుపు మచ్చలు వచ్చి ఆకులు చిన్నవిగా మారి కణుపులు దగ్గరగా ఉండి మొక్క గుబురుగా ఆలస్యంగా పెరుగుతుంది. చెరకులో జింకు లోపం కార్సీ తోటల్లో సర్వసాధారణంగా ఉంటుంది. జింకు లోపం వల్ల ఆకుల్లో నడిమయ్యిన ఇంకా ఆకుల అంచులు పచ్చగా ఉండి మధ్య భాగం పత్రహరితాన్ని కోల్పోయి తర్వాత కణజాల క్షయం జరుగుతుంది. దుబ్బు చేయదు, ఇంకా కణుపుల మధ్య నిడివి తగ్గిపోతుంది. చెరకు గడలు సన్నగా రసం లేకుండా ఉంటాయి. పంటల్లో ఈ జింకు లోప నివారణ కోసం సాధారణ నేలల్లో 3 పంటలకు ఒకసారి, కొత్త ఆయకట్టు కింద సాగు చేసే నేలల్లో అయితే, ఇంకా చౌడు నేలలు, ఉప్పు నేలల్లో అయితే 2 పంటలకు ఒకసారి ఎకరాకి 20 కిలోల జింకు సల్ఫేట్ను వేసుకోవాలి. పైరు మీద జింకు లోపం గనక కనిపిస్తే లీటర్ నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ చొప్పున కలిపి ఆకులు మొత్తం తడిసేలాగా ఎకరాకు 200 లీటర్ల మందు ద్రావణం చొప్పున 2-3 సార్లు 5 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. వరి తర్వాత వరి పండించే నేలల్లో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ను ప్రతి దాళ్వా పంటకు ముందు వేసి జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. మీరింతవరకు వివిధ పంట

0: లో జింకు సూక్ష్మ పోషక లోపము దాన్ని సవరించుకునే విధానం గురించి విన్నారు. మీరు ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:43 వస్తుంది. చిత్రసీమ సినిగితల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వింటారు గోవింద గోవింద చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వింటారు చెన్నకేశ్వరరెడ్డి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సునీత అల్పించిన గీతం.

0: మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో స్నేహితులు విన్నారు.
1: సభలు, సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:00. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు. చాలా మెసేజ్ వస్తూ ఉన్నాయి. ముందుగా మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, నెల్లూరు జిల్లా సంగమండలం జనాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, వెంకటవర్మ, సంపూర్ణమ్మ, మౌనిక వీరంతా కోరుతున్నారు ఖైదీ మూవీ నుంచి మా కోసం ఓ మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు.

రాజకీయకి వచ్చే వరకు మొరపాటు ఉందాం. నెల్లూరు నుంచి బాబు అలానే వీరి మిత్ర బృందం అంతా కోరుతున్నారు. కృష్ణ చిత్ర నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించినట్టు మెసేజ్ చేశారు. అయితే వీరు కోరిన పాట వినే ముందుగా మరి కొంతమంది శ్రోతలు కూడా వారికి నచ్చిన పాటలు కోరి ఉన్నారు, కానీ సమయపం వల్ల వీరు కోరిన పాటలు వినిపించలేకపోతున్నాం. ఒకసారి ఎవరెవరు ఏ పాటలు కోరారు చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు కరీంనగర్ జిల్లా అమ్మగుర్తు నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ సాయికిరణ గంగాధర్ శ్రీనివాస్ పున్న వెంకటేశం శివకోటి శేఖర్ వీరంతా కోరుతున్నారు ది వారియర్ చిత్ర నుంచి పాటను వినిపించండి అంటూ. అలానే గుడ్ ఈవినింగ్ అంటూ మరో మెసేజ్ చేశారు రాక్షసు చిత్ర నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్ అరుణ సద్దానప్ప లింగరాజు యశ్వంత్ సుధీర్. ఓకే, మరో మెసేజ్ ఎక్కడి నుంచి అంటే పచ్చని కాపురం చిత్ర నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా తాళారాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి సాయికిరణ్ వైష్ణవి సాయిచరణ్ సాయి కుమార్ ఆమని. తర్వాత మెసేజ్ ఏంటి, పెద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తి గుప్తా గొల్లపూడి నాగలక్ష్మి జగదీష్ రేవతి రేష్మన్ బాబు నాగభాగ్యశ్రీ గొల్లపూడి సూర్యభార్గవి వీరంతా కొడుతున్నారు. రాక్షసుడు చిత్త నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ. అలానే హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్ మెసేజ్ చేశారు మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. ఇక అప్పటిపాకు నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు చంద్రశేఖర్ శ్రీకాంత్ వీరు కోరుతున్నారు మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ. సంపూర్ణ రామాయణం చిత్త నుంచి పాట కావాలంటూ అడుగుతున్నారు. వీరెవరంటే యుద్ధమేలారు నుంచి డి బాలకృష్ణ శారద శ్రీనిధి అఖిల్ కార్తికేయ. తర్వాత మరో మెసేజ్ పుట్టుపాకు నుంచి భవానీ వెంకట్ మాస్టర్ మిథున్ మహాదేవ్ వీరు కూడా మాకు మీకు నచ్చిన పాట ఒకటి ప్లే చేయగలరంటూ మెసేజ్ చేశారు. ఓకే, మరో మెసేజ్ ఎక్కడి నుంచి అంటే ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్

0: మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకా, లక్ష్మణ సింహ, యాదవజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబు, మూసాపేట నరేష్, అలానే వేరే గ్రామ ప్రజలందరూ కోసం స్టూడెంట్ నెంబర్ 1 చిత్తాంచి పాట వినిపించగలంటూ కోరుతున్నారు. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజయ్ రెడ్డి, రిషికేష్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, రవణమ్మ, సావిత్రి, అలానే వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. అభిలాష చిత్త నుంచి పాటని ప్లే చేయగలరు అంటూ మెసేజ్ చేశారు. తర్వాత మెసేజ్ చూద్దాం. అశోక్ చక్రవర్తి చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపరిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి, స్వరూప సాయి, పూజ, ప్రతిష, దిలీప్, అన్విత. మరో మెసేజ్ వచ్చింది. ఆలగడ్డ నుంచి పాలింపోలయ్య అడుగుతున్నారు. దృశ్యం చిత్త నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ. అలానే నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దన, వనజమ్మ, వెంకటభవన్ వీరు కోరుతున్నారు. వీరు మూగ నోము చిత్త నుంచి పాట కావాలంటూ. అలానే చిలక జోసిన చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. నెల్లూరు జిల్లా కొడలూరు మండలం గన్నవరం పొలతోట రామచక్రం నుంచి దోగపతి శివప్రసాద్, శ్రీను ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, అమీర్, చాన్బాష, బాబురావు, రవి, నటరాజ్. అలానే శివప్ప నుంచి కొండయ్యకొండమ్మ, పెంచల పెంచలమ్మ, సుబ్బలయ్య, సుబ్బలమ్మ, రవి, అజీ, నజీర్, బెజవాడ, మాలాద్రి, పరందమ్మ, తాత వెంకటేశ్వర్లు, నరేష్. ఓకే, మరో మెసేజ్. విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ కోరుతున్నారు. విచిత్ర సహోదరులు చిత్త నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ. తర్వాత మెసేజ్ చూద్దాం. మనశంకర్ వరప్రసాద్ చిత్ర నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనీద్దీన్, స్నేహబాను జనీద్దీన్, ఆబేద్ ఆయేష. ఇంకో మెసేజ్ కూడా వచ్చింది వీరెక్కడి నుంచి అంటే, నెల్లూరు జిల్లా బుచ్చిడిపాలెం నుంచి తబలా మస్తాన్ మషాలని వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ చిత్రం పేరు సుస్వాగతం చిత్ర నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు. అయితే సమయ భావాలు వీరు కొన్ని పాటలు వినిపించలేకపోతున్నాం. చివరిగా కృష్ణా చిత్త నుంచి పాటను వింటారు. అంతకన్నా ముందు ఓ ప్రకటన వింటారు.
1: అసలైన నోట్ ఎందుకు ఆడుతున్నావు
2: బ్రో? ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాత పడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ ఇస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. విద్యార్థులు వికసిత భారత ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సహకార బ్యాంకులు కేవలం లాభాలను ఆర్జించడమే కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. న్యాయ వ్యవస్థ వద్దకు పౌరులు రావాలని ఆశించే కంటే న్యాయమే పౌరుల వద్దకు వెళ్లాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఈరోజు జరిగిన బస్సు ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. వార్తల వివరాలు. పట్టభద్రులు అవుతున్న విద్యార్థులు వికసిత భారత ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఐఐటి ఢిల్లీ విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలను కేంద్ర బిందువుగా ఉంచుకోవాలని, తమ చర్యలు దేశంపై ఎటువంటి ప్రభావం చూపుతాయో తాము ప్రశ్నించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి తరం ఆ సమయానికి సంబంధించిన నిర్దిష్ట సవాళ్లను ఎదుర్కొంటుందని, తనదైన దేశ బాధ్యతను మోస్తుందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
2: आप सब जानते हैं हर पीढ़ी के सामने उस टाइम पीरियड की अपनी चुनौतियां होती है और हर पीढ़ी का अपना एक राष्ट्रीय दायित्व भी होता है. साथियों, आज के इस दौर में हमारे सामने चुनौतियां भी अलग है और इसलिए हमारे दायित्व भी अलग है. अपने जीवन के अगले 30-35 साल में आप जो कुछ भी करेंगे
1: అదేవిధంగా దేశంలో ఆవిర్భవిస్తున్న నూతన రంగాలు యువతకు నూతన అవకాశాలను అందిస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. పనిచేస్తున్న రంగాల ఆధారంగా ఇతరులతో పోల్చుకోవద్దని, అభివృద్ది చెందేందుకు ప్రతిరోజు శ్రమించాలని విద్యార్థులను కోరారు. సెమీకండక్టర్లు, అంతరిక్షం, డ్రోన్ల వంటి రంగాలను ఆయన ఉదహరిస్తూ, భారత్ అన్ని రంగాల్లోనూ ఆత్మ నిర్భర్త సాధించే దిశగా పనిచేస్తోందని తెలిపారు. ఈ ప్రయాణం వికసిత్ భారత నిర్మాణానికి బలమైన పునాదిగా ఉపయోగపడుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: సెమీకండక్టర్ సెక్టర్ కా ఉదాహరణ భీ హమారే సామ్నే హై. జబ్ హమ్నే ఇస్ దిశా మే కదమ్ బఢాయా తో కుచ్ లోగో నే సవాల్ ఉఠాయే, కహా గయా, భారత్ యే నహీ కర్ పాయేగా. లేకిన్ ఆజ్ పెహలీ సెమీకండక్టర్ యూనిట్స్ మే ప్రొడక్షన్ షురూ హో చుకా హై ఔర్ మే సాఫ్ మాన్తా హూం చీప్

0: लेकर के शिप तक सब कुछ यहीं पर आप ही के हाथों से बनेगा। और कहीं कोई युवा पूरे आत्मविश्वास से कह रहा है, फर्स्ट इन माय ब्लड लाइन टू मेक अ चिप इन इंडिया।
1: న్యాయ వ్యవస్థను ఆశ్రయించలేని ప్రజలకు న్యాయం అందించడమే నిజమైన న్యాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఇండోర్లో ఈరోజు జరిగిన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా వెస్ట్ జోన్ ప్రాంతీయ సదస్సు ప్రారంభోత్సవ సమావేశంలో ఆయన ప్రసంగించారు. న్యాయ వ్యవస్థ వద్దకు పౌరులు రావాలని ఆశించే కంటే న్యాయమే పౌరుల వద్దకు వెళ్లాలన్నారు. సాంకేతికత దూరాలను తగ్గించి న్యాయ సహాయాన్ని విస్తరించడంలో ఒక ముఖ్యమైన సాధనంగా మారిందని తెలిపారు. చట్టపరమైన అవగాహనను సంక్లిష్టమైన చట్టపరమైన పదజాలంలో కాకుండా ప్రజలకు అలవాటైన భాషలోనే తెలియజేయాలని సూర్యకాంత్ పేర్కొన్నారు. ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్యూసీ ఎఫ్డీసీ నూతన కార్యాలయ భవనాన్ని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రెసిలియన్స్ అనే అంశంపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను ఆవిష్కరించడంతో పాటు 6 సహకార బ్యాంకుల ప్రతినిధులను అమిత్ షా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సహకార బ్యాంకులు కేవలం లాభాలను ఆర్జించడమే కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఉద్దేశించినవని పేర్కొన్నారు. అన్ని సహకార బ్యాంకులు అంబ్రెల్లా సంస్థలో సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఎస్ఓసీలో చేరాలని పిలుపునిచ్చారు. సమృద్ది భారత్ను నిర్మించాలంటే భారతీయులు స్వయంగా సమృద్ది చెందాలని అమిత్ షా తెలియజేస్తూ
2: మేరా జో కోఆపరేటివ్ కా సమజ్ హై బడా వ్యాపార్ కర్నే కే లియే ఛోటే ఛోటే లోగో కీ కోఆపరేటివ్ బనాకర్ ఛోటీ పూంజీ సే బహుత్ బడీ పూంజీ నిర్మిత్ కర్కర్ బడా వ్యాపార్ కియా జా సక్తా హై. అమూల్ ఆజ్ 1,25,000 కరోడ్ కా వ్యాపార్ కర్తా హై. ఇప్కో క్రిప్కో ఏక్ జమానే మే లిజ్జత్ పాపడ్ ఏ కిసీ మే భీ पूंजी का निवेश 50 रुपया से ज्यादा नहीं है. और आज अमूल विश्व का खाद्य पदार्थों का सबसे ज्यादा लोकप्रिय ब्रांड व्यापार कर रहा है.
1: నావికుల భద్రత గౌరవం సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర నౌకాయానం ఓడరేవులు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ స్పష్టం చేశారు. ముంబైలో ఈరోజు జరిగిన నావికుల భద్రత రక్షణ సంక్షేమం జాతీయ వాటాదారుల సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రి, ప్రపంచంలోనే అగ్రగామి నావిక దేశాల్లో ఒకటిగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమగ్ర డిజిటల్ మారిటైమ్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ ఈ సముద్రను కూడా ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యూపీఐ సేవలు వినియోగదారులకు ఉచితంగానే కొనసాగుతాయని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీఐ ప్రకటించింది. భారతీయులందరూ ఎలాంటి లావాదేవీ రుసుములు లేకుండా తక్షణ డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చని పీసీఐ ఈరోజు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ చెల్లింపులను స్వీకరించడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. యూపీఐ విశ్వసనీయతను కాపాడేందుకు బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు, ఎన్సీపీఐ, ఆర్బీఐలు సాంకేతికత, సైబర్ భద్రత, మోసాల నిరోధం ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెడుతున్నాయని పీసీఐ తెలిపింది. వ్యాపారులు చెల్లింపుల సేవా సంస్థల మధ్య జరిగే వ్యాపార ఒప్పందాల ఆధారంగా వర్తించే మర్చెంట్ సర్వీస్ ఛార్జీల వలె వినియోగదారులు డిజిటల్ చెల్లింపుల కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని పీసీఐ స్పష్టం చేసింది. యూపీఐ అనేది ప్రతిరోజు మిలియన్ల మంది పౌరులు ఉపయోగించే అత్యంత కీలకమైన జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయంగా మారిందని పీసీఐ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన ఒక ప్రైవేటు బస్సు ప్రమాదంలో 7 మరణించగా మరో 11 గాయపడ్డారు. చురా శాసనసభ నియోజకవర్గంలోని తిస్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరాగఢ్ వద్ద చలువంచ్ మోర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బైరాగఢ్ నుండి చంబా వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు చలువంజ్ మోర్ వద్ద రోడ్డు దిగి కింద ఉన్న మరొక రోడ్డుపై పడిపోయినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. గాయపడిన వారిలో 6 మెరుగైన వైద్య చికిత్స కోసం చంబాలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని చంబా పోలీస్ సూపరింటెండెంట్ విజయ్ సక్లాని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఓణం పండుగ సందర్భంగా రైల్వే శాఖ కేరళ రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక రైలు సేవల సంఖ్యను 112 పెంచింది. ఈ ప్రత్యేక సర్వీసులను ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి కేరళకు నడుపుతున్నారు. పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం పండుగ రద్దీని తగ్గించడానికి ఆగస్టు 14 నుండి సెప్టెంబర్ 6 మధ్య రైల్వే శాఖ ఈ ప్రత్యేక రైలు సర్వీసులను నడపనుంది. తూర్పు ప్రాంత రాష్ట్రాలలో కూడా ఓనం ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. భారతదేశం అధ్యక్షతన భోపాల్ నగరంలో ఈరోజు 11వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం జరిగింది. బ్రిక్స్ సభ్య దేశాలు భాగస్వామ్య దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశంలో భోపాల్ డిక్లరేషన్ ను ఆమోదించారు. 10 బ్రిక్స్ సభ్య దేశాలు 4 భాగస్వామ్య దేశాలతో సహా మొత్తం 14 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాత్రికేయులతో మాట్లాడుతూ సాంస్కృతిక సహకారానికి భోపాల్ సమావేశం ఒక ఆచరణాత్మకమైన భవిష్యత్ దృక్పథంతో కూడిన కార్యాచరణను అందించిందని చెప్పారు. సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దక్షిణ కొరియాలోని అసన్లో జరుగుతున్న కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత షట్లర్ అస్మితా చాలిహా మహిళల సింగిల్స్ ఫైనల్ కు చేరుకుంది. ఈ రోజు జరిగిన సెమీఫైనల్లో అస్మిత మరో భారత క్రీడాకారిణి రక్షిత రామరాజన్ ను 21-13, 16-21, 21-13 తేడాతో ఓడించింది. వాతావరణం. రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో ఈదురుగాలులు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాబోయే 2-3 రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విద్యార్థులు వికసిత్ భారత్ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సహకార బ్యాంకులు కేవలం లాభాలను ఆర్జించడమే కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. న్యాయ వ్యవస్థ వద్దకు పౌరులు రావాలని ఆశించే కంటే న్యాయమే పౌరుల వద్దకు వెళ్లాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం అంటారు.

చిత్ర జగత్ హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా బోర్డర్ చిత్రం నుంచి సోను నిగమ్, రూప్ కుమార్ రాథోడ్ ఇంకా బృందం పాడిన పాట, గీత రచన జావేద్ అఖ్తర్.

0: తర్వాత వినండి బాబీ చిత్రం నుంచి శైలేంద్ర సింగ్ లతా మంగేష్కర్ పాడిన పాట.
1: बाहर से कोई अंदर ना आ सके, अंदर से कोई बाहर ना जा सके,

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి హై సంగీత్ కే అఖిల భారతీయ కార్యక్రమ మే ఆజ్ హమ్ ఆప్కు సున్వానే జా రహే హై శ్రీ గిరిమల్లప్ప భజంత్రి కా శహనాయి వాదన్. శ్రీ గిరిమల్లప్ప భజంత్రి శహనాయి కి ప్రారంభిక శిక్ష శ్రీ రంగాచారి కాకండి కి సే ప్రాప్త్ కి. ఉస్కే బాద్ శ్రీ చన్వీర్ బన్నూర్ కే మార్గదర్శన్ మే లగాతార్ 9 వర్ష తక్ శహనాయి వాదన్ కి ఉచ్చ శిక్ష ప్రాప్త్ కి. శ్రీ చన్వీర్ బన్నూర్ డాక్టర్ పండిత్ పుట్రాజ్ గవాయి కే ప్రముఖ శిష్యతే. శ్రీ గిరిమల్లప్ప భజంత్రి కై పురస్కారం సే సమ్మానిత్ కియే జా చుకే హై, జైసే కి కళాశ్రీ పురస్కార్, కర్ణాటక రాజ్యోత్సవ పురస్కార్ ఇత్యాది. శ్రీ గిరిమల్లప్ప భజంత్రి దేశ విదేశ కే కై ప్రముఖ సంగీత సమ్మేళన మే అప్నా శహనాయి వాదన్ ప్రస్తుత్ కర్ చుకే హై. ఆజ్ కే ఇస్ కార్యక్రమ మే ఆప్కే సాథ్ తబ్లే పర్ శ్రీ మలే మలేష్ హుగార్ దేశాయి కల్లూర్ సాథ్ దే రహే హై.
2: దిస్ ఇస్ ఆకాశవాణి. ఇన్ టునైట్స్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్ వి బ్రింగ్ యూ అ షహనాయి రిసైటల్ బై శ్రీ గిరిమల్లప్ప భజంత్రి. శ్రీ గిరిమల్లప్ప భజంత్రి started his initial training in Shahnai from Shri Rangachari Kakandiki. Later, for 9 years, he was under the able guidance of Shri Channaveera Bannur, a prominent disciple of Pandit Puttaraja Gavayi of Gadag. Shri Girimallappa Bhajantri is a recipient of many awards like Kalashri Award, Karnataka Rajyotsava Award, etc. He has performed in many important music festivals of India and abroad. In tonight's program, he is accompanied on the tabla by Shri Malayamallesh Hugar Desai Kallur.
1: Shri Girimallappa Bhajantri apne karyakram ka prarambh rag Rageshri se kar rahe hain. Isme do bandishe japtal aur drut tintal mein nibadh hai. Suniye rag Rageshri.
2: Shri Girimallappa Bhajantri begins his Shahnai recital with rag Rageshri, in which he is presenting two compositions set to Jhaptal and Drut Teen Tal.

0: ఈ విజయవాడ కేంద్రం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోనూ, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

राधिका नाचे रे सा सा सा नि द प म प द प ग म द सा नि रे सा सा सा

दोस्तों, इस संसार में सत्य ही जीवन है, जिसके आधार पर